ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 8వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 30వ తేదీ గురువారం 100.2 ఎఫ్ఎం మెగాహెర్ట్స్ పై ఇయాల్టి ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినొచ్చు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సులింట సమయం 6 గంటలకు కావస్తుంది. ఇంకొచ్చేసేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

రేపటి ప్రార్థనల దేవి స్వరమాలిక వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇలా పొద్దులటి సంధి రాత్రి 11 దాకా మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఇలా పొద్దుగల 7:15 ఎన్నో పనికొచ్చే ముచ్చట్లను వినిపించే అమ్మటల సంగతులు కార్యక్రమంలో పానం పదలం శీర్షికన మోకాళ్ల నొప్పులు నివారణోపాయాల గురించి ఆదిలాబాద్ వైద్యుడు డాక్టర్ దీపక్ పుష్కర్తో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట ఇంటారు. ఇంకా న్యాయం చట్టం శీర్షికన సైబర్ నేరాలు శిక్షలు గురించి ఆదిలాబాద్కు చెందిన సీనియర్ న్యాయవాది మహమ్మద్ గౌస్తో కె లెనిన్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. రావిశాస్త్రి జయంతి సందర్భంగా రావిశాస్త్రిగా ప్రసిద్దులైన రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి గురించి రచయిత నిఘంటుకర్త జిఎస్ చలం వ్యాఖ్య పునఃప్రసారమవుతుంది. 8:30 పొదుగల నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యంవీరుడు, అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పట్టణం 58 భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. 8:45 న్యాయశాఖ వారి ప్రాజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు వచ్చే మీకు నచ్చిన పాటలను వినిపించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఇలా పొద్దుగల 9:00 సంధి 10:00 సింగిటి సినీ గీతాల కార్యక్రమంలో, సాయంత్రం 5:00 మాట చెప్పండి పాట ఇండ్రిలా, రాత్రి 8:00 సంధి 8:45 దాకా ఉషారు కార్యక్రమంలో మీరు మీకు నచ్చిన పాటలను కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేసిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 2300081 మరో నంబర్ 2950081. ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు. 10:00 సంధి 3:00 దాకా తెలుగు

పడ్న శంకరుడి పాటలు, ఇంకా ఆదిలపతి గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబై బృందం పాడిన శంకరుడి పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో ఉద్యాన పంటలో చేపట్టాల్సిన చర్యల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ మాలేష్తో కేలిన వెట్న ముచ్చట వింటారు. ఇంకా రైతు అంతరంగంలో పసుపు, మక్క, నువ్వులు పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం లోలం గ్రామానికి చెందిన యువ రైతు బొల్ల అభిలాష్తో కేలెనిన్ వెట్న ముచ్చట ప్రసారమవుతుంది. కిసాన్ వాణి కార్యక్రమ సమర్పణ కేలెనిన్. రాత్రి 9:30 బాసరచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు వచన రచనల నుండి ఒక ఖండిక వింటారు. ఇంకా ప్రముఖ కవి మలయశ్రీ రాసిన పద్యాలు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. రాత్రి 9:40 ఫిల్మీ గానే ప్రసారమవుతుంది. రాత్రి 10:00 హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో దేవేంద్ర మురుద్వేశ్వర్ గానం వేణుగానం వింటారు. ఇవి ఎలా మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు

వీటితో పాటు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీలో వార్తలు ముంబై కేంద్రాల ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి ఇలా మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. సమయం 6:45 కావస్తుంది. ఇంకొచ్చేసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. తిరిగి 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో కలుద్దాం. ట్యూన్ చేసి వింటూ ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బౌద్ధ క్షేత్రాల సమగ్ర అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, అధునాతన తయారీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్తో భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు తైవాన్కు చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నిన్న సమావేశమయ్యారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్టంలోని పారిశ్రామిక అనుకూల విధానాలు, మౌలిక వసతులు, లాజిస్టిక్స్ నెట్వర్క్స్, పెట్టుబడిదారులకు అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి తైవాన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. రాష్టంలో పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు జారీ చేయడంతో పాటు పూర్తిస్థాయి ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఎటువంటి జాప్యం లేకుండా విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. జాబ్ క్యాలెండర్ 2026పై ఉద్యోగాల కల్పనకు ఏర్పాటైన మంత్రుల బృందంతో గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, జాబ్ క్యాలెండర్ 2026లో మొత్తం 10,060 పోస్టులను 4 దశల్లో భర్తీ చేయనుండగా తొలి దశలో 1,523 విశ్వవిద్యాలయ అధ్యాపక ఉద్యోగాలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా, రెండవ దశలో 3,168 ఉద్యోగాలకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. 3-4 దశల్లో 5,369 పోస్టులకు అక్టోబర్ 15న ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ క్షేత్రాలు

0: సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో రాష్ట్రంలో తొలిసారిగా నిర్మించిన మైత్రేయ బుద్ద విహార్ ప్రారంభోత్సవంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో తొట్లకొండ, అమరావతి, నాగార్జునకొండ, ఘంటసాల వంటి ప్రముఖ బౌద్ద క్షేత్రాలను అనుసంధానిస్తూ త్వరలో బుద్దిస్ట్ సర్క్యూట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. శాంతి, సహనం, అహింస వంటి బుద్దుని సందేశాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని మంత్రి కందుల దుర్గేష్ తెలుపుతూ,
1: బుద్ధుని యొక్క సుదర్శనాలు ఏవైతే ఉన్నాయో, బుద్ధుని యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో అవి అజరామరం. కేవలం ఏ ఒక్క కాలానికో ఏ ఒక్క సమయానికో పరిమితమైనవి కాదు. ఆయన చెప్పినటువంటి శాంతి, అదేవిధంగా అహింస అయినటువంటి అంశాలు ద్వేషాన్ని ప్రేమతో మాత్రమే తగ్గించగలం. ఇదే శ్రేష్టమైనటువంటి బ్రహ్మైనటువంటి మాత్రం గుర్తుంది చెప్పినటువంటిది. బుద్ధుని యొక్క ప్రవచనాలు కానీ బుద్ధుని యొక్క బోధనలు కానీ విశ్వవిఖ్యాత కావాలనేటువంటి ఆలోచనలు వారు చేసినటువంటి ప్రయత్నానికి అభినందనలు తెలియజేస్తారు.
0: పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. హైదరాబాద్లో జాతీయ భద్రతా మండలి తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాసెస్ సేఫ్టీ ఆఫ్ కంబస్టబుల్ డస్ట్ అంశంపై 2 రోజుల కార్యశాలను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, పరిశ్రమల్లో ప్రమాదాలను పూర్తిగా నివారించాలంటే ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికులు సమన్వయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను నెలకొల్పాలని అన్నారు. కంబస్టబుల్ డస్ట్, గ్యాస్ లీకేజీల వంటి ప్రమాదాల నివారణకు ప్రత్యేక భద్రతా మార్గదర్శకాలను రూపొందించి ఖచ్చితంగా అమలు చేయాలని కర్మాగారాల శాఖ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా సమగ్రాభివృద్ది, పారిశ్రామిక పురోగతికి కీలకమైన మచిలీపట్నం బంటుమిల్లి రహదారి నిర్మాణానికి సహకరించాలని మంత్రి కొల్లు రవీంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి మంత్రి నిన్న విజ్ఞప్తి చేశారు. ఈ రహదారి పూర్తయితే మచిలీపట్నం పోర్టు, మంగినపూడి బీచ్కు మెరుగైన అనుసంధానంతో పాటు పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్ పార్కులు, ఎంఎస్ఎంఈ క్లస్టర్ల అభివృద్దికి దోహదపడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను వీలైనంత త్వరగా మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో 2.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న శుద్దవాగు రక్షణ గోడ పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు కానుందని తెలిపారు. పారిశ్రామిక అభివృద్దితో పాటు ఉపాధి అవకాశాలు పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కి ప్రయారిటీ ఇస్తున్నారు. సో దాట్ ఓర్వకల్లో కూడా చాలా ప్రయారిటీ ఇస్తారు. ఎప్పుడైనా క్యాబినెట్ లో గానీ ఎస్ఐపిబి లో గానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫస్ట్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి, లేదు సార్ ఇది సపోర్ట్ చేయాలా, ఈ కంపెనీస్ కి ఇట్లా సపోర్ట్ చేస్తే గానీ ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఉండదు, ఇది బ్యాక్వర్డ్ రీజన్, ల్యాండ్ లాక్ కన్వర్ట్ పెద్ద ఎత్తున లోకేష్ గారు ఇప్పుడు పవర్ దీనికి సంబంధించింది ఫౌండేషన్ వేసేస్తున్నారు. ఈస్ బీయింగ్ ఎ బిగ్ సపోర్టర్. హైకోర్టు బెంచ్ కూడా సార్ రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తున్నారు. మొన్న కూడా నాకు చెప్పారు, సీజే గారు కంప్లీట్ చేశారు, నీకు త్వరలో గుడ్ న్యూస్ వస్తుంది భరత్ అని చెప్పి చెప్పడం జరిగింది.
0: రాష్ట్రంలో పొగాకు రైతులను ఆదుకోవటమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి ఎఫ్సివి పొగాకు రైతులకు కేజీకి 20 రూపాయల చొప్పున సాయం అందించేందుకు 188 కోట్ల రూపాయలతో 94 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలుకు చర్యలు చేపట్టినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం కేంద్రంతో పాటు పొగాకు బోర్డు, వ్యాపారులతో సమన్వయం చేస్తూ రైతులకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. మానవ అక్రమ రవాణాపై అవగాహన పెంపొందించడం, బాధితుల హక్కులను పరిరక్షించడం ఈ దినోత్సవ నిర్వహణ ప్రధాన ఉద్దేశం. మహిళలు, చిన్నారులను అక్రమంగా తరలించి వివిధ రకాల దోపిడీకి గురిచేసే చర్యలను అరికట్టేందుకు, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఐక్య

0: రాజ్య సమితి 2013 నుంచి ప్రతి ఏడాది జులై 30న ఈ దినాన్ని నిర్వహిస్తోంది. మానవ అక్రమ రవాణా నుంచి రక్షించబడిన బాధితులు వివక్షకు గురికాకుండా వారి సమస్యలు అనుభవాలను సమాజం అర్థం చేసుకోవాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తోంది. వాతావరణం. ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిషాపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బౌద్ధ క్షేత్రాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రవివాసరే ఇత్యుక్తే ఆగస్ట్ మాసస్య ద్వితీయ దినాంకే మాదకముక్త యువ వికసిత భారత సంకల్పాభియానస్య శుభారంభో విధాస్యతి. వస్తుతస్తు ఏతత్ మాదక పదార్థాన్ విరుద్ధ్య శత సప్తాహాత్మక రాష్ట్రవ్యాపి జనసహభాగితాందోళనం వర్తతే. ఏతస్యాభియానస్య నేతృత్వం మై భారత మంచః కరిష్యతి. యశ్చ యూనాం నేతృత్వ క్షమతాయాః అథ చ సామాజిక సహభాగితాయాః సంవర్ధనాయ కార్యం కరోతి. అస్య పదక్షేపస్య ఉద్దేశ్యం జాగరూకతాయాః సామాజిక సహభాగితాయాః సతత జనసహయోగస్య చ మాధ్యమేన యూనాం సంఘటనం కృత్వా మాదకముక్త భారతస్య నిర్మాణం ఇత్యస్తి. లోకసభాయాం లోకపరీక్షా అనుచిత సాధన నివారణ సంశోధన విధేయక 26,2000 పారిత. అస్యోద్దేశ్యం తావత్ పరీక్షా ప్రకరణేషు వంచనాయాః నిరోధాయ కఠోర దండవిధానం సహైవ ద్రుతగతి న్యాయాలయానాం స్థాపనం ఇత్యస్తి. అనేన లోకపరీక్షా అనుచిత సాధన నివారణ అధినియమే 24,000 సంశోధనం విధీయతే. అస్మిన్ విధేయకే దశవర్షాత్మకః కారావాసః 10,00,000,000 దండః సహైవ సిద్ధాపరాధినాం సంపత్తేః అధిగ్రహణం ఇత్యాదీని ప్రావధానాని సంతి. విధేయకానుసారం ప్రత్యేకం రాజ్యం అథ చ కేంద్రశాసిత ప్రదేశః దైనందిన వాదశ్రవణాయ విశేష ద్రుతగతి న్యాయాలయానాం స్థాపనం కరిష్యతి. చర్చాయాః ఉత్తరం ప్రదదన్ కార్మిక రాజ్యమంత్రి డాక్టర్ జితేంద్ర సింగః న్యగాదీత్ యత్ నియమస్య సుదృఢీకరణాయ సహైవ పత్రగోప్యతాభంగ ప్రకరణేషు శీఘ్ర న్యాయార్థం ఏతత్ సంశోధనం ఆనీతం.
3: सरकार की प्रतिबद्धता का आप इसी बात से अनुमान लगा सकते हैं कि इसी विधेयक के लाने के साथ ही साथ हमारे लॉ मिनिस्टर्स की ओर से भी एक प्रस्ताव जारी कर दिया गया. स्पेशल फास्ट ट्रैक कोर्ट्स है, इनको स्थापित करने का भी क्रम प्रारंभ किया जाए, उसमें दिल्ली, मुंबई, कोलकाता, मध्य प्रदेश, बिहार, उत्तराखंड में पहले ही इन्होंने गठित कर दिया।

0: और आने वाले दिनों में बाकी स्थानों पर भी।
1: राज्यसभायां षड्विंशत्यधिकद्विसहस्रतमस्य राष्ट्रियगौरव अपमान निवारण संशोधन विधेयकं पारितम्। एतत् विधेयकं राष्ट्रियगौरव अपमान निवारण अधिनियमे एकसप्तत्यधिक एकोनविंशतितमे संशोधनं करोति। अस्य विधेयकस्योद्देश्यं वन्दे मातरम् इत्यस्मै राष्ट्रगीताय अपि राष्ट्रगानेन समं वैधानिकसुरक्षाप्रदानम् इत्यस्ति। एतादृशेषु अपराधेषु त्रिवर्षात्मकः कारावासः, द्रव्यदण्डः उत वा उभयमपि भवितुमर्हतः। उत्तरप्रदानकाले गृहराज्यमन्त्री नित्यानन्दरायः प्रावोचत् यत् एतत् संशोधनं भारतस्य आत्मने राष्ट्रियचेतनायै, सांस्कृतिकन्यासाय, सहैव स्वतन्त्रतासङ्ग्रामस्य आदर्शेभ्यश्च सामूहिकप्रतिबद्धतां दर्शयति।
2: राष्ट्रीय गीत अपमान पर इस विधेयक के माध्यम से दंडनीय प्रावधान करने का विचार हुआ है। वर्तमान संशोधन का उद्देश्य राष्ट्र गीत वंदे मातरम के जानबूझकर किए गए अपमान को भी उसी प्रकार के दंडनीय बनाया जाए जैसा कि वर्तमान कानून में है। हर भारतवासी के राष्ट्र प्रेम का उद्घोष है वंदे मातरम, विकसित भारत का संकल्प है वंदे मातरम।
1: ओडिशा राज्ये अतिवृष्ट्या उच्छ्वसित नदीभिश्च विकट जलौघस्थितिः दुरापद्यते। अस्माद् हेतोः 4 जनाः मृत्युमुपगताः, सहैव 4,00,000 जनाः प्रभाविताः अभवन्। श्रावणमासस्य वार्षिकी कावड़यात्रा अद्यारभ्य प्रवर्तते। अस्यां यात्रायां भक्ताः गंगाजलमानेतुम् उत्तराखण्डस्य हरिद्वार गोमुख गंगोत्री इत्यादिषु तीर्थस्थलेषु गच्छन्ति। अस्याः विशालयात्रायाः सुव्यवस्थायै उत्तराखण्ड उत्तरप्रदेश सर्वकाराभ्यां व्यापक प्रबन्धाः प्रकल्पिताः इति वार्ताः।
3: आकाशवाणी हैदराबाद केंद्रम निर्मल जिल्ला समाचार लेख विंटारू, लेख अंदिस्तारू जी सायन्ना।
4: ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి అర్హుడికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇటీవల నిర్మల్ జిల్లాలో పర్యటించి ఎస్సీ ఎస్టీల అభివృద్ధిపై అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారుని ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఆలస్యం లేకుండా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు పారదర్శకంగా నిర్దేశిత గడువులో పూర్తి చేసి బాధితులకు పరిహారం సకాలంలో అందేలా చూడాలని సూచించారు. వానాకాలం 2026 సీజన్ కు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద నిర్మల్ జిల్లాలో అర్హులైన రైతు బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని నేరుగా జమ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. జిల్లాలో 181,379 మంది రైతుల ఖాతాల్లో మొత్తం 222 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. సాగు ప్రారంభ దశలోనే రైతులకు పెట్టుబడి భారం తగ్గించి సకాలంలో వ్యవసాయ పనులు చేపట్టేందుకు అవసరమైన ఆర్థిక చేయూత అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిధుల విడుదల కొనసాగుతోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక పర్యవేక్షణతో చర్యలు చేపడుతోందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి లభ్యత కు అనుగుణంగా పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. వ్యవసాయ ఉద్యానవన శాఖ జల సంరక్షణ చర్యలపై అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎల్లినో ప్రభావంతో జులై నెలలో సుమారు 30% లోటు వర్షపాతం నమోదైందని, ముఖ్యంగా సోన్ మండలంలో 50% వరకు వర్షాభావం ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 4.3 లక్షల ఎకరాల్లో పంటల సాగు కొనసాగుతోందన్నారు. నీటి లభ్యతను అంచనా వేసిన తర్వాతే వరినాట్లు వేయాలని రైతులకు సూచించిన కలెక్టర్ సాగునీటి వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా కంది, ఆయిల్ పామ్, కూరగాయలు, ఇతర ఉద్యానవన పంటలను సాగు చేయాలని కోరారు. ఒక ఎకరంలో కంది పంట ద్వారా 7 నుండి 8 క్వింటాళ్ల దిగుబడి సాధించిన రైతులు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉందన్నారు. ఆయిల్ పామ్ లో అంతర పంటలు సాగు చేసే అవకాశం ఉండటంతో పాటు ప్రభుత్వం సబ్సిడీలు, ప్రోత్సాహకాలు కూడా అందిస్తోందన్నారు. పందిరి కూరగాయల సాగుకు 50% రాయితీ అందుబాటులో ఉందని తెలిపారు. బిందు సేద్యం ద్వారా తక్కువ నీటితో అధిక

0: దిగుబడులు సాధించవచ్చని, డ్రిప్ ఇరిగేషన్ కు ప్రభుత్వం రాయితీలు ఇస్తోందని వివరించారు. భూగర్భ జలాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక గ్రామీణ్ ద్వారా తెలంగాణ జలసిరి కార్యక్రమం కింద నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 573 సేద్యపు కుంటలను తవ్వించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు గ్రామీణాభివృద్ధి అధికారి విజయలక్ష్మి తెలిపారు. తెలంగాణ జలసిరి కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాల పెంపుదలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద ఇంకుడు గుంట, ఊరిలో ఊటకుంట, ప్రతి రైతు తోటలో సేద్యపు కుంట నిర్మించుకోవాలన్నారు. ఎల్నినో వలన తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రతి ఒక్కరూ వర్షపు నీటిని ఒడిసిపట్టి భూమిలో కింకించాలని కోరారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి రాజేందర్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక వైద్యాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమయంలో టైఫాయిడ్, మలేరియా, డయేరియా, వైరల్ జ్వరాలు వచ్చే అవకాశం ఉందని, వీటి చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులకు సూచించారు. అకస్మాత్తుగా వచ్చే జ్వరాల పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందాలన్నారు. ప్రజలు ఈ సమయంలో వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో పాత కూలర్లు, టైర్లు, కుళాయిలలో నీటి నిల్వ ఉంటే దోమల ఉధృతి పెరిగి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున వాటిలో నీటి నిల్వ ఉండకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా జూన్, జులై నెలలలో 30% వర్షపాతం లోటు ఏర్పడిందని, రైతులందరూ అధిక నీటి వినియోగం ఉన్న వరి పంటలు వేయకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్ అన్నారు. జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెసర, మినుము, కంది పంటలు తక్కువ నీటి వినియోగంతో చేతికి వచ్చే పంటలను వేసుకోవాలని సూచించారు.
1: ఇంతవరకు జి సాయినగర్ అందించిన నిర్మల్ జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గవెట్ స్వర్ణం సాధించగా, మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 22వ జేఆర్డి టాటా స్మారక సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన, నాణ్యత, ఆవిష్కరణలు, పోటీతత్వం ద్వారా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు ప్రపంచ ఆదరణ పొందేలా ప్రయత్నించాలన్నారు. ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి 100 కోట్ల రూపాయల పరిశోధన, అభివృద్ది, ఆవిష్కరణ నిధులు, ఇండియా ఏఐ మిషన్, 2వ సెమీ కండక్టర్ మిషన్తో సహా అనేక కార్యక్రమాల గురించి మంత్రి వివరించారు. ఈ కార్యక్రమాలు దేశంలో ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని, టెక్నాలజీల అభివృద్ధిని వేగవంతం చేస్తాయని చెప్పారు. క్షయవ్యాధి నిర్మూలన కోసం జన్ ఆందోళన్కు నాయకత్వం వహించాలని పశ్చిమ బెంగాల్కు చెందిన పార్లమెంటు సభ్యులను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కోరారు. న్యూఢిల్లీలోని ఎక్స్టెండెడ్ పార్లమెంట్ హౌస్ అనెక్స్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా పశ్చిమ బెంగాల్ ఎంపీలతో ఆయన ఒక సమావేశాన్ని నిర్వహించారు. గ్లోబల్ వేగంతో పోలిస్తే దాదాపు రెట్టింపు వేగంతో భారతదేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు, చికిత్స కవరేజ్ రేటు 92% చేరుకున్నట్టు నడ్డా వెల్లడించారు. 2030 నాటికి క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యాన్ని సాధించడానికి కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని

0: ముందస్తు గుర్తింపును, జిల్లా స్థాయి పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని ఆయన ఎంపీలను కోరారు. అలాగే భారతదేశ క్షయవ్యాధి నిర్మూలనలో స్వదేశీ ఆవిష్కరణలు, ఏఐ ఆధారిత రోగ నిర్ధారణ మెరుగైన రోగుల మద్దతు కీలక చోదకాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. లోక్సభ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ చట్టంలో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తు జప్తు వంటి కఠినమైన శిక్షలతో కూడిన పలు కీలక నిబంధనలు చేర్చారు. కేసులను వేగంగా పరిష్కరించడానికి వీలుగా రోజువారీ విచారణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఈ చట్టం సూచిస్తోంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలల్లోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలి, ఛార్జిషీట్ దాఖలు చేసిన 3 నెలల్లోపు విచారణలు ముగించాల్సి ఉంటుంది. ఈ బిల్లుపై జరిగిన చర్చకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ చట్టాన్ని మరింత కఠినతరం చేయడానికి, వేగవంతమైన న్యాయాన్ని అందించడానికి ఈ సవరణ తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ కొత్త బిల్లు విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడడంలో ప్రభుత్వానికున్న నిబద్దతను పునరుద్ఘాటిస్తుందని ఆయన అన్నారు. వివిధ పార్టీల పాలనలో ఉన్న పలు రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ సంఘటనలు జరిగాయని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: The earlier bill and the amendment today are reaffirmation of this government's deep commitment to safeguard the welfare of the students and the youth of this country. And therefore, this bill can be described as a milestone legislation in the history of Indian Parliament.
0: చర్చలో పాల్గొన్న లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ దేశంలో విద్యా వ్యవస్థ ఇప్పుడు చాలా ఖరీదైందిగా మారిందన్నారు. నీట్, యూజీ పరీక్ష నిర్వహణకు చేసిన ఖర్చు దేశ విద్యా బడ్జెట్ కంటే ఎక్కువని ఆరోపించారు.
2: I was very excited, reassured by what the future of this country did on our streets. This was not anger, this was not violence, this was not hatred, this was deep expression of the future generation of this country, and I feel that all political parties must respect this expression.
0: Lok Sabhalo the public examinations అమెండ్మెంట్ బిల్లు 2026 ఆమోదం పొందిన సందర్భంగా విద్యార్థులకు, యువ ఆశావహులకు సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందనలు తెలిపారు. పరీక్షల్లో జరిగే అక్రమాలకు వ్యతిరేకంగా ఈ బిల్లు కఠినమైన చర్యలు తీసుకొస్తుందని పేర్కొన్నారు. పరీక్షల్లో పారదర్శకత, నిష్పక్షపాతను కాపాడడానికి ఈ బిల్లు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, పటిష్టమైన దర్యాప్తు యంత్రాంగాలతో మరింత కఠినమైన శిక్షలు ఖరారు చేసిందని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఈశాన్య భారతదేశం, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఛత్తీస్గఢ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, లక్షద్వీప్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, మధ్యప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదు గవెట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఈ పోరులో గావిట్ 10.71 సెకండ్ల టైమింగ్తో ప్రథమ స్థానంలో నిలవగా బాసిల్ 10.83 సెకండ్లతో రెండవ స్థానంలో నిలిచారు.

0: ఇంగ్లాండ్కు చెందిన కెవిన్ శాంటోస్ 10.85 సెకండ్లతో కాంస్య పతకం సాధించారు. పురుషుల లాంగ్ జంప్లో లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ రజత పతకం గెలుపొందారు. ఈ రజత పతకంతో మురళీ శ్రీశంకర్ కామన్వెల్త్ క్రీడల్లో 2 పతకాలు సాధించిన మొట్టమొదటి భారతీయ పురుష లాంగ్ జంపర్గా గుర్తింపు పొందారు. భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 15 పతకాలతో పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 10వ ఎడిషన్ను ప్రారంభించారు. ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ టెక్నాలజీ వేదిక అయిన ఈ సదస్సు 7 నుండి 10వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. టెలికాం శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐఎంసీ 2026 భారత్ డిజిటల్ పరివర్తన తదుపరి దశను రూపుదిద్దడానికి ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు, టెలికాం ఆపరేటర్లు, ఇన్నోవేటర్లు, స్టార్టప్లు, ఇన్వెస్టర్లు, పరిశోధకులు, విధానకర్తలను ఒక చోటకు చేర్చనుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మహారాష్ట, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

అంబటాల సంగతులు. ప్రతిరోజు కొత్త ఉత్తేజంతో రోజును ప్రారంభిస్తూ కొత్త అంశాలను వినిపిస్తూ విద్య, ఉద్యోగం, ఆరోగ్యంతో పాటు న్యాయం, చట్టం విషయాలను తెలుపుతూ చైతన్యం నింపే కార్యక్రమం అంబటాల సంగతులు.

ఇలా అంబటల సంగతులు కార్యక్రమంలో పానంపదలం శీర్షికన మోకాళ్ళ నొప్పుల నివారణోపాయాల గురించి ఆదిలాబాద్ వైద్యుడు డాక్టర్ దీపక్ పుష్కర్ తో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట ఇంటారు. న్యాయం చట్టం శీర్షికన సైబర్ నేరాలు శిక్షలు గురించి ఆదిలాబాద్ కు చెందిన సీనియర్ న్యాయవాది మహమ్మద్ గౌస్ తో కేలినన్ వెట్న ముచ్చట ప్రసారమవుతుంది. రావిశాస్త్రి జయంతి సందర్భంగా రావిశాస్త్రిగా ప్రసిద్ధులైన రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి గురించి రచయిత నిఘంటుకర్త జిఎస్ చలం వ్యాఖ్య ప్రసారమవుతుంది.

ఇయాల్టి తెలుగు తిథి స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం గ్రీష్మ ఋతువు కృష్ణపక్షం పుష్యమి కార్తె ఆషాఢమాసం దక్షిణాయనం తిథి పాడ్యమి శ్రవణ నక్షత్రం గురువారం. వాతావరణ సూచన ఎలా భారీ వర్షం ఉంటుంది. గాలిలో తేమ 95%, గాలి గంటకు 24 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు గరిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్గా కనిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వాతావరణ సూచన ఇన్నారు.

0: రైతన్నల కోసం వ్యవసాయ సలహా.
1: నా పేరు సి అశ్విని, హార్టికల్చర్ డిప్లొమా కాలేజీలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. అయితే మనకు ఈ ఆకుముడత అనేది బత్తాయి తోటలో రావడం జరుగుతుంది. నర్సరీ నుంచి మనకు పెద్ద చెట్ల వరకు అన్ని దశల్లోనూ కూడా రావడం జరుగుతున్నది. అయితే ప్రధానంగా మాత్రం మనకి వర్షాకాలంలో మాత్రం లేత చిగుర్ల పైన ఎక్కువ మొత్తం ఆశించడం జరుగుతుంది. అయితే ఈ ఆకుముడత లక్షణాలు చూసుకున్నట్లయితే ఆకులు ఆశించినప్పుడు ఆకుల పైన తెల్లటి పొరలు వంకర వంకర టింకరగా ఏర్పడి జరుగుతున్నాయి. దాని తర్వాత ఆకుముడత రావడం వల్ల దాంతోపాటు గజ్జి తెగులు అనేది సోకడం జరుగుతున్నది అన్నట్టు. ఆకుముడత వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆకుల్లో కానివ్వండి దాంట్లో పూత అనేది రాలిపోవడం జరుగుతున్నది అన్నట్టు. ఆ పూతతో పాటు మనకు పిండ దశ అనేది ఏర్పడడం లేదు. కాబట్టి ఈ ఆకుముడత వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా కెమికల్స్ అనేవి పిచికారీ చేసుకోవాలి. అయితే దీనికి మనము ఒకవేళ సేంద్రియ వ్యవసాయం చేసుకున్న రైతులైతే వేప నూనె అనేది బాగా పనిచేస్తుంది. అయితే వేప నూనె వచ్చేసి కూడా మనకు మార్కెట్ లో మూడు రకాలుగా దొరుకుతుంది. గాఢత రూపంలో 3000 అంటే 3000 పీపీఎం, 10000 పీపీఎం, 15000 పీపీఎం రూపంలో దొరకడం జరుగుతుంది అన్నట్టు. అయితే ఈ వేప నూనె వచ్చేసి 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అయితే వేప నూనె వచ్చేసి త్వరగా కరగదు కాబట్టి ఈ వేప నూనెతో పాటు 2.5 grams డిటర్జెంట్ పౌడర్ ని కలిపి మనం పిచికారీ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు కరగడం అనేది తొందరగా జరుగుతుంది. పిచికారీ చేసినప్పుడు కూడా ద్రావణం అనేది సమపాల్లలో వచ్చి మనకు చెట్టు అంతా కూడా సమానంగా పిచికారీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే వేప నూనె పిచికారీ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు గుడ్ల దశలో ఉన్న ఒకవేళ ఆకుముడత ఉన్నట్లయితే అవి సోకకుండా అరికడుతుంది అన్నట్టు. తర్వాత దశ కూడా మనకు ఆకుముడత రాకుండా కూడా కాపాడడానికి చాలా సమర్థవంతంగా ఈ వేప నూనె అనేది పనిచేయడం జరుగుతుంది.
0: బత్తాయి తోటలో ఆకుముడత నివారణ గురించి ఆదిలబద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్విని చెప్పిన వ్యవసాయ సలహా.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడువుల తామరా బురద పుల్లా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: తెలంగాణ యాస భాషల కచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతులు కార్యక్రమం.

0: ఈ రోజుతో ముడిపడిన విశేషాలను, గడిచిన రోజులు, ఇయ్యలతో ముడిపడిన విశేషాలను తెలిపేది చరిత్రలో ఈరోజు. చరిత్రలో ఇయ్యల ప్రముఖ కథా రచయిత రావిశాస్త్రి జయంతి, కవి కథకుడు పులికట్టి కృష్ణారెడ్డి జయంతి, ఇంకా అభ్యుదయ రచయిత రామ్ షా జయంతి, నటుడు దర్శకుడు దేవదాస్ కనకాల జయంతి, అట్లనే నటుడు సోనుసూద్ పుట్టినరోజు ఇయ్యల, ఇంకా ప్రపంచ అక్రమ మానవ రవాణా వ్యతిరేక దినోత్సవం కూడా ఇయ్యల జరుపుకుంటున్నాం. కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు పులికంటి కృష్ణారెడ్డి జయంతి ఇయ్యల. చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు ఏ వేదిక ఎక్కినా రాయలసీమ చిన్నోన్ని, రాళ్ల మధ్యలో బతికేవాణ్ణి, రాగాలే ఎరుగకపోయినా అనురాగానికి అందేవాణ్ణి అంటూ గొంతెత్తి పాడి అందరి మన్ననలను అందుకున్న ప్రతిభామూర్తి పులికంటి కృష్ణారెడ్డి. ఆయన దాదాపు 200 కథలు, 60 వచన కవితలు, 5 దృశ్య నాటికలు, 6 శ్రవ్య నాటికలు, 10 బుర్రకథలు, 4 సంగీత రూపకాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి, అన్ని రాశారాయన. అతని కథలు ఇంగ్లీష్, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోకి అనువదించబడ్డాయి. ఎన్నో జాతీయ కవి సమ్మేళనాల్లో పాల్గొని తన కవితా గానంతో శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేశారాయన. ఎన్నో పురస్కారాలను అందుకున్నారు.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్
3: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.

0: తెలంగాణ యాస భాషల కచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతులు కార్యక్రమం. ఇంతకు ముందు వయస్సైన వాళ్ళకే ఎక్కువగా మోకాల నొప్పులు ఉండేవి, కానీ ఇప్పుడు మనం తినే తిండి విషయానో లేదా ఉరుకుల పరుగుల జీవితంలో ఏదో అనారోగ్య సమస్యలకు మనం లోనవుతున్నాం. ఇప్పుడు అన్ని వయసుల వారిలోనూ ఇది సాధారణంగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్య, అదే మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళ నొప్పి గాయాలు, కీళ్ళ అరుగుదల లేదా కొన్ని రకాల వైద్య పరిస్థితుల వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. మరి ఈ మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించుకోవడం ఎలా, ఏం చేస్తే ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, ఎలా, ఈ విషయం గురించి పానంపదలం శీర్షికన మోకాళ్ళ నొప్పుల నివారణోపాయాల గురించి ఆదిలాబాద్ వైద్యులు డాక్టర్ దీపక్ పుష్కర్తో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చటలా తెలుసుకుందాం.
1: డాక్టర్ దీపక్ పుష్కర్ గారు నమస్కారం.
2: నమస్కారం అండి.
1: మీరు ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో 3 సంవత్సరాలుగా ఎముకల విభాగంలో, ఆర్థోపెడిక్స్ విభాగంలో పనిచేస్తూ ఉన్నారు. మీరు స్వయంగా ఈ జిల్లాకి చెందినవారు, నార్నూరుకు చెందినవారు. మరి 3 సంవత్సరాలుగా ఇక్కడ మీరు కొన్ని వందల మంది రోగులను, పేషెంట్లను చూసుంటారు. ఈ మధ్యకాలంలో మోకాళ్ల నొప్పుల సమస్య బాగా పెరుగుతూ ఉన్నది అనే అభిప్రాయం పత్రికలు, టీవీలు, మీడియా ఇటువంటి వాటి వల్ల, జనాలకు సొంత అనుభవం వల్ల కూడా తెలుస్తా ఉన్నది. మీ పరిశీలన మీకు ఏం చెప్తున్నది?
2: యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు అనేవి 50 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు మాత్రమే వస్తాయని అనుకునేవాళ్ళు, కానీ ఈ మధ్య కాలంలో మేము చూస్తున్న పేషెంట్స్ ని అబ్జర్వ్ చేస్తే ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య అనేది 30 సంవత్సరాల నుంచే మొదలవుతుంది.
1: 50 సంవత్సరాలకే దాటిన వాళ్ళలోనే బాగా కనిపించేది. ఇంత తేడా అంటే దాదాపు 20 సంవత్సరాల వయసు కిందికి వచ్చేసింది. ఎందువల్ల జరుగుతూ ఉన్నది ఈ పరిస్థితి? దీనికి ఏమేమి కారణాలు అయి ఉంటాయి?
2: దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయండి. ఎందుకంటే ఒకప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మన ఆహార పదార్థాలు చాలా,
1: అంటే ఇంతకు ముందు మనం ఎక్కువ పౌష్టికాహారం
2: చాలా బాగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు తీసుకున్న ఆహారంలో పోషక పదార్థాలు చాలా తగ్గిపోయాయి. ప్లస్ ఏంటంటే హైబ్రిడ్ విత్తనాలు ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఈ ఆహార పదార్థాలు అంత పౌష్టిక పదార్థాలు ఉండడం లేదు. ఇంకో సమస్య ఏంటంటే సరిగా ఆహారం తీసుకోకపోవడం.
1: సరిగ్గా తీసుకోకపోవడం అంటే సమయానికి తీసుకోకపోవడమా?
2: సరైన ఆహారం తీసుకోకపోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం.
1: యువతలో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తున్నది. ఇంకా
2: సో దీంతో పాటు మన లైఫ్ స్టైల్

0: లైఫ్ స్టైల్ అంటే మనం నడిచే విధానము, మనం ఎక్సర్సైజ్ చేయడం, మనము
1: అంటే జీవన శైలి మారిపోయి, జీవించే పద్ధతి మారిపోయినందువల్ల కూడా
0: ఈ సమస్యలు పెరగడానికి
1: అవకాశం ఉన్నది. వీటన్నిటి వల్ల పెరుగుతూ కనిపిస్తుంది. అయితే మీ దగ్గరికి వచ్చే పేషెంట్లలో మీరు ఈ మోకాళ్ల నొప్పుల సమస్యను చూసినప్పుడు అందులో ఏమైనా రకాలు ఉన్నాయా, అంటే 2-3 రకాల కారణాల వల్ల ఇది వస్తుంది అని అట్లాంటి దృష్టితో చూసినప్పుడు ఎన్ని రకాల కారణాల వల్ల ఎక్కువగా ఈ మోకాళ్ల నొప్పులు వస్తున్నాయని మీ శాస్త్రం చెప్తూ ఉన్నది?
0: అయితే మోకాళ్ల నొప్పులు అనేది మోస్ట్ కామన్లీ, అంటే ముఖ్యమైన కారణం అంటే వయసుతో పాటు మోకాళ్ళలో వచ్చే అరుగుదల, దాన్ని మనం ఆస్టియోఆర్థరైటిస్ అని అంటాం. అయితే ఆస్టియోఆర్థరైటిస్ ఏంటంటే మనం మోకాళ్ళని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల, నడవడం వల్ల, సరి అయిన నేల సరిగా లేకపోతే ఆ నేలపై ఎక్కువ నడిచే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు తొందరగా వచ్చే
1: అవకాశం.
0: ఎగుడు దిగుడు నేల మీద నడవడం, చైన్లలో పనిచేసే వాళ్ళకి ముఖ్యంగా, మెట్లు ఎక్కడం దిగడం చేసే వాళ్ళకి ఎక్కువ చేసే వాళ్ళకి,
1: అంటే మోకాళ్ళ మీద ఎక్కువగా ఒత్తిడి గాని వాటికి ఎక్కువ పని
0: కల్పిస్తే త్వరగా రావచ్చు. అయితే వయసుతో పాటు దాదాపు ప్రతి ఒక్కరికి ఈ ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది.
1: మామూలుగా అయితే ఎన్నేళ్ల తర్వాత తప్పనిసరిగా ప్రతి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తాయి అని శాస్త్రీయంగా చెప్పే వీలుంది?
0: ఒక 50 సంవత్సరాల తర్వాత.
1: 40 సంవత్సరాలకి రావడానికి లేదా?
0: 40 సంవత్సరాలు, అదే చెప్తున్నాను కదా, 50 సంవత్సరాల తర్వాత ఎటువంటి ఒత్తిడి లేని వ్యక్తికి కూడా మోకాళ్ళ సమస్యలు రావచ్చు, ఆస్టియోఆర్థరైటిస్ రావచ్చు.
1: మనిషి శరీర నిర్మాణమే అలా
0: ఉంటుంది. అయితే ఇలా మన జీవన శైలి మారిపోవడం వల్ల ఆ ప్రాబ్లం
1: ముందరే
0: రావచ్చు.
1: సరే, ఇది ఒక కారణం. ఇంకేదైనా కారణం వల్ల మోకాళ్ళ నొప్పులు?
0: అయితే మోకాళ్ళ నొప్పులు అనేది ఓన్లీ ఆస్టియోఆర్థరైటిస్ కాకుండా చాలా రకాల డిసీజెస్, అంటే వ్యాధుల వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు రావచ్చు. వ్యాధులు అంటే మన జాయింట్స్ కి సంబంధించిన, మన జాయింట్స్ ని డామేజ్ చేసే వ్యాధులు కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యమైనది రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక వ్యాధి. ఆ వ్యాధి ఏం చేస్తుందంటే డైరెక్ట్ జాయింట్ కీళ్ళు డైరెక్ట్ కీళ్ళలోని జిగురు పదార్థం ఉంటుందో దాన్ని తగ్గించేస్తుంది. తగ్గించి ఆ నునుపు పొర ఉంటుంది, దాన్ని డామేజ్ చేస్తుంది అనమాట. సో దాని వల్ల వచ్చేది రుమటాయిడ్ ఆర్థరైటిస్.
1: అంటే కొన్ని వేరే శక్తులు లేక వేరే శరీరంలోని ఫ్యాక్టర్స్ పనిచేసి ఈ కీళ్ల దగ్గర ఉండే కొన్ని పదార్థాలను వాటికి హాని కలిగించడం వల్ల, వాటి మీద దాడి చేయడం
0: వల్ల
1: శరీరంలో ఎన్నో చోట్ల కీళ్లకి ఈ నొప్పులు రావచ్చు. అంటే మోకాళ్ళకే రావాలని లేదు.
0: రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మల్టిపుల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. ముఖ్యంగా చిన్న చేతి వేళ్ళు, కాలి వేళ్ళు, అలా స్టార్టింగ్ లో చిన్న వేళ్లలో కనిపిస్తుంది. దాని తర్వాత స్లోలీ ప్రోగ్రెస్ అవుతూ మన బాడీలోని ప్రతి జాయింట్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది.
1: అయితే 2 రకాల ఆర్థరైటిస్ ఉంది. ఇప్పుడు కనిపించేది ఆస్టియో ఆర్థరైటిస్, ఇదేమో అరుగుదల వల్ల వచ్చేది. ఇది కొంత వయస్సు దాటిన తర్వాత, 50 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఎవరికీ కూడా తప్పని ఆర్థరైటిస్ ఇది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కొన్ని వేరే కారణాల వల్ల, వేరే వ్యాధుల వల్ల కలిగేది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ రాకుండా తప్పించుకునే వీలుందా? అంటే అది ఎందువల్ల వస్తుందో తెలియదు కదా.
0: రుమటాయిడ్ ఆర్థరైటిస్ రాకుండా తప్పించుకోవడం అనేది ఇంపాసిబుల్. కాకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు ఒకవేళ త్వరగా మనం తెలుసుకోగలిగితే, దానికి సంబంధించిన చికిత్స త్వరగా చేసుకుంటే మాత్రం అది ప్రోగ్రెస్ అవ్వకుండా మనం ఆపొచ్చు.
1: లక్షణాలంటే మీరు ఇంతకు ముందే చెప్పారు, చేతి వేళ్లకి, చేతి కీళ్లలో నొప్పులు అనిపించి,
0: ముఖ్యంగా మొట్టమొదటి లక్షణము చేతి వేళ్లలో నొప్పులు రావడం, చేతి వేలి కీళ్లలో. తర్వాత ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, అంటే ప్రొద్దున లేచేటప్పుడు చాలా జాయింట్స్ అన్ని చాలా బిగుసుగా, స్టిఫ్ గా అయిపోవడం,
1: శరీరంలోని తెరుచుకోకుండా
0: ఇబ్బంది పడడం. సో చలికాలంలో చాలా ఎక్కువగా ఈ ప్రాబ్లం చూస్తాం అనమాట. ఆస్టియోఆర్థరైటిస్ అంటే కాలంతో సంబంధం లేకుండానే,
1: సీజన్తో సంబంధం లేదు. సరే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు గమనించగానే వైద్యుని
0: సంప్రదించి సరి అయిన చికిత్స తీసుకుంటే మనం కాపాడుకోవచ్చు, మన కీళ్ళన్నీ డామేజ్ అవ్వకుండా.
1: అంటే కాపాడుకోవచ్చు అంటే ఈ వ్యాధి పూర్తిగా నయం చేయడానికి వీలుందా, లేక ఇది అంత వేగంగా పెరగకుండా ఆపడానికి మాత్రమే వీలుందా?
0: వ్యాధి పూర్తిగా నయం చేయగలము అనేది మాత్రం చెప్పలేము. కాకపోతే ఈ వ్యాధి ఎప్పుడైతే మనం కనిపెట్టామో అదే స్టేజ్ లో ఆపేయగలుగుతాము, దాన్ని ప్రోగ్రెస్ అవ్వకుండా మనం
1: చూసుకోవచ్చు. అయితే ఈ మందులు అనేవి మరి నిపుణులైన వైద్యులు, స్పెషలిస్ట్ వైద్యులు ఇవ్వాలి?
0: అయితే ఆ రుమటాయిడ్ కి సంబంధించిన మందులు స్పెషలిస్ట్ వైద్యుల దగ్గర మాత్రమే తీసుకోవాలి.
1: ఈ మందులు చాలా ఖరీదైనవండి, జీవితాంతం?

0: వాడుతూ ఉండాల్సిందేనా?
1: లేదండి, జీవితాంతం వాడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల వరకు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. జీవితాంతం వాడాల్సిన పరిస్థితి వస్తే ఒకటో రెండో టాబ్లెట్లు కంటిన్యూస్ గా వాడాల్సిన పరిస్థితి వస్తుంది. కాకపోతే మన మధ్యతరగతి వాళ్ళు కూడా అఫోర్డ్ చేసే మరీ ఖరీదైన మందులు ఏమి కావు.
0: సరే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మీరు చాలా స్పష్టంగా ఇక్కడ వివరించినారు. ఇంకా ఆస్టియో ఆర్థరైటిస్ విషయానికి వస్తే, మన జీవన శైలికి సంబంధించిన, తర్వాత పోషక పదార్థాలకు సంబంధించిన ఇటువంటి కారణాల వల్ల ఇది ముందుగా వచ్చే అవకాశం ఉంది. ఎవరికైనా ఒక వయసు దాటిన తర్వాత, 50 సంవత్సరాల తర్వాత ఎంతో కొంత ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది అని అంటున్నాం. కానీ కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం 70 ఏళ్ల వాళ్ళు కొందరు చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటారు.
1: అవునండి,
0: మరి కొందరికి ఈ సమస్య పెరగటం, కొందరిలో అంత తీవ్రత దాల్చకుండా ఉండటం, దీని వెనక ఏమిటి అసలు రహస్యం?
1: అయితే ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన మోకాల్లో ఒక జిగురు పదార్థం ఉంటుంది. అది 2-3 ml జిగురు పదార్థం ఉంటుంది. ఆ జిగురు పదార్థము మన మోకాల యొక్క నునుపు పొరకి హెల్దీ చేస్తూ ఉంటుంది. అంటే
0: ఇట్ రీప్లెనిషెస్
1: ఇట్ గివ్స్ యాక్చువల్లీ ఫుడ్ ఇస్ ఇట్లా హెల్దీ అవుతుంది అట్లా.
0: అచ్చా, అంటే మోకాలి చుట్టూ ఉన్న నునుపు పొరకి ఆహారంగా
1: పోషణను అందిస్తుంది.
0: మీరు చెప్పిన ఈ అతి పల్చని జిగురు పదార్థం అందిస్తూ ఉంటుంది.
1: అవునండి, జిగురు పదార్థం అంటే అది ఒక లిక్విడ్,
0: అది ఒక ద్రవం లాంటి
1: ద్రవము. మోకాల్లో ఉన్న ద్రవం ఉంటుంది. ఆ ద్రవం ఎంత బాగుంటే ఆ మోకాలు అంత హెల్దీగా ఉంటుంది. సో వయసుతో పాటు ఆ ద్రవము తగ్గుతూ డ్రై అయిపోతుంది అనమాట. సో అలా డ్రై అవ్వగానే ఆ కీలుకు
0: ఆ
1: పోషణ లభించక అరుగుదల స్టార్ట్ అవుతుంది, మొదలవుతుంది.
0: ఈ జిగురు పదార్థాన్ని మరి ఏదన్నా చేసి మనం కాపాడుకోలేమా?
1: సరైన పోషక పదార్థాలు తీసుకోవడం ఒకటి, రెండవది ఏంటంటే వ్యాయామము. సరైన వ్యాయామం చేసే వాళ్ళకి ఈ జిగురు పదార్థము తగ్గదు. సో అలా సరైన వ్యాయామం కొన్ని సంవత్సరాలుగా చేసే వాళ్లకు ఈ ఆస్టియోఆర్థరైటిస్ రాకపోవచ్చు కూడా.
0: ఇప్పుడైతే మరి చిన్నప్పటి నుంచి ఏ వయసు నుంచి ఈ రకమైన వ్యాయామాలు మొదలు పెట్టాలి, అసలు ఎవరికి ఈ వ్యాయామాలు అవసరం అని ఏమైనా చెప్పడానికి వీలుందా?
1: ప్రతి ఒక్కరు ఎవరికి, కొందరికి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ వ్యాయామాలు చేయడం అనేది చాలా చాలా చాలా అవసరం అండి.
0: వ్యాయామం చేయడం అవసరమే, కానీ ఆస్టియోఆర్థరైటిస్
1: అనే సమస్య రాకుండా వ్యాయామాలు చేయాలంటే కొన్ని ముఖ్యమైన వ్యాయామాలు ఉంటాయి. యాక్చువల్లీ అవి ఏంటంటే, ఒక ఎముకల స్పెషలిస్ట్ దగ్గర వెళ్లి నేర్చుకుంటేనే చాలా మంచిది. ఎందుకంటే వ్యాయామాలు చాలా రకాలు ఉంటాయి, కానీ స్పెషల్ వ్యాయామాలు ఆస్టియోఆర్థరైటిస్ సంబంధించినవి కొన్ని.
0: ప్రతి వ్యక్తి నేర్చుకోవాలి మంచిది అంటారు?
1: 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసు గల ప్రతి వ్యక్తికి ఆస్టియోఆర్థరైటిస్ రాకుండా ఎన్ని వ్యాయామాలు ఉన్నాయి, ఆ వ్యాయామాల గురించి తెలిసి ఉండాలి.
0: మరి ఇవి స్కూళ్లలో కాలేజీలో నేర్పిస్తే బాగుంటుందేమో.
1: చాలా బాగుంటుంది,
0: చెప్పండి వాటి గురించి ఏమైనా మనం రేడియోలో మాట్లాడుకోవచ్చా?
1: అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, 10 రకాల వ్యాయామాలు చేయకపోయినా సైక్లింగ్ ఒకటి. సైకిల్ ఎంత నడిపితే మన మోకాళ్ళ ద్రవం అంత హెల్దీగా,
0: అంటే రోడ్డు మీద సైకిల్ తొక్కాలా లేక సైకిల్
1: ఏదైనా
0: పెట్టుకుని చేయాలా,
1: ఏదైనా
0: లేక సైకిల్ ఉన్నట్టుగా చేసే వ్యాయామాలు కూడా ఉంటాయి కదా.
1: అవును, అయితే సైకిల్ ఉన్నట్టుగా చేసే వ్యాయామాల కన్నా సైకిల్లే తక్కితే మాత్రం చాలా యూజ్ఫుల్ ఉంటుంది.
0: రోడ్డు మీద సైకిల్ తొక్కినా, మైదానంలో సైకిల్ తొక్కినా, లేక
1: ఇంట్లో
0: సైక్లింగ్ యంత్రం
1: ద్వారా సైకిల్ తొక్కినా గానీ చాలా చాలా యూజ్ఫుల్ ఉంటుంది.
0: ఎంతసేపు చేయాలి ఒక వ్యక్తి?
1: ఒక వ్యక్తి రోజుకు 15 నిమిషాలు చేస్తే చాలు.
0: స్త్రీలు పురుషులు
1: పిల్లలు
0: 25 సంవత్సరాలు
1: దాటిన ప్రతి ఒక్కరు ఈ సైక్లింగ్ అలవాటు చేసుకుంటే
0: రోజుకు 15 నిమిషాలు
1: మాత్రమే. సో దీనివల్ల మనము ఆస్టియోఆర్థరైటిస్ రాకుండా కొంతవరకు తగ్గించవచ్చు. సో దీంతో పాటు మన లైఫ్ స్టైల్, మనం ఇంతకుముందు మాట్లాడినట్టు ఎక్కువ నడవడం, పరిగెత్తడం, సమాంతరంగా లేని భూమి పైన నడవడం, ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకోవడం.
0: కానీ 4-5 కిలోమీటర్లు నడవాలి అనేది చెప్తుంటారు, దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు కదా?
1: లేదు, ఆస్టియోఆర్థరైటిస్ అంటే మన మోకాల యొక్క పొర హెల్దీగా ఉన్నంత వరకు ఎంత నడిచినా గానీ మీకు ఇబ్బంది రాదు. ఆ జిగురు పదార్థం తగ్గిన తర్వాత ఎప్పుడైతే పెయిన్ స్టార్ట్ అవ్వడం మొదలవుతుందో, నొప్పి స్టార్ట్ అవ్వడం ఎప్పుడైతే మొదలైందో, అప్పుడు మీరు నడవడం తగ్గించాలి, సైక్లింగ్ స్టార్ట్ చేయాలి. ఇంకొక ముఖ్యమైన వ్యాయామం ఏంటంటే స్విమ్మింగ్, ఈత వల్ల కూడా మోకాళ్ళకు చాలా, మోకాలే కాదు శరీరంలో ప్రతి జాయింట్ కి ఈత వల్ల చాలా లాభం.
0: అంటే ఈ రకంగా సైక్లింగ్ చేసి గాని, ఈత కొట్టి గాని మోకాళ్ళకి బలం కలిగించిన తర్వాత, లభించిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి ఒక స్థాయిలో నడక లాంటి పనులు చేయవచ్చు. కానీ బలహీనమైన స్థితిలో మాత్రం ఎక్కువ నడవకుండా ఉంటూ, వాటి మీద ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా ఉంటూ సైక్లింగ్ చేసి తమ మోకాళ్లను దృఢపరచుకోవడం అనేది చాలా బాగా పనిచేసే
1: చాలా ఈజీ సింపుల్
0: పద్ధతి.

0: పద్ధతి.
1: దానికి అన్నిటికీ మోకాల నొప్పులకు ఒక రామబాణం లాంటిది మీరు ఇక్కడ మాకు చెప్పినారు. ఇంకేమైనా అంశాల గురించి మీరు ప్రస్తావించదలుచుకున్నారా మోకాళ్లకు సంబంధించిన నొప్పుల గురించి?
0: అయితే నేను అనేది ఏంటంటే పౌష్టిక ఆహారం అన్నిటికంటే ముఖ్యమైనది.
1: ఎటువంటి పౌష్టిక ఆహారం?
0: పౌష్టిక ఆహారం అంటే ఆకుకూరలు, ముఖ్యంగా ఆకుకూరలు, పాలు, గ్రుడ్డు, అది చాలా పౌష్టిక పదార్థాలు, అవి కంపల్సరీ తీసుకోవాలి. 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే చాలా మంచిది, దాంతో బోన్స్ దృఢంగా ఉంటాయి.
1: ఎటువంటి ఆహార పదార్థాలు?
0: సపోజ్ పాలకూర, పాలు, ఎగ్.
1: కావలసినంత కాల్షియం రావాలంటే ఒక వ్యక్తి ఎన్ని పాలు తాగాలంటారు?
0: కాల్షియం అనేది మనం తినే ప్రతి ఆహారంలో ఎంతో కొంత ఉంటుంది.
1: కేవలం పాల మీదనే
0: ఆధారపడాల్సిన అవసరం లేదు. అయితే మనం పోషక పదార్థాలు సమపాలలో తీసుకోవాలి, అంటే పాలు తీసుకోవాలి, దాంతోపాటు ఫుడ్ కూడా సరిగా తీసుకోవాలి, అంటే పెరుగు, వెన్న, నెయ్యి పదార్థాలు, ఆకుకూరలు, కాయగూరలు. సో ఇవన్నీ పదార్థాల్లో ఎంతో కొంత కాల్షియం అనేది ఉంటుంది.
1: మాంసంలో
0: కూడా కాల్షియం ఉంటుంది, మాంసం కూడా తీసుకోవచ్చు.
1: ఒక సమతుల ఆహారం తీసుకోవడం
0: మంచిది. అయితే 40 సంవత్సరాలు దాటిన తర్వాత కంపల్సరీ ఒక గ్లాస్ పాలు తాగడం అలవాటు చేసుకుంటే ఇంకా చాలా మంచిది.
1: చిన్న వయసు కన్నా ఎక్కువ వయసులో పాలు ఎక్కువ అవసరం. బాగుంది, చాలా విలువైన సలహాలు. ప్రతి వ్యక్తి వైద్యుడి దగ్గరికి పోకుండా కూడా ఆచరించదగిన సలహాలు మీరు చెప్పినారు. సైక్లింగ్ చేయడం మంచిదన్నారు. కొన్ని రకాల ప్రత్యేక వ్యాయామాలు ఎముకల నిపుణుల దగ్గరికి వెళ్లి 25 ఏళ్లు దాటిన వాళ్ళు ప్రతి వాళ్ళు నేర్చుకుంటే చాలా మంచిది అనే విషయం కూడా చెప్పినారు. సరే, వాటన్నిటిని మనం ఇక్కడ రేడియోలో చెప్పలేము. ఇంకొక రకం ఆర్థరైటిస్ లేక మోకాళ్ల నొప్పులకు కారకమైన కేవలం మోకాళ్ల లోపలి అరుగుదలే కాకుండా వేరే కారణాల వల్ల కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ఆర్థరైటిస్ రావచ్చునని, దానికి తొలి దశలోనే ఆ కీళ్ల నొప్పులను గుర్తించి, చేతి వేళ్లకు ముఖ్యంగా వచ్చే కీళ్ల నొప్పులను గుర్తించి తొలి దశలోనే దానికి చికిత్స మొదలు పెడితే దాన్ని జీవితాంతం చక్కగా అదుపులో పెట్టుకోవచ్చని మీరు చెప్తున్నారు. అయితే ఎవరికైనా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ ఇవి రెండు కూడా రావచ్చును కదా?
0: అంటే అవకాశం లేకపోలేదండి. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ బయటకు తెలియకుండా లోపలే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండి చికిత్స చేయించుకోలేని వాళ్లకు ఒక వయసు దాటిన తర్వాత వాళ్ళు బాగా ఎక్కువగా మోకాలను యూజ్ చేయడం లేకపోతే ఎక్కువ పనిచేసే వాళ్ళకి ఇవి రెండు కలిపి రావచ్చండి. సో రెండిటికి అల్టిమేట్లీ జరిగేది ఏంటంటే మోకాల్లో ఉన్న కీలు అరిగిపోతుందండి. సో కీలు అరుగుదల వచ్చినప్పుడు పెయిన్, స్వెల్లింగ్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే అవన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, కామన్ ఉంటాయి.
1: సరే, అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఈ రెండిటికి కావాల్సిన చికిత్స లేక సహాయం వైద్యుడి నుంచి
0: పొందాల్సింది.
1: బాగుంది, అందరూ ఎదుర్కొంటున్న దాదాపు ప్రతి కుటుంబంలో ఇద్దరు ముగ్గురు వ్యక్తులకి మోకాళ్ళ నొప్పులు లేకుండా ఉండటం అనేది చాలా అరుదైన విషయం, వాళ్ళందరికీ ఉపయోగపడే.
0: ఇంకొక పాయింట్ ఏంటంటే మోకాళ్ళ అరుగుదల అంటే 40 ఇయర్స్ దాటిన తర్వాత వెస్టర్న్ టాయిలెట్ యూజ్ చేయాలి, ఇండియన్ టాయిలెట్ లో కూర్చోడం మానేయాలి. ఇండియన్ టాయిలెట్ లో ఏంటంటే మనం మోకాళ్ళ మీద చాలా ఎక్కువ బరువు పడుతుంది అనమాట. సో దాన్ని తగ్గించుకుంటే అది కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది.
1: ఈ సలహాను కూడా గుర్తు పెట్టుకుంటూ ప్రతి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే మాత్రం దాని లక్షణాలను ముందే గమనించి దానికి చికిత్స చేయించుకుంటే మోకాళ్ల నొప్పుల్ని చాలా వరకు అదుపులో ఉండి అందరూ హాయిగా నడుస్తూ కదులుతూ జీవించే వీలుందని మీరు చాలా చక్కగా వివరించినారు డాక్టర్ గారు. చాలా ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: పానంపదలం శీర్షికన మోకాళ్ళ నొప్పులు నివారణోపాయాల గురించి ఆదిలాబాద్ వైద్యుడు డాక్టర్ దీపక్ పుష్కర్ తో సుమనస్పతి రెడ్డి విన్న ముచ్చటది. మీరు విన్న ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. వినుండే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మతి మరకుండ్రి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇది 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతులు కార్యక్రమం. ప్రతి ఏటా జూలై 30వ తేదీన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తారు. మానవ హక్కుల ఉల్లంఘనను అరికట్టడం, బాధితులను రక్షించడం మరియు అక్రమ రవాణాపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 2013 డిసెంబర్ 18న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా జూలై 30ని ఈ

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. ఈ కంప్యూటర్ కాలంలో ఏ పనులైనా చకచక అయిపోతున్నాయి. కంప్యూటర్ ఇంటర్నెట్ డిజిటల్ పరికరాలతో పనులు ఎంత తొందరగా తేలిగ్గా అవుతున్నాయో కదా, మరి అంతే తేలిగ్గా మోసాలు కూడా జరుగుతున్నాయి. బ్యాంకు ఖాతాలు ఖాళీ చేయడం, నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ వంటివి. మరి తెలియని లింకులపై క్లిక్ చేయడం అస్సలు మంచిది కాదు. అసలు ఆ లింక్ ని ఓపెన్ చేయకుండా ఉండడం చాలా మంచిది. మరి ఇలా దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటున్నారా, ఇలా న్యాయం చట్టం శీర్షికల సైబర్ నేరాలు శిక్షలు గురించి ఆదిలాబాద్కు చెందిన సీనియర్ న్యాయవాది మహమ్మద్ గౌస్తో కే లెనిన్ వెట్న ముచ్చట ఈ విషయాల గురించి తెలుసుకుందాం.
2: మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల్లో కూడా ఎన్నో రకాల మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో మనం వింటున్నాం సైబర్ నేరాలు, ఇలాంటి ఘటనలు ఎన్నో పునరావృతమవుతున్నాయి. ఎందరో మంది ఈ నేరాలకు బలవుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో అసలు సైబర్ నేరాలంటేమి, వీటి నుంచి రక్షణ పొందడానికి మనకు ఏ రకమైన చట్టాలున్నాయి, ఏ రకంగా మనం రక్షణ పొందవచ్చు, ఏ రకంగా వీటిని తగ్గించవచ్చు అనే విషయాలు మనతో పంచుకునేందుకు ఇవాళ స్టూడియోలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది మహమ్మద్ గౌస్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ ముచ్చట్లు తెలుసుకుందాం. నమస్కారం గౌస్ గారు.
3: నమస్కారం.
2: అయితే మా శ్రోతలకు ముందుగా చెప్పండి, అసలు సైబర్ నేరాలు అంటే ఏమి, ఏ నేరాలు సైబర్ నేరాల కిందికి వస్తాయి?
3: సైబర్ నేరం అంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది ఇంటర్నెట్. ఎప్పటి నుంచి అయితే కంప్యూటర్ ఎస్టాబ్లిష్ అయిందో, ఈ కంప్యూటర్ ఎప్పటి నుంచి మనం యూజ్ చేస్తున్నామో అప్పటి నుంచి ఈ సైబర్ నేరాలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబర్ నేరం అంటే ఏమి, సైబర్ క్రైమ్ అంటే ఏమి, అయితే ఈ సైబర్ ఎప్పటి నుంచి వెళ్ళిందో నేరస్తులు దాన్ని కూడా వాడుకుని హౌ టు హ్యాక్ ది అకౌంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటది అంటే ఎకనామికల్ అఫెన్సెస్ ఉంటాయి, దీంట్లో
2: ఆర్థిక నేరాలు ఎక్కువగా ఉంటాయి.
3: ఆర్థిక నేరాలలో ఈ హ్యాకర్స్ వాళ్ళు కంప్యూటర్ ద్వారా ఏదైతే మన అకౌంట్స్ ఉంటాయో, బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయో, దాన్ని కూడా వాళ్ళు హైజాక్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదంటే, మనం పైసలు పెట్టి ఏదైతే వస్తువులు కొంటామో, ఆన్లైన్ షాపింగ్ కానివ్వండి, ఆన్లైన్ పర్చేసింగ్ కానివ్వండి, అటువంటి మనం ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేస్తామో, అప్పుడు ఈ అవకాశాలు పెరుగుతాయి, హైజాకర్స్ కు అవకాశాలు పెరుగుతాయి. వాళ్ళు కూడా, హైజాకర్స్ కూడా మనల్ని యూజ్ చేయాలని, ఏదైతే మనకు అక్కడ ఇంట్రెస్ట్ కలగాలన్నట్టు ఏదో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు,
2: ఆకర్షించడానికి రకరకాల
3: ప్రకటనలు చేస్తుంటారు. ఎన్నో మంది నా దగ్గర కూడా వచ్చి అడిగారు, అయితే నాకు ఒక ఆఫర్ వచ్చింది, 25,000 కడితే మనకు ఈ బహుమతి వస్తుంది, 1,00,000 వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు కొత్తగా ఈ ఏదైతే ప్లాంట్ చేస్తున్నారు, ఏదైతే టవర్స్ కడుతున్నారు, దాంట్లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేస్తున్నారు, మీ దగ్గర ఇళ్ళులో జాగా ఉంటే, ప్లాట్లో జాగా ఉంటే, లేక చైన్ల జాగా ఉంటే మీరు మాకు కమ్యూనికేట్ చేయండి, మీ అకౌంట్ నంబర్ మీ అవి మొత్తం పంపించండి, మేము మీకు 20,000 రూపీస్ మంత్లీ రెంట్, తర్వాత మీ ఒక సోదరునికి ఒక జీతం, ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, ఇట్లా 5 ఇయర్స్ వరకు అగ్రిమెంట్ చేసి పైసలు ఇస్తాం అనే దాని మీద కూడా ఎన్నో మంది మోసాలు పోయారు. ఈ సంఘటన అందరికి వచ్చింది, అందరు కూడా. సెకండ్ ఏముంటది అంటే బ్యాంకింగ్ లో మీకు ఈ బహుమతి వచ్చేసింది, ఎన్ని పైసలు కడితే మేము ఈ వస్తువు మీ ఇంటికి పంపిస్తాం అందులో కూడా ఎందరో మోసపోయారు. ఎవరైతే ఈ నేరానికి ఇదైతారు వాళ్లకు కంప్లైంట్ చేసే అవకాశాలు కూడా ఎన్నో ఉంటాయి.
2: ఈ రకంగా సైబర్ పరంగా ఎవరైతే మోసపోతారో, నష్టపోతారో, వాళ్ళు ఎవరికైనా దరఖాస్తు చేసుకుని అంటే దీని తరఫున అంటే రక్షణ పొందడం,
3: రక్షణ
2: మోసపోయిన దానికి వాళ్ళ నుంచి ఏదైనా పరిహారం పొందే అవకాశం ఉన్నదంటారు.
3: అంటే
2: ఎవరిని సంప్రదించాలి, ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి?
3: సైబర్ క్రైమ్ అనేది స్పెషల్ వింగే ఉన్నది. మన ఆదిలాబాద్ లో అంత అవకాశాలు లేకపోవచ్చు, కానీ నౌ డేస్ ఏమైందంటే గివ్ కంప్లైంట్ బై వెబ్ ఆల్సో, వెబ్ ద్వారా కూడా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎన్నో వెబ్సైట్లు వచ్చేసినాయి, ఆ వెబ్సైట్ మీద మనం పోతే ఓపెన్ చేస్తే ఆ వెబ్సైట్ల మీద హౌ టు కంప్లైంట్ అనే విధానం మీద కూడా ఎన్నో వెబ్సైట్ ఉన్నాయి.
2: అంటే మనం డైరెక్ట్ గా అథారిటీ దగ్గరికి
3: పోకుండా మనం కంప్యూటర్ ద్వారా కూడా మనం ఈవెన్ వీ క్యాన్ హైడ్ అవర్ పేరును కూడా మనం ఆపి. ఎట్లా ఉన్నదంటే 2-3 నేరాలు ఈ పైసలతో ఎకనామిక్ ఒకటి అయిపోయింది. సెకండ్ వే ఏమున్నదంటే బ్లాక్ మెయిలింగ్. బ్లాక్ మెయిలింగ్ ఎట్లా చేస్తారంటే వాళ్ళు ముందు మనకు సంప్రదిస్తారు, మనతో మాట్లాడతారు,

0: మనతో చాట్ చేస్తారు. చాట్ చేసిన తర్వాత ఏదో మనకు ఫోటోలు పంపించండి, ఏదో మీరు ఫోటోలు ఇది చేయండి అన్నట్టు మనకు ఇది చేసి వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర ఫోటోలు తీసుకుంటారు. చిన్నపిల్లగాళ్ళు ఉంటారు, లేడీస్ ఉంటారు, యంగ్ లేడీస్ ఉంటారు, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఏదో ఫోటోలు ఉన్నాయంటే పంపిస్తారు, పంపిస్తారు. ఆ పంపిన తర్వాత వాళ్లకు బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ అవుతుంది. అట్లా కూడా బ్లాక్ మెయిలింగ్ ఎక్కువైపోయింది అన్నట్టు. ఇదైతే ఎకనామికల్ అఫెన్సెస్ అయితే ఉన్నాయి, కానీ ఇవి ఎక్కువైపోయినాయి. బ్లాక్ మెయిలింగ్ ఎక్కువైపోయింది. వాళ్ళ ద్వారా పైసలు ఇచ్చేసి కొందరైతే చెప్పక ఏదో సూసైడ్లకు కూడా పాల్పడే అవకాశాలు వచ్చినాయి. అయినాయి కూడా ఎన్నో మంచి కుటుంబాల లేడీస్ కానివ్వండి, పిల్లగాళ్ళు కానివ్వండి, వాళ్ళు బయట చెప్పుకోలేక వాళ్ళు చాలా బాధపడ్డారు. దీన్ని కూడా మనం మా ఐడెంటిటీ మనది యూజ్ చేయకుండా మనం కంప్లైంట్ ఇయ్యచ్చు. ఈ సైబర్ నేరాలు తగ్గాలంటే ది మెయిన్ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు మూవ్ ఫర్ కాంప్లైంట్. ఎన్ని అయితే కాంప్లైంట్స్ ఎక్కువ అయితాయో అన్ని నేరాలు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం కాంప్లైంట్ చేయక మోసపోయినా కూడా ఎందరో అందులో ఏముంటదంటే మనం అకౌంట్ ఇచ్చేస్తాం, ఈ అకౌంట్ ద్వారా పైసలు మీకు పేమెంట్ అవుతాయని. అయితే అకౌంట్ ద్వారా పైసలు పేమెంట్ అవుతాయి అంటే ఆన్లైన్ వస్తువులు మన ఇంటికి వచ్చేస్తాయి. ఆన్లైన్ వస్తువులు మనకి ఇంటికి వచ్చినాక ఆ పేమెంట్ కూడా అయిందని వాళ్ళు అనుకుంటారు. కానీ ఒక నెల తర్వాత, టూ మంత్స్ తర్వాత ఏం తెలుస్తుంది అంటే వస్తువులు అయితే వాళ్ళకి చేరుకున్నాయి కానీ పేమెంట్ మాత్రం కాలేదని. అయితే అట్లనే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి పేమెంట్ రాలేదు. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఒక కంప్లైంట్ ఫైల్ చేసిండ్రు. అయితే కంప్లైంట్ ఫైల్ చేస్తే ఆ వస్తువులు ఏదైతే యాక్సెప్ట్ చేసిండు అజీమ్ అని, అతను నోయిడా ఆయనను, అతను యాక్సెప్ట్ చేసిండు, పైసలు కట్టలేదు, ఏదో ఫాల్స్ పేరు మీద పైసలు వచ్చినాయి అన్నట్టు. తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ దాంట్లో పోలీసు వాళ్ళు చాలా బాగా చేసి అజీమ్ దగ్గరికి పోయి మొత్తం నిజాలు తెలుసుకుంటే అతను ఒక కాల్ సెంటర్ లో పనిచేసి ఆయనను, అతను ఏం చేసిండంటే ఇట్లానే బుక్ చేపించేసిండు. తర్వాత ఇదైతే అతనికి ఇక ఇట్ ఈస్ ది ఫస్ట్ కేస్ వేర్ కన్విక్షన్ వాజ్ దేర్. ఇది ఇండియా హిస్టరీలో ఫస్ట్ కేసులో కన్విక్షన్ అయింది అన్నట్టు సైబర్ క్రైమ్ లో. కంప్లైంట్లు మనం ఫైల్ చేస్తేనే న్యాయం జరుగుతుంది, లేకుంటే
1: అట్లాగే నేరాలను కూడా అదుపు చేయడానికి
0: అవకాశాలు ఉంటాయి.
1: అంటే ఇప్పుడు కొంతమంది భయపడతారు, సరే నలుగురితో చెప్పుకుంటే కొంత అవమానంగా చిన్నతనంగా అని కూడా కొంతమంది వెనకబడతారు, అంటే ముందుకు రారు కంప్లైంట్ చేయడానికి. ఇక కొంతమంది మీరు అన్నట్లు పోనీలే ఏదో అయింది అయిపోయింది అన్నట్టు కొందరు అట్లా వదిలేస్తారు. సరే ఏదేమైనా
0: దానికి అరికట్టడానికి మనకు 2000 లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అనేది కూడా వచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో కొన్ని సెక్షన్లు కంప్లైంట్ కోసం విధించారు. అయితే సెక్షన్ 43 ఉంది, సెక్షన్ 69 ఉంది, సెక్షన్ 69 V ఉంది, సెక్షన్ 66 ఉంది. అయితే దీని ప్రకారం కంప్లైంట్లు మనం చేయొచ్చు. మనకు గవర్నమెంట్ కానివ్వండి, పోలీసులు కానివ్వండి, వాళ్ళతో మంచి మనకు సహాయం దొరకచ్చు.
1: ఇప్పుడు ఈ సైబర్ నేరాలకు సంబంధించి మనకు ఆదిలాబాద్ లాంటి ఇట్లాంటి పట్టణాల్లో ఇప్పుడు అందుబాటులో లేదు, కానీ హైదరాబాద్ లేదా ముఖ్య మెట్రో నగరాల్లోనే ఉంది. అయితే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని మీరు ఇంతకు ముందు చెప్పినారు. అయితే ఎవరిని సంప్రదించాలి, దీనికి సంబంధించిన ఒక అథారిటీ అంటే ఎవరు ఉన్నారు, దీని గురించి చెప్తారా?
0: మన ఆదిలాబాద్ లో అయితే స్పెషల్ బ్రాంచ్ దీనికి ఏమి లేదు. ఆదిలాబాద్ ఏదైతే పరిధి ఉంటుందో 2 టౌన్ 1 టౌన్ వాళ్ళకు మనం కంప్లైంట్ చేయొచ్చు. మన దగ్గర ఎన్నో 67 66 ఆఫ్ ITI ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఎన్నో కేసులు మన దగ్గర ఆదిలాబాద్ లో బుక్ అయినాయి. కానీ ఇవి ఇన్వెస్టిగేషన్ దాంట్లో ఏమున్నదంటే ఎవరైతే వాట్సాప్ లో మెసేజ్లు తప్పైన మెసేజ్లు పంపించిండ్రు, దానికి మనం ఇది చేసి అటువంటి కంప్లైంట్లు అయినాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ ఏ టౌన్ అన్న మనం 1 టౌన్ కు పోవచ్చు, 2 టౌన్ కు పోవచ్చు, ఏ పరిధిలో మనం ఉంటాం అక్కడ పోయి మనం కంప్లైంట్లు మనం ఇచ్చుకోవచ్చు.
1: అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈ వాట్సాప్ ద్వారా అంటే ఒకరి ప్రతిష్టకు భంగం కలిగే రకంగా కానీ అవమానపరిచేలాగా కించపరిచేలాగా ఫోటోలు పెట్టడము లేకపోతే కామెంట్లు పంపడము ఇట్లాంటి కొన్ని జరుగుతున్నాయి చూస్తున్నా కదా, వీటిని కూడా మనం సైబర్ నేరాల కింద
0: పరిగణించి మనం కంప్లైంట్లు ఇవ్వచ్చు. డైరెక్ట్ కంప్లైంట్లు త్రూ నెట్ కూడా ఇయ్యచ్చు, పోలీస్ స్టేషన్ లో కూడా పోయి ఇయ్యచ్చు. కానీ ఏమున్నదంటే ఈ సుంటి నేరాలకు మనం కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ కావాలంటే ఇన్వెస్టిగేషన్ చేసే పద్ధతి వేరే ఉన్నది. కాబట్టి మనం నెట్ ద్వారానే వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే సరి అయిన మనిషి దగ్గరకు చేరుతాయి, దాంట్లో ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ అవుతుంది.
1: అంటే ఒకవేళ ఎవరైనా ఈ సైబర్ నేరాలకు పాల్పడి పట్టుబడ్డ వ్యక్తులు ఉన్నట్లయితే వాళ్ళ మీద చట్ట ప్రకారం ఏమేమి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది వాటి గురించి చెప్తారా, అంటే వాళ్ళకున్న శిక్షల గురించి చెప్తారా?
0: శిక్షలు ఏమున్నాయంటే 67 66 లో దీంట్లో క్రైమ్ చేసిండు అని FIR ఇష్యూ అయ్యి అతన్ని పట్టుకుంటే అతని 3 ఇయర్స్ వరకు కూడా శిక్ష అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ చిన్న క్రైమ్ లకు, పెద్ద క్రైమ్ లకు మాత్రం మన దేశానికి విరుద్ధం ఉంటది, అటువంటి కూడా వస్తాయి అన్నట్టు. దాంట్లో శిక్ష ఎక్కువ ఉన్నది. దీంట్లో ఇంకా ఏమున్నదంటే చీటింగ్, చీటింగ్ కానివ్వండి, ఫార్జరీ కానివ్వండి, ఎక్స్ట్రాక్షన్ కానివ్వండి, ఈ దీంట్లో కూడా ఐపీసీ సెక్షన్ 420, ఐపీసీ సెక్షన్ 463, ఐపీసీ సెక్షన్ 383, ఐపీసీ సెక్షన్ 500, ఐపీసీ సెక్షన్ 506,

0: 420 అంటే చీటింగ్. దీని ద్వారా ఏదైతే మనం మోసపోతామో మనం 420 కింద కూడా కంప్లైంట్లు ఫైల్ చేయొచ్చు. ఎక్స్టార్షన్, మెయిన్ ఏమంటే మనకు ఫోన్ చేసి మీరు పైసలు ఇస్తేనే ఈ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చి చేస్తాం అన్నట్టు ఏదైతే బ్లాక్ మెయిలింగ్ ఉంటుందో, ఎక్స్టార్షన్ ఉంటుందో, దాని మీద కూడా మనం పోలీసు వాళ్ళకు డైరెక్ట్ అప్రోచ్ కావచ్చు, లేకుంటే ఆన్లైన్ కూడా కంప్లైంట్ మనం చేయొచ్చు.
1: ఇంకా ఇప్పుడు ఇటీవల కాలంలో ఈ పెరిగిపోయిన ఈ సైబర్ నేరాలు లేదా ఇలాంటి వాటికి చిక్కకుండా ప్రజలు ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా?
0: ఎట్లా ఉన్నదంటే మనకు యాక్చువల్లీ యూజింగ్ ఆఫ్ కంప్యూటర్ ఇస్ మెయిన్.
1: మనకు నిత్య జీవితంలో భాగమైపోయింది.
0: మనం జాగ్రత్త పడాలంటే మనకు ఒకటి పాస్వర్డ్ ఉంటుంది. మన కంప్యూటర్లను మనం హ్యాక్ చేయకుండా చూడాలంటే ఆ పాస్వర్డ్ ని మనం కరెక్ట్ ఇది చేసుకోవాలి. 8-డిజిట్ పాస్వర్డ్ ఉంటుంది. 8-డిజిట్ పాస్వర్డ్ ని మనం దానికి ఉపయోగించుకోవాలి. చిన్న కొందరు 4-డిజిట్ చేసుకుంటారు, కొందరు ఈజీ అంటే ఎట్లా ఉండదంటే ఒకటి ఇండియా అని పెట్టుకుంటాడు, ఒకటేమో పాస్వర్డ్ అని పెట్టుకుంటాడు. అటువంటి పాస్వర్డ్లు పెట్టక కొంచెం కాంప్లికేషన్ అయిన పాస్వర్డ్లు పెట్టుకోవాలి. పాస్వర్డ్ వాళ్ళకి ఎప్పుడైతే మనకు తెలియదో, దే కెనాట్ కమ్ ఇన్ టు అవర్ అకౌంట్, మన అకౌంట్ కు వాళ్ళు చేరుకోలేరు. ఎప్పుడైతే వాళ్ళ అకౌంట్ కు చేరుకోలేరో దే కెనాట్ కమిట్ ఎనీ అఫెన్స్. అయితే పాస్వర్డ్లు కూడా మనం జాగ్రత్తగా పెట్టుకుంటే, హెలో అని ఉంటది, HELLO, అయితే హెచ్ పెద్దగా పెట్టి, ఓ చిన్నగా పెట్టి, ఎల్ చిన్నగా పెట్టి, ఆల్ఫాబెట్స్ కూడా మనం చిన్న పెద్ద వాడాల, దాంట్లో మధ్యలో 1-2 నంబర్లు అటువంటి కూడా వాడుకోవాలి. వాడుకుంటే ఈ నంబర్లు వాళ్ళకు తేలిక దొరకాయి అన్నట్టు.
1: చాలా సంతోషం గౌస్ గారు. ముఖ్యంగా ఈ సైబర్ నేరాలు అంటే ఏమి, ఏమేమి ఈ సైబర్ నేరాల కిందికి వస్తాయి, మరి సైబర్ నేరాల వల్ల మోసపోయిన వాళ్ళు ఏ రకంగా న్యాయం పొందవచ్చు, ఇలాంటి నేరాలకు పాల్పడ్డ వారికి ఎలాంటి శిక్షలు ఉన్నాయి అనేటువంటి చక్కగా మా శ్రోతలకు అవగాహన కల్పించారు. ఎప్పటి వరకైతే ఈ సైబర్ నేరాలపై బాధితులు నోరు విప్పి ఫిర్యాదు చేయరో అప్పటి వరకు వీటిని అరికట్టలేము. కాబట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే దానికి తగిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు ఇటు న్యాయశాఖ ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా జాగరూకతతో వ్యవహరిస్తారని ఆశిస్తూ ఇంత చక్కని విషయాన్ని మా శ్రోతలకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: న్యాయం చట్టం శీర్షికన సైబర్ నేరాలు శిక్షలు గురించి ఆదిలాబాద్ కు చెందిన సీనియర్ న్యాయవాది మహమ్మద్ గౌస్ తో కేలినిన్ విట్నం ముచ్చటది.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రముఖ రచయిత రావిశాస్త్రిగా పేరొందిన రాచకొండ విశ్వనాథ శాస్త్రి జయంతి ఎల్ల. ఆయన నేటి సమాజంలో నిత్యము పై తరగతుల వారి అన్యాయాలకు దౌర్జన్యాలకు గురైన చిత్రహింసలు పడుతున్న దీనహీన ప్రజల తరఫున తన ప్రతి రచనలను వకాల్ తప్పుచ్చుకుని సాంఘిక న్యాయం కోసం వాదించారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం. రచయిత నిఘంటుకర్త జిఎస్ చలం వ్యాఖ్య.
4: రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు 1922 జూలై 30 జన్మించారు. 1993 నవంబర్ 10 మరణించారు. ఆయన వృత్తి న్యాయవాది వృత్తి. ఆయన నివాసం విశాఖపట్నం. ఆయన తన వృత్తి నేపథ్యంతో చాలా బలమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించారు. అందులో రచయిత కర్తవ్యాన్ని గురించి తరచూ ఒక మాట చెప్తుండేవారు ఆయన. ఏమిటంటే, నిజాన్ని తెలుసుకోవడం, అందులో మంచి చెడ్డలేవో నిర్ణయించుకోవడం, మనుషుల్ని మంచికి మళ్లించడానికి ప్రయత్నించడం రచయితల కర్తవ్యం. రచయిత అన్న ప్రతివాడు తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను. మంచికి హాని, చెడ్డకు సాయము చేయకూడదని నేను భావిస్తాను. తన జీవిత పర్యంతం ఈ మాటకే కట్టుబడి ఉన్నటువంటి రచయిత శాస్త్రి గారు. అయితే శాస్త్రి గారి కంటే ముందు, శాస్త్రి గారి తర్వాత, శాస్త్రి గారితో పాటు చాలామంది గొప్ప రచయితలు ఉన్నారు. కానీ వాళ్ళందరికంటే శాస్త్రి గారిని ఒక ప్రత్యేకమైన రచయితగా, ఒక విశిష్టమైనటువంటి రచయితగా, ఒక గొప్ప రచయితగా నిలబెట్టింది ఏమిటయ్యా అంటే, ఆయన స్వీకరించినటువంటి ఇతివృత్తం, రెండు ఆయన చెప్పే పద్ధతి, శైలి, శిల్పం, ఈ రెండు కూడా. ఈ రెండిటితో పాటు ఆయన కథల్లో కానీ నవలలో కానీ నాటకాల్లో వాడినటువంటి భాష, ఆ భాష ఒక ప్రవాహంలాగా, ఒక చెరిలాగా సాగుతూ ఉండడం. అందులో పడి పాటగడే కొట్టుకుపోతాడు. ఉదాహరణకు మీకు ఆరుసార కథలే తీసుకోండి. అందులో పాపి కథలో రామదాస్ ప్రతిజ్ఞ కానీ, మాయా కథలో పెద్ద ప్లేయర్ చిన్న ప్లేయర్కి ఇచ్చినటువంటి ఉపదేశం కానీ, ముత్యాలమ్మ ఆవేదన కానీ, ఇవన్నీ చూస్తే మనకి ఒక పేజీల కొద్దీ ఒక జరి ప్రవాహంలో సాగుతూ ఉంటుంది.
2: రావి శాస్త్రిగా ప్రసిద్ధి చెందిన రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి గురించి రచయిత నిఘంటుకర్త జిఎస్ చలం వ్యాఖ్యాతి. ఇంతటితో ఇవాళ్టి అంబటల సంగతులు కార్యక్రమం సమాప్తం. రేపటి అంబటల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన వేయించిన నూనెలు ప్రభావాల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్ర పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియ సుగంధ్తో కేలిన వెడిన ముచ్చట ఇంటారు. ఇంకా హిందీ ఉపన్యాస సామ్రాట్ మున్షి ప్రేమ్చంద్, ప్రభుత్వ జూనియర్ కళాశాల హిందీ అధ్యాపకులు ఎం బాలాజీ ప్రసంగం ప్రసారమవుతుంది. ఇంకా కవిత శీర్షికన కాంచనమలి రత్నక స్వీయ పద్యాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8 గంటలు కావస్తుంది. ఇంకొచ్చేసేపట్లో సమాచార ప్రభా ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: నవలతో చక్కని సాహిత్య నవలను వినిపించే కార్యక్రమం నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మనం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 58వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నీట. శ్రోతలు మీరు వింటున్నారు నవలతో కార్యక్రమంలో. ఇప్పుడు విందాం ఆకుపచ్చ సూర్యోదయం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 58వ భాగం. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి.

రాత్రంతా నిద్ర లేకుండా ప్రయాణం చేసొచ్చారు. ఈ మధ్య ఒక్క స్టేషన్లో కూడా ఆయుధాలు లేకుండా జాగ్రత్త పడుతోంది ప్రభుత్వం. ఇదే నిరుత్సాహపరుస్తోంది. చొక్కా జేబులో నుంచి గడియారం తీసి చూసుకున్నాడు రామరాజు. అప్పటికే సమయం 7 గంటలైపోతోంది. అక్కడున్న కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచించడం మొదలుపెట్టాడు రామరాజు. అప్పుడే లోపలికి వచ్చి చేతులు జోడించి అన్నాడు నరసింహమూర్తి, నమస్కారం. ఆ నిస్త్రాణ చిరాకు ఎక్కడికి పోయాయో మరి, మళ్లీ చక్కని చిరునవ్వుతో అన్నాడు రామరాజు. నమస్కారం. తను ఎవరో చెప్పాడు మూర్తి, రాక కారణం కూడా చెప్పాడు. మూర్తి అంటే ఎవరో తెలియదు, అయినా ఎదురుగానే ఉన్న మరో కుర్చీలో కూర్చోబెట్టి తన ఉద్దేశం, తన పంథ, ఆలోచన అన్నింటి గురించి ఓపిగ్గా సమాధానం చెప్పాడు రామరాజు. తరువాత అరగంట సేపు స్నానం చేశారాయన. కొద్దిసేపు జపం చేసుకున్నారు. ఆపై సబ్ఇన్స్పెక్టర్, పోస్ట్ మాస్టర్, డిప్యూటీ తహసీల్దార్ ఆహ్వానాల మేరకు వాళ్ల ఇళ్లకు వెళ్లాడు రామరాజు. అక్కడికి అనుసరించారు జనం. ఆ ఇంటి ఇల్లాళ్ళు ఆయన కాళ్ళు స్వయంగా కడిగారు. చాలామంది కొత్త బట్టలిచ్చారు, కొందరు డబ్బు కూడా చేతిలో పెట్టారు. ఆ వెంటనే మెట్లెక్కి అనుచరులతో సహా రత్నగిరి పయనమయ్యాడు. ఆ నడకలో ఎంతో వేగం. ఇక్కడ చూసి కన్ను మూసి తెరిచేలోగా అంత దూరంలో కనిపిస్తున్నాడు. వెనక ఉన్నవాళ్లు

కూడా అంతే వేగంగా అనుసరించడానికి కష్టపడుతున్నారేమో కూడా. కాశీ నుండి తెచ్చి శ్రీమత్ త్రిపాద్ విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని, విష్ణు పంచాయతన పూర్వకంగా ప్రతిష్ఠించిన ఆ ప్రదేశాన్ని దర్శించుకున్నారు. రేకులతో నిర్మించిన పందిట్లో ఉంది. బయటకు వస్తుంటే ఆదరాబాదరా తన కోసం వస్తున్న మరో యువకుణ్ణి చూసి ఒక్క నిమిషం నిలబడ్డారు రామరాజు. అతడు నమస్కరించి అన్నాడు, నా పేరు ఆవంశ వెంకట్రామారావు, శంఖవరం నుండి వచ్చాను. మా నాన్నగారు వెంకట్రావు గారు, తమర్ని మా ఊరికి ఆహ్వానించాలని ఆయన కోరిక. అప్పుడు సమయం 9 అవుతోంది. ఇంకో గంటలో ఇక్కడికొచ్చే రైలు ఏదో ఉంది. సంగతి తెలిసిన బలగాలు ఆ రైల్లో వచ్చే అవకాశమే ఎక్కువ కూడా. ఒక్క నిమిషం పాటు ఆలోచించి నడవండి అన్నాడు రామరాజు ఆ యువకునితో. విస్తుపోయాడతడు. స్టేషన్లో ఆయుధాలు దొరకలేదు, కానీ తన మీద, తన ఉద్యమం మీద మైదాన ప్రాంత తెలుగు ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో రుజువు దొరికింది. కొండదలం అన్నవరం వచ్చిన సమాచారం కొద్ది సమయంలోనే చాలా దూరం విస్తరించవచ్చునన్న రామరాజు అంచనా తప్పలేదు. 10 అన్నవరం చేరుకోవలసిన మద్రాస్ మెయిల్ ఎక్స్ప్రెస్ను పిఠాపురంలో దాదాపు గంటపాటు నిలిపివేశారు. కారణం, అన్నవరంలో రామరాజు దళం ఉంది. ప్రయాణీకులంతా ప్లాట్ఫామ్ మీదకు దిగిపోయి ఆ విషయమే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అందరితో పాటు ఆ యువకుడు కూడా దిగాడు. శ్రీరామరాజు వీరోచిత కృత్యాలు అతణ్ణి దాదాపు రోమాంచితం చేస్తున్నాయి. ఆ కథలకు మిగిలిన వాళ్ళు పులకించిపోతున్నారు. ఆ యువకుడు మాత్రం ఉప్పొంగిపోతున్నాడు మనసులో. దానికి కారణం ఉంది. అతడి గమ్యం కలకత్తా. అక్కడ నుంచి వెతుక్కుంటూ వెళ్ళి బెంగాల్ తీవ్ర జాతీయవాదులతో కలిసి పనిచేయడం. అతణ్ణి అగ్గిరాజు అంటారు. అంతా ఆవేశపరుడు కావడం వల్ల కొందరు మిత్రులు ముద్దుగా ఆ పేరు పెట్టారు. అసలు పేరు వేగిరాజు సత్యనారాయణరాజు. 25 ఏళ్లుంటాయి. ఎంత ఆవేశపరుడో అంత ధర్మవర్తనుడు కూడా. అందుకే అతడికి అంతా విలువనిస్తారు. భీమవరం దగ్గరి కుముదవల్లి గ్రామం నుంచి వస్తున్నాడు. తండ్రి లేడు. చదివింది 4వ తరగతి. తల్లి తను. ఇల్లు గడవడానికి పాలేరు తనం చేసేవాడు. అక్కడి నుంచి ఖద్దరు ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, భీమవరం కాంగ్రెస్ శిబిరంలో స్వచ్ఛంద సేవకుడు, ఇలా ఎదిగి వచ్చాడు. అడవి బాబురాజు వంటి రచయితలు విద్యావంతులతో అనుబంధం పెరిగింది. కానీ గాంధీజీ పిలుపు మేరకు ప్రజలు అహింసాయుతంగా ఉద్యమిస్తున్నారు. పోలీసులు మాత్రం రెట్టించిన హింసతో ప్రవర్తిస్తున్నారు. ఇది నచ్చలేదు అగ్గిరాజుకు. యువకులు, బాలలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా చావగొడుతున్న పోలీసులంటే ఏహ్యభావం పెరిగిపోయింది. ఒక రకమైన కక్ష. అందుకే జాతీయ కాంగ్రెస్ను విడిచిపెట్టాడు. తర్వాత ఇల్లు కూడా విడిచిపెట్టాడు. కలకత్తా బయలుదేరాడు. ఆ ఉదయమే నిడదవోలు వచ్చి ఈ రైలెక్కాడు. గంట తరువాత పిఠాపురం నుంచి రైలు బయలుదేరింది. మరో గంటకు అన్నవరం చేరుకుంది. అగ్గిరాజు మనసు మారిపోయింది. అన్నవరంలో దిగిపోయాడు. కొండదలం ఆచూకీ తెలుసుకుంటూ సాగిపోయాడు. శంఖవరంలో ఆవంశ వెంకట్రావు గారింటికి వెళ్ళింది రామరాజు దళం. అన్నవరానికి 4 మైళ్ళు. తన కోసం నేయించి పెట్టుకున్న ఖద్దరు పెంచను వెంకట్రావు గారు రామరాజుకు బహూకరించారు. అందరికీ భోజనాలు పెట్టారు. గ్రామంలో వసూలైన కొంత పైకం కూడా ఇచ్చి పంపించారు. ఆ సాయంత్రమే వెంకట్రావు గారింటికి పోలీసులు వచ్చారు. ఆయన్ను అరెస్టు చేసి తీసుకుపోయారు. రామరాజు శంఖవరం రావడం, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ బ్రేకన్ అన్నవరంలో దిగడం దాదాపు ఒకేసారి జరిగాయి. రామరాజు సత్కారాల గురించి తప్ప ఇంకేమీ తెలియలేదు. కొండల్లో పోలీస్ స్టేషన్లను కొట్టిన తరువాత రామరాజు ఇప్పుడు మైదాన ప్రాంతాల స్టేషన్ల మీద దృష్టి సారించాడా? ఆ ప్రశ్న వేసుకుంటేనే వణుకు పుడుతోంది. అతడు మన్యం దాటి వస్తే ముప్పే, గట్టిగా తీర్మానించుకున్నాడు బ్రేకన్. తరువాత అన్నవరం శంఖవరాల మీద 4,000 రూపాయల సామూహిక శిక్షాసుంకం విధించాడు.

ఆ రోజు April 21, 1923 శనివారం. చాలామందికి గుర్తుండిపోయిన రోజు. అన్నవరంలో రామరాజు ఇచ్చిన ఇంటర్వ్యూను ఆంధ్రపత్రిక ఆ రోజునే ప్రచురించింది. ఆ ఇంటర్వ్యూ చదవని తెలుగువాడంటూ లేడంటే అతిశయోక్తి కాదు. April 17 రామరాజుతో మాట్లాడిన నరసింహమూర్తి మరునాడే ప్యాసింజర్ రైల్లో కాకినాడ వచ్చాడు. అక్కడ ఆంధ్రపత్రిక విలేకరిని వెతికి పట్టుకొని సంభాషణ అంతా ఇచ్చాడు. అదే అచ్చయింది. శ్రీరామరాజు హృదయాన్ని చాలా వరకు ఆవిష్కరించిన ఇంటర్వ్యూ మరి. ఆయన పట్ల మరింత గౌరవాన్ని పెంచిన ఇంటర్వ్యూ. ఇంకా చెప్పాలంటే పత్రికల్లో ఇంతకాలం వచ్చిన ఉద్యమ వ్యతిరేక వార్తలన్నింటికీ, ఊహాగానాలన్నింటికీ, అర్ధసత్యాలన్నింటికీ సమాధానం అన్నట్టుంది. కొంచెం ఆలస్యంగా కావచ్చు, అయినా ఎక్కడ్లేని ఆసక్తితో చదువుకుంటున్నారు కృష్ణదేవిపేట వాసులు రామరాజు ఇంటర్వ్యూను. ఊరిలోకి పోలీసు శిబిరాలు వచ్చిన తర్వాత ఆంధ్రపత్రిక కూడా బహిరంగంగా చదువుకోవడానికి ధైర్యం చాలడం లేదు ఊరివాళ్లకు. అందుకే భాస్కరుడు గారింట్లో అంతా చేరి చదువుకుంటున్నారు. ఒకసారి భాస్కరుడు గారు చదివి వినిపించారు. చాలామందికి తృప్తి కలగలేదు. ఇప్పుడు రెండోసారి చదువుతున్నాడు దాలినాయుడు. భాస్కరుడు గారి ఇంటి వెనక పెరడంతా కిక్కిరిసిపోయింది. ఎప్పుడూ లేనిది సోమమ్మ, మరికొందరు మహిళలు కూడా వచ్చి వింటున్నారు. రాజుగారికి అద్భుత శక్తులు కలవను వదంతులు అధికముగా నుండుటచే ఆ వదంతులను విని ప్రజలు విస్తారముగా నచటికి వచ్చి ఆయనకు దండములు పెట్టుచుండిరి. సత్యనారాయణమూర్తి వారికి మొక్కులు చెల్లించుటకు, వ్రతము చేయుటకు ఇతర గ్రామముల నుండి వచ్చిన యాత్రపరులు కూడా రాజుగారికి నమస్కరించుటకు వచ్చిరి. పిమ్మట నాకును రాజుగారికిని ఇట్లు సంభాషణ జరిగింది. నరసింహమూర్తి: మీరిచట నెంతసేపు ఉండెదరు? రామరాజు: 2 గంటల సేపుండెదను. 10 గంటలకుసరికి బయలుదేరి వెళ్లదము. పోలీసులు, ఇన్స్పెక్టరు నర్సీపట్నమునకును, కాకినాడకును తంతి వార్తలు నంపుటకొక 1 గంట ఆలస్యము కాకమానదు. పిమ్మట అటనుండి పోలీసువారు మోటారు బండ్లలో బయలుదేరి వచ్చెదరు. వారుగూడా 10 గంటల ప్రాంతముననే ఈ గ్రామము చేరగలుగుదురు. నరసింహరాజు: మీరెక్కడకు వెళ్లదలచితిరి? రామరాజు: నేనట్లు ముందు మకాములను నిర్ణయించుకునలేదు. నరసింహమూర్తి: ఇక్కడకు మీరేల వచ్చితిరి? రామరాజు: నా అనుచరులు నా ఉత్తర్వులను సరిగా గ్రహింపజాలక దారిలో తుపాకులను కాల్చిరి. గాన నా జాడ తెలిసిపోవునేమోయని నేను నా ప్రయాణమును మార్చి తటాలున నిచటికి వచ్చితిని. నరసింహమూర్తి: మీరే సంకల్పముతో ఫితూరీని నడుపుతున్నారు? రామరాజు: ప్రజలకు స్వాతంత్ర్యము లభించుటకే. నరసింహమూర్తి: ఏ సాధనము వలన? రామరాజు: దౌర్జన్యము వలనని. యుద్ధము చేసిన గాని మనకు స్వరాజ్యము రాదు. నరసింహమూర్తి: స్వాతంత్ర్యము బడయగలుగుదు నన్ను నమ్మకము మీకు గలదా? రామరాజు: 2 ఏండ్లలో స్వరాజ్యము తప్పక లభించున నమ్మకము నాకు కలదు. నరసింహమూర్తి: 2 ఏండ్లలో స్వరాజ్యము ఎట్లు లభించును? మీరవలంబించుచున్న పద్ధతి వలనే స్వరాజ్యము వచ్చునా? రామరాజు: వచ్చును, తప్పక వచ్చును. నాకు అనుచరుల సంఖ్య అత్యధికముగానున్నది. జనము లోటేమీయూ లేదు. కాని తుపాకులను, మందుగుండును కావలెను. వాని కొరకే సంచారము చేయుచున్నాను. నరసింహమూర్తి: దౌర్జన్యముతో కూడిన యుద్ధముల వలన, జననష్టముల వలన ప్రపంచము విసుగు చెందియున్నది. దౌర్జన్యము కూడదను సిద్ధాంతమునే ఇప్పుడు ప్రపంచములోని అన్ని దేశముల వారు ఆదరించుచున్నారు. జర్మనీ వారు కూడా సాత్విక నిరోధమునే ప్రారంభించిరి. గాంధీ మహాత్ముడు బోధించిన దౌర్జన్య రాహిత్య శాంతి సాధనములందు మాత్రమే మాకు నమ్మకము కలదు. బోధించుటకు దేవదూత గాంధీ మహాత్ముని రూపమున వచ్చెనని ప్రపంచము వారందరూ నమ్ముచున్నారు. రామరాజు: నాకు దౌర్జన్య రాహిత్యమునందు నమ్మకము లేదు. దౌర్జన్యము వలననే స్వరాజ్యం

0: ఆ జట్టులోని వారికి మెలకువ వచ్చినది. మరి 2 నిమిషములకు నాకును మెలకువ వచ్చెను. నేను లేచి చూచుసరికి పోలీసుల సంఖ్య విస్తారముగా నుండెను, మావారి సంఖ్య తక్కువగా నుండెను. తుపాకీ రవ్వలు తగిలి నా పరుపంతయు చిల్లులు పడియుండెను గాని నాకొక్కటియును తగులలేదు. నేనంతటా మావారితో కూడా తప్పించుకుని పోతిని. నరసింహమూర్తి: ఈ 4 నెలలును మీరేమి చేయుచుంటిరి? రామరాజు: నేను తపము చేయుచుంటిని.
1: నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 58వ భాగం విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించిన వారు సుమనస్పతిరెడ్డి. రేపు పొద్దుగల 8:30 బాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు వచన రచనల నుండి ఒక ఖండిక వింటారు. ఇంకా ప్రముఖ కవి మలయశ్రీ రాసిన పద్యాలు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. ఈ కార్యక్రమం ఇవాళ రాత్రి 9:30 తిరిగి రేపు పొద్దుగల 8:30 పునఃప్రసారం అవుతుంది. ఇనుడు మరకుండ్రి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటెనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పుడు విందాం న్యాయశాఖ వారి ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం.
4: We bring you a talk on India's new labor codes by Dr. Pradeep Kumar Jena, Director, Ministry of Labor and Employment. This talk was a part of a webinar conducted by the Department of Justice.
5: There are around 44 central acts in the country with various provisions which were, with the definitions varying. In varying acts, like for example the definition of wage was different in 13-14 different acts. Similarly, authorities were defined differently, so it was very difficult to actually comply to those provisions under the various 44 central acts. So what we did is that 29 of them were subsumed and made into 4 labor codes. 12 acts got repealed because they were very old and not relevant to the present context. 3 acts have been retained, which are of a very specific nature, so that have not been subsumed with the 4 labor codes. These codes were enacted by the parliament in 2019 and 20. Wage code was in 2019, and the rest 3 codes, code on social security, industrial relations code, and the code on occupational safety, health and working conditions code, that was also enacted in 2020. But this course got implemented on 21st November. There is a lot of stakeholder consultations going on, and finally November last year these codes were implemented. These are the overviews. 2019 code on wages were enacted, that consulted 4 acts. This code has the provision of uniform definition of wages, universal minimum wages and timely payment of wages. Wages related acts have been subsumed here and accordingly updated. Similarly, the code on industrial relations consulted 3 acts, this simple

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: You had been listening to a talk on India's new labor codes by Dr. Pradeep Kumar Jena, Director, Ministry of Labor and Employment. This talk was part of a webinar conducted by the Department of Justice.
2: ఇప్పటిదాకా న్యాయశాఖ వారి ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

సింగిడి సినీ గీతాల సందడి మనసుకు నచ్చిన పాటలతో మీ దిల్ ఖుషి చేసే సరదా మాటలు పాటల సందడి సింగిడి సినీ గీతాల హరివిల్లు. మీ మనసుకు నచ్చిన పాటను వినాలనుకుంటే ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 2300081 మరో నంబర్ 295081. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు. మీరు వింటున్న ఈ పాట నీ స్నేహం చిత్రం కోసం రాజేష్ ఉషా గానం చేశారు.

ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో, కాల్ కట్ అయినట్టుంది. మరి శ్రోతలు మీరు ఎంతో ఆతృతతో ఎంతో సంతోషంగా కాల్ చేస్తారు. చాలాసార్లు మీరు ఫోన్ చేస్తే కలవదు, ఒక్కసారి కలవగానే మీకు చాలా మాట్లాడాలన్న ఆనందం ఉంటుంది. మరి మాట్లాడాలన్న ఆనందాన్ని జరంత పక్కకు సిగ్నల్ ఉన్న జాలకు వచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుంది, ఎందుకంటే అంతసేపు మీరు మాట్లాడాలనుకున్న ఆశ ఒక్కసారిగా ఇదైపోతుంది కదా. అందుకని చెప్పేసి సిగ్నల్ ఉన్న చోటకు వచ్చి మాట్లాడండి, ఓకేనా? మరి ఇలానే మీరు మీకు నచ్చిన పాటల్ని వినాలి అనుకుంటే, మీ అనుభవాల్ని అనుభూతుల్ని నాతో పంచుకోవాలనుకుంటే ఫోన్ చేసి మీకు నచ్చిన పాట కోరచ్చు, అలానే మీ ముచ్చట్లని నాతో పంచుకోవచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 2300081 మరో నంబర్, 2950081. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న వాన రానే వచ్చింది కదా. మనం ఇక ఒక్కసారికి అబ్బా ఇన్ని రోజులకు గుర్తొచ్చిన వాన అని అనుకోవాలేమో. చాలామంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు వాన పడాలి వాన పడాలి అని కదా. కప్పతల్లి ఆటరు, అట్లనే దేవతలకు పోషవ తల్లికి అందరికీ నీళ్లు కూడా పోసిర్రు దేవతలకు, మంచిగా వానలు పడి రైతన్నలకు మంచి పంటలు వండాలని. ఎందుకంటే చక్కగా వర్షాలు పడి పంటలు మంచిగా వండితేనే కదా మన ప్లేట్లకు గింతంత అన్నం వచ్చేది కదా. మరి అట్లా అన్నాన్ని వృధా చేయకుండా ఉండాలి అంటే, అలానే ఈ నీరుని కూడా నిల్వ చేసుకోవాలి అంటే మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లనే వర్షాకాలం వర్షాన్ని ఎంత ఎంజాయ్ చేస్తామో ఆ వర్షాకాలంలో చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మరి మీకు వానకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిసుంటే

నాతో పంచుకోండి. అలానే మీకు నచ్చిన పాట కోరండి. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0873 కోడ్ నంబర్, 2300081 మరో నంబర్, 2950081. ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు.

0: జాబ్ జాబ్ అబ్బలా
1: సై బాల్
0: నడువుల తామరా
1: సై బాల్
0: బురద పుల్లా
1: సై బాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 1.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడికి మరో శ్రోత ఫోన్ చేశారు, లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో,
4: నమస్తే. శుభోదయం మేడం.
3: నమస్తే అండి, శుభోదయం. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు?
4: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ పాష మేడం.
3: మస్తాన్ పాష గారు ఏం చేస్తుంటారు?
4: అది కాక సపరేట్ గా తబలాలు అవి తయారు చేస్తాను మేడం.
3: తయారు చేస్తారు, వాయించడం వచ్చా అండి?
4: కొద్ది గొప్ప వాయిస్తాను మేడం.
3: ఓకే.
4: తయారు చేయడం అయితే ముఖ్యంగా అది తయారు చేసే దాంట్లో ఉంటాం.
3: చెప్పండి, మరి ఎలా కాల్ చేసిండ్రు? వర్షం పడుతుందా అటు?
4: వర్షం పెద్దగా ఏం లేదు మేడం, చినుకులు పడుతున్నాయి ఒకటి రెండు.
3: సన్నగా ఉందా? ఒకటి రెండు చినుకులేనా?
4: చల్లగా ఉంది మేడం, ఎండే లేదు.
3: ఇటైతే మంచినే వర్షం ఉన్నది.
4: అవును మేడం, వన్ షోర్ లో ఇంత ముందు మనం ఎంజాయ్ చేసేది బాగా.
3: అవునవును. మరి మీరేం ఎంజాయ్ చేశారు?
4: ఆ రోజుల్లో కాగితం పడవలు తయారు చేసి వదిలేదు మేడం. ఆ తర్వాత నీటి బుడుగులు వచ్చేది. ఆ నీటి బుడుగులు ఏంటంటే అవి పందెం పెట్టేది. ఆ బుడుగ అక్కడ దాకపోతే మనం గెలిచినట్టు, అది పగిలిపోతే ఓడినట్టు.
3: బాగుంది, బాగుంది. ఇప్పుడు మరి ఆ దోస్తులు కలిస్తే ఆడతారా ఈ ఆటని?
4: ఇంకెక్కడ ఆటలు మేడం, ఆ మట్టి నేల లేదు, అంతా సీసీ రోడ్.
3: ఆహా, మట్టి నేల మీద ఆడిన ఆటలు ఇంకా ఎంత గమ్మత్తునిస్తున్నాయి కదా.
4: అవును మేడం, ఆ రోజుల్లో మట్టిలో ఆడుకుంటే ఆరోగ్యంగా మంచిగా ఎదుగుతారని చెప్పేది మేడం.
3: ఇప్పుడు మాత్రం పిల్లల్ని
4: ఎలర్జీ వస్తుంది మేడం, ఎలర్జీస్.
3: అవునవును,
4: అంటే మొత్తం కాలుష్యం అవుతుంది.
3: అవుతుందా?
4: పర్యావరణాన్ని అందరు రక్షించాలి.
3: మంచి మాట చెప్పిండ్రు నిజంగా.
4: అయిన కాడికి చెట్లు నాటడం, ప్లాస్టిక్ ని తగ్గించడం.
3: అవును,
4: ఇలాంటి మనం ఎవరికి వాళ్ళు చేసుకుంటుంటే అది తగ్గద్ది మేడం.
3: ఎవరికి వాళ్ళు, మనంతట మనం ఇది మన పని అని బాధ్యతగా చేస్తే తప్పకుండా అందరం ఆరోగ్యంగా ఉంటాం.
4: చాలా మంచిగా చెప్పారు మేడం. అవును మేడం, అలా చేయాలి మేడం.
3: మరి ఇలా ఏ పాట వినాలనుకుంటున్నారు మీరు?
4: మేడం నిన్న ఫోన్ చేసేదానికి కుదరలేదు. ఏమనుకోపాకండి. గురు పూర్ణిమ నిన్న.
3: అవునవును,
4: అందరు సమస్త గురువులకి శిరస్సు వచ్చి పాదాభివందనం. అందుకని విశ్వరూపం సినిమాలో నుంచి నూటికో కోటికో ఒకరు.
3: మంచి పాట నిజంగానే. గురువులు ఎంత మనం ఎదిగినా కూడా మనం మళ్ళీ మతి చేసుకొని వాళ్ళ పాదాభివందనం చేయాల్సిందే. మనల్ని అంత స్థాయికి ఎదిగించారు కాబట్టి చక్కని పాట కోరారు.
4: ఎస్పెషల్లీ మా గురువు గారు స్వర్గీయ గడ్డ మోషే గారు నాకు తబలా ఎలాగ శృతి సుభకంగా తయారు చేయాలో అని చెప్పి ఎంతో కష్టపడి నాకు నేర్పించారు ఆయన.
3: ఓకే,
4: ఆయన స్వర్గస్థులు అయినారు. ఆయన ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ
3: తప్పకుండా అండి ఆయనకు అంకితం చేస్తూ ఈ పాట. ధన్యవాదాలండి, చక్కగా మాట్లాడారు, మంచి విషయాలను చెప్పారు. ఇలానే ఫోన్ చేస్తుండండి, మీరు అడిగిన పాట వస్తుంది, వినేసేయండి.
4: ధన్యవాదాలు.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఇది మన భాష మన యాస, మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడికి మరో శ్రోత ఫోన్ చేశారు, మాట్లాడదాం. హలో.
3: హలో,
2: నమస్తే అండి.
3: నమస్కారం మేడం.
2: ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు?
3: నా పేరు వజ్ర పుచ్చన. నేను వికలాంగ సంక్షేమ సంఘ వైస్ ప్రెసిడెంట్.
2: ఏం చేస్తుంటారు?
3: మావల గ్రీన్ గాయలో వాచ్మెన్ డ్యూటీ చేస్తాను.
2: ఓకే. రోజు రేడియో వింటుంటారా?
3: రోజు వింటాను మేడం. పొద్దున 4:20 నుండి సాయంత్రం 11 వరకు.
2: చెప్పండి మరి, ఇలా ఏ పాట వినాలనుకుంటున్నారు?
3: అల్లత్రి నుండి రోజు అన్న పాట వేయండి మేడం.
2: తప్పకుండా అండి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. మీరు అడిగిన పాట వస్తుంది వినేసి.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇది 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతల కార్యక్రమం. సింగిడికి మరో శ్రోత ఫోన్ చేశారు, మాట్లాడదాం. హలో,
3: హలో,
2: నమస్తే అండి.
3: నమస్కారం.
2: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? లాండసాంగి నుండి. మీ పేరేంటి? అడలు గారు. ఏం చేస్తుంటారు? వాన పడ్డది మరి మస్తు రోజులకు ఎదురు చూస్తున్న వాన వచ్చేసింది. ఓకే, మరి ఏ పాట వినాలనుకుంటున్నారు? నా పేరు వరలక్ష్మి అండి. ఓకే చెప్పండి, ఏ పాట కావాలి? తప్పకుండా అండి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. మీరు అడిగిన పాట వస్తుంది, వినేసేయండి.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Stand-up India, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: హలో
8: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
7: మళ్ళీ
8: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
7: సార్ అంత డబ్బా?
8: ఒక లింక్ పంపాము.

0: ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్, 2 లక్షలు.
2: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
0: అరే,
1: కట్ చేసావా?
2: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
2: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు దేవదాస్ కనకాల జయంతి ఇయ్యల నాటక దర్శకత్వం నుండి సినిమా దర్శకునిగా ఎదిగారాయన. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో విద్యను అభ్యసించిన తొలితరం తెలుగువాళ్లు దేవదాస్ ఒకరు. ఓసీత కథ లాంటి పలు తెలుగు చలనచిత్రాల్లో ముఖ్య పాత్రను పోషించారు. చలిచీమలు సినిమాకు దర్శకత్వం వహించారాయన. అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఏఆర్ కృష్ణ సారథ్యంలో నడిచిన ఆంధ్రప్రదేశ్ రిపర్టరీలోను, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోను అధ్యాపకునిగా, తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశారు. నట శిక్షణ ఇవ్వడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దేవదాస్ వద్ద రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, శుభలేఖ సుధాకర్, నాజర్, ప్రదీప్, శక్తి, భానుచందర్, రఘువరన్ ఇలా ఎందరో మంది సినీ నటులు ఆయన దగ్గర శిక్షణ పొందారు. ఆయన కింగ్, ఇదే సంగతి, ఒక్క మొగాడు, ఒకటో నంబర్ కుర్రాడు, సిరిసిరి మువ్వ, అదృష్టవంతులు, కాలం మారింది ఇలా ఎన్నో చిత్రాల్లో నటించి అందరినీ అలరించారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన నటించిన సిరిసిరి మువ్వ చిత్రం నుంచి ఈ పాట.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. తన నటనతోనే కాకుండా సామాజిక కార్యక్రమాలతో అందరి మదిలో చోటు దక్కించుకుని మిమ్మల్ని వదల బొమ్మాలి వదల అంటూ మనల్ని తన నటనతో కట్టిపడేస్తూనే విల నిజాన్ని పండిస్తూ నిజ జీవితంలో ఎందరో మందికి సహాయం చేసి అసలైన హీరో అనిపించుకున్న నటుడు సోను సూద్ పుట్టినరోజు ఇయ్యలా. తెలుగు తమిళ హిందీ చిత్రాల్లో నటించారు ఆయన. సోను సూద్ పంజాబ్లోని మొగ అనే పట్టణంలో జన్మించారు. నాటకాల్లో కూడా నటించారు. తెలుగులో అరుంధతి చిత్రానికి ఉత్తమ ప్రతినాయకునిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. భారతదేశంలో కరోనా వ్యాపించిన సమయంలో దేశవ్యాప్తం నిర్బంధం కారణంగా వివిధ ప్రదేశాల్లో చిక్కుకున్న వారిని స్వంత ఖర్చులతో వారి ఊళ్లకు పంపించారు ఆయన. అలాగే ఆక్సిజన్ కొరత ఉన్న చోట్ల సిలిండర్లు సమకూర్చారు. ఉపాధి కోల్పోయిన వాళ్ళకి బతుకు తెరువు చూపించడంతో అందరి మన్ననలను అందుకున్నారు సోను సూద్. 1999 కుల్లలగర్ అనే తమిళ సినిమాలో సౌమ్య నారాయణ అనే పూజారి పాత్రలో చిత్రరంగ ప్రవేశం చేశారు. తెలుగులో సూపర్ చిత్రంలో నటించారు. తెలుగులో సీత అభినేత్రి, ఆగడు, జులై, తీన్మార్, కందిరిగా, శక్తి, అతడు, ఏక్ నిరంజన్, మిస్టర్ మేధావి ఇలా ఎన్నో చిత్రాల్లో నటించి అందరినీ మెప్పిస్తున్న సోను సూద్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన అరుంధతి చిత్రం నుంచి ఈ పాట.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. మీ అందరికీ తెలిసిన ముచ్చటనే ఫోన్ ద్వారానే కాదు శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడా నచ్చిన పాటను కోరుతున్నారు. ఇలా ఉత్తరాల ద్వారా కోరిన పాటల్ని పొద్దుగల సింగిడి సినీ గీతల కార్యక్రమంలో సాయంత్రం 5 గంటలకు మార్చపురి పాటలా రాత్రి హుషారు కార్యక్రమంలో వినిపించి వాళ్ళ ఉత్తరాన్ని చదివి వాళ్ళకి నచ్చిన పాటను వినిపిస్తున్నాం కదా. మరి ఇలా ఉత్తరం ద్వారా పాటను కోరుతున్నారు కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్. మా కోసం నేను లోకల్ చిత్రం నుంచి అరరే ఎక్కడ ఎక్కడ నా ప్రాణం అనే పాటను వినిపించండి అని పంపించారు. శ్రోతలు మీరు కూడా ఇలా ఉత్తరం ద్వారా పాటను కోరాలనుకుంటే మీరు ఉత్తరం రాసి పంపించాల్సిన మా చిరునామా కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, విద్యానగర్, ఆదిలాబాద్ పిన్కోడ్ 50401. చిరునామా మరోసారి చెప్తున్నాను, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, విద్యానగర్, ఆదిలాబాద్, ఆదిలాబాద్ పిన్కోడ్ 50401. ఈ చిరునామాకి ఉత్తరాన్ని రాసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు. ఇప్పుడైతే వీరి కోరిక మేరకు ఈ పాట.

0: తెలియని
1: సమయ భావం వల్ల పాటను పూర్తిగా వినిపించలేకపోతున్నా. ఇది ఇయాల్టి సింగిడి సినీ గీతాల కార్యక్రమం. మీకు నచ్చిన మరిన్ని పాటల్ని సాయంత్రం 5 గంటగా మాట చెప్పుండ్రి పాటల కార్యక్రమంలో, రాత్రి 8:40 దాకా ప్రసారమయ్యే ఉషారు కార్యక్రమంలో వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. ఇంకొచ్చేసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.
2: కేంద్రం సమయం 10 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర కారిడార్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర రహదారులు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా 161 కిలోమీటర్ల 6 లేన్ల ఉత్తర కారిడార్కు డిపిఆర్ సిద్దమైందని, 23,935 కోట్ల రూపాయలతో హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో అమలు ప్రతిపాదించామని వెల్లడించారు. తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధుల వినియోగంపై ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై పూర్తిస్థాయి నిష్పాక్షిక విచారణ జరపాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రులకు లేఖ రాశారు. కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా నిధులు ఖర్చు చేయాలని సర్పంచులపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయని తెలిపారు. నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం, ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని కోరారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సుస్థిర విమాన ఇంధనం వినియోగం, అంతర్జాతీయ విమానయాన కార్బన్ ఉద్గారాల తగ్గింపు పథకం అమలుపై దేశ సన్నద్ధతను సమీక్షించారు. న్యూఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఎస్ఏఎఫ్ ఉత్పత్తి మిశ్రమ విధానం, కార్బన్ లెక్కలు, సరఫరా వ్యవస్థ పురోగతిని పరిశీలించారు. లోక్సభలో రాహుల్ గాంధీ అసందర్భ పదజాలాన్ని ఉపయోగించారని, హోంమంత్రి అమిత్ షాపై తప్పుడు ఆరోపణలు చేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ కాల్పులు జరపాలని, హోంమంత్రి గాని లేదా మరే ఇతర మంత్రి గాని ఆదేశాలు ఇవ్వరని ఆయన స్పష్టం చేశారు. ఆయా ప్రదేశాల్లో అందుబాటులో ఉన్న మెజిస్ట్రేట్ లేదా ఎస్డిఎం మాత్రమే అటువంటి ఆదేశాలు జారీ చేస్తారని ఆయన పేర్కొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మంత్రులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ ఉదయం మంచిర్యాల, నిజామాబాద్ సహా 7 జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురవచ్చని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే కరీంనగర్, హన్మకొండ, హైదరాబాద్ సహా 16 జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@AIRnews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసుని
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: Manu Cenerenceni.
1: రవి అరే రవి ఉన్నవారా ఇంటనే?
2: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
1: అంత మంచుకున్నాను రా.
2: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
1: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
2: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా పోయి.
1: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? అగో ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
2: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
1: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
3: ఆయనకేం చెప్పగలుగుతానా?
1: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్ప నీకే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
2: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
3: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
2: నడువే మరి దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
4: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
2: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
4: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యాను. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
3: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
5: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

0: విన్న పాట ప్రేమకుల రోజు చిత్రం కోసం ఉన్నిమీనన్, శ్రీకుమార్, కవితా కృష్ణమూర్తి పాడిన ఏఎం రత్నం గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం
2: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
2: నాడు, నేడు, రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి జీన్స్ చిత్రం కోసం సోను నిగమ్, హరిణి, సంగీత కృష్ణరాజ్ పాడిన ఏఎం రత్నం గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

విన్న పాట పెద్ది. ఈ చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన బాలాజీ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్. శ్రోతల చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఛాంపియన్. ఈ చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం మిక్కీ జే మేయర్.

శ్రోతల చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఖుషి చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ చిన్మయి పాడిన శివనిర్వాణ గీతం, సంగీతం హేషం అబ్దుల్ వహాబ్.

జరిగే అవకతవకలను అరికట్టడానికి కఠినమైన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ప్రతిపాదిస్తూ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను లోక్సభ నిన్న ఆమోదించింది. ఈ బిల్లు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024ను సవరించడానికి ఉద్దేశించబడింది. డిజిటలైజేషన్ పురోగతిపై సమీక్షించిన ఆయన ఆగస్టు 3లోగా ప్రక్రియను 100% పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 76%, గ్రామీణ ప్రాంతాల్లో 90% డిజిటలైజేషన్ పూర్తయిందని, 8 నియోజకవర్గాల్లో 100% పూర్తయిందని తెలిపారు. పరీక్షల్లో

0: ఇంత మంది శ్రోతలు స్పందించారంటే రాజు, మమత, రవికుమార్ గారు, బండి కృష్ణగౌడ్, విజిత, గీత, కృష్ణ గీత, లీలా వెంకట్రావు గారు, కొండ యాదగిరి, గోపి, కల్పన, విష్ణు, గీత, గోవింద్ వాత్సల్య, ఇంకా చాలా మంది శ్రోతలు మనో గారి గురించి మాట్లాడుకోబోతున్నామంటూ గుర్తుపట్టి నాకు సందేశాలు పంపించారు. చాలా చాలా థ్యాంక్స్. ఈ రోజు మనం మనో గారి పాటల పూదోటలో షికారు చేద్దాం. మంచి మంచి పాటలు వింటూ మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి మీ ఆకాశవాణి వివిధ భారతిలో. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈ రోజు కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా గారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 040 జత చేసి 2324085239 2 3 5 5 0 9 2 3. మర్చిపోకండి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: సింగర్ మనో గారి స్పెషల్ వింటున్నారు మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. స్టూడియోలో సమయం 11:12 దాటి 42 సెకండ్లు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. గుంటూరు సత్తెనపల్లిలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన నాగూరుబాబుకి చిన్నతనం నుండే రంగస్థలంలో సంగీతంలో ప్రవేశం ఉంది. అయితే కోటప్పకొండ తిరణాలలో

లో ప్రభలలో పద్యాలు అనర్గళంగా పాడేవారట నాగూరుబాబు. అలా పద్యాలు పాడితే వారు వేసుకున్న బట్టలకి కాస్ట్యూమ్స్కి రూపాయి నోట్లు గుచ్చేవారట విన్న అభిమానులందరూ ఎంతో సంబరపడిపోయి. ఇక అలా అవడంతో నేను బాలనటుడిని అనుకుని కొన్ని సినిమాల్లో బాలనటుడిగా నటించారట కూడా నాగూరుబాబు. దానితో హీరో అవ్వాలని ఎంతో ఆశ. మరి హీరో అవ్వాలంటే ఏం చేయాలి? వెంటనే టికెట్ కొనుక్కొని చెన్నై రైలు ఎక్కేశారు నాగూరుబాబు. ఇంతకీ హీరో అయ్యారా? హీరో అవ్వకుండా మరి గాయకుడు ఎలా అయ్యారు? ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం ఈనాటి మన గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గారు, మనో గారు, అదే నాగూర్ బాబు గారు సుశీలమ్మ ఆలపించిన పాట విన్నారు. ఈ పాట మీకు గుర్తుంటే ఎంత ఫాస్ట్ గా వాళ్ళు ఆ పట్టాల మీద ఆ ట్రైన్ లాంటి ఒక చిన్న బగ్గీని పరిగెట్టిస్తూ ఉంటారో అంత ఫాస్ట్ గా పరిగెడుతూ ఉంటారు ఆ ముగ్గురు గాయకులు కూడా. బాగుంటుంది అప్పట్లో సూపర్ హిట్ పాట. మరి చక్రవర్తి గారి సంగీతం, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు నేను మీ పద్మిని. మరి ఈ రోజు మనో గారి గురించి మాట్లాడుకుంటున్నాం, మంచి మంచి పాటలు వినబోతున్నాం. అలా మరి ట్రైన్ టికెట్ తీసుకున్నారు, ఈ పాటలో విన్నాం కదా, ట్రైన్లో పరిగెట్టి పరిగెట్టి వెళ్ళి ట్రైన్ టికెట్ తీసుకుని చెన్నై రైలు ఎక్కేశారు. రైలు ఎక్కి హీరో అవుదాం అనుకున్నారు. అలా చెన్నై వచ్చిన నాగూర్ బాబుకి హీరో ఛాన్స్ రాలేదు. చేతిలో తినడానికి డబ్బులు లేవు, అన్ని డబ్బులు అయిపోయాయి. ఏం చేయాలి? అప్పుడు ఒక హోటల్లో కేవలం 30 రూపాయల జీతానికి పాటలు పాడడం మొదలెట్టారట నాగూర్ బాబు గారు. తనకు వచ్చిన విద్య ఒకటే, అది సంగీతం, పాటలు, వాటిపైనే దృష్టి పెట్టారు. అలాగా 1982 స్వరకర్త అయిన ఎంఎస్ విశ్వనాథన్ గారి దగ్గర 14 ఏళ్లకే సహాయకుడిగా చేరిపోయారు మనం. మరి ఆ తర్వాత ఏమైంది మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి 14 ఏళ్లకే ఎంఎస్ విశ్వనాథన్ గారి దగ్గర సహాయకుడిగా చేరిపోయారు. దాదాపు 2 ఏళ్లు పనిచేశారట ఎంఎస్వి గారి దగ్గర. ఎన్నో పాటల రికార్డింగ్లో హెల్ప్ చేయడం, ట్రాక్స్ కూడా పాడేవారట నాగూర్బాబు గారు ఎంఎస్వి దగ్గర. ఆ తర్వాత సంగీత దర్శకులు చక్రవర్తి గారి దగ్గర కూడా అసిస్టెంట్గా పనిచేస్తూ పాటల కంపోజింగ్లో సహాయం చేసేవారు. ఇక చక్రవర్తి గారి దగ్గర అయితే కుడిభుజం అనే చెప్పాలి. ఆయన కూడా ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పారు చక్రవర్తి గారు, మనో నాకు ఎన్నో వందల ట్రాక్స్ పాడాడు అని. సరే, ట్రాక్స్ పాడుతున్నాడు, మరి ఒక అసిస్టెంట్గా సెటిల్ అయ్యారు. మరి ఇంతకీ గాయకుడిగా ఎలా మారారు మనో? మనోగా ఎలా మారారు ఈ నాగూర్బాబు? చెప్పుకుందాం ఈ పాట తర్వాత.

ఎంత ఫాస్ట్ బీట్ కదా, భలే ఉంటుంది. ఎంతమంది మీలో ఈ పాట వింటూ ట్యాప్ చేశారు చెప్పండి. విక్కీ దాదా చిత్రం నుండి రాజ్ కోటి సంగీత దర్శకత్వంలో మనోజానికం ఆలపించిన పాట విన్నారు. రచన వేటూరి సుందరమూర్తి గారు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు సింగర్ గాయకుడు నాగూరు బాబు సినీ ప్రస్థానం, సంగీత ప్రస్థానం. వారి పాటలు వింటూ అలాగ మైమర్చిపోతున్నాం కదా. మరి చిన్నతనం నుండే రేడియోలో వచ్చే బాలు గారి ప్రతి పాటని విని అదే శైలిలో పాడేందుకు గంటల తరబడి సాధన చేసేవారట నాగూరు బాబు. అలా బాలుగారికి ఎన్నో ట్రాక్స్ కూడా పాడారట. మనం గమనిస్తే చక్రవర్తి గారి సంగీత దర్శకత్వంలో ఎక్కువగా ట్రాక్స్ పాడారు మనోగారు. ఒకరోజు బాలుగారు రికార్డింగ్కి అందుబాటులో లేకపోవడంతో ట్రాక్తో పాటు పాట పాడే అవకాశాన్ని కూడా ఇచ్చారట ఎంఎస్ విశ్వనాథన్ గారు. అలాగా పాట పాడే తొలి అవకాశాన్ని దక్కించుకున్నారు, తమిళంలో పాడారన్నమాట. అయితే అలా మెల్లిగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. అప్పుడు తన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అయిందంటారు నాగూర్ బాబు. ఇంతకీ ఏంటి ఆ టర్నింగ్ పాయింట్? ఆ టర్నింగ్ పాయింట్ వల్లే తను అద్భుతమైన గాయకుడిగా మారారంటున్నారు. ఆ విషయాలన్నీ చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

0: మనో గారి టాప్ 10 పాటల్లో మనం చూస్తే ఇది వన్ ఆఫ్ ద ఐకానిక్ పాట మనో గారిది కదా. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈ రోజు కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటనరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటనరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా గారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 జత చేసి 2324082 2324085329 5952 మర్చిపోకండి. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా

0: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నా వింటున్నారు స్టూడియోల సమయం 11:33 దాటి 30 సెకండ్లు. మరి నాగూర్ బాబు గారి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ జరిగింది ఏంటో చెప్తానన్నాను కదా. ఇందాకల పాట విన్నాం కదా, ఆ సంగీత దర్శకుడి నుంచి పిలుపు, ఇళయరాజా గారి నుండి పాట కోసం కబుర్ వచ్చింది నాగూర్ బాబు గారికి. చాలా టెన్షన్ పడిపోయారట, నాకు ఆయన నుంచి పిలుపు అని. ఎందుకంటే అప్పటికే రాజాగారు ఫుల్ ఫామ్లో ఉన్నారనమాట. ఇక నాగూర్ అనే ఇంకో గాయకుడు ఉండడంతో నాగూర్ బాబు గారికి మనోగా నామకరణం చేశారట ఇళయరాజా. ఇళయరాజా గారి దగ్గర తన మొదటి డెబ్యూ పాట తేన్ మొయిలి పాడుతున్నప్పుడు తమిళంలో ఒక కష్టమైన అక్షరం ఉందట, అదే ర అనే అక్షరం పలకడానికి చాలా ఇబ్బంది పడ్డారట మనో. అప్పుడు ఇళయరాజా గారే స్వయంగా దగ్గరుండి ఆ అక్షరాన్ని ఎలా పలకాలో ఎన్నోసార్లు విసుగు లేకుండా మనోకి వచ్చే వరకు నేర్పించి ఇలా అన్నారట, చూడు మనో, పాటలో స్వరం మాత్రమే కాదు పదం కూడా పాడాలని నేర్పించారట. ఇక అదే నా టర్నింగ్ పాయింట్ అంటారు మనం. ఎందుకంటే అలా ఆ క్రమశిక్షణ ఆయన్ను తెలుగుతో పాటు తమిళంలో కూడా టాప్ సింగర్ని చేసిందంటూ మురిసిపోతారు మనం. ఈ విషయం ఎన్నో ఇంటర్వ్యూస్లో పదే పదే చెప్పారు. వారి కృతజ్ఞత ఈ విధంగా తెలియజేసుకుంటున్నానని కూడా. మరి వారిద్దరూ కాంబినేషన్లో వచ్చిన మరొక మంచి పాట విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కాబట్టే అందరూ వి లవ్ యు మనో అంటూ ఉంటారు. వారి పాటలకి చాలా మంది అభిమానులారు. మన వివిధ భారతిలో కూడా ఎంతో మంది సందేశాలు పంపిస్తున్నారు. మనో గారి పాటల పూదోటలో అద్భుతమైన పాటలు వినిపిస్తున్నారంటూ శ్రోతలు ఎంతో ఆత్మీయమైన సందేశాలు పంపిస్తున్నారు. ఇక తెలుగు, తమిళం, కన్నడ ఇలా అన్ని భాషల్లో ఎన్నో అవకాశాలు వెల్లువలా వచ్చేసాయి మనో గారికి. ఇళయరాజా, ఎంఎం కీరవాణి గారు, రాజ్కోటి, దేవ, మణిశర్మ, ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజాలతో సుదీర్ఘ ప్రయాణం సాగింది. ముఖ్యంగా ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ దగ్గర ఎన్నో హిట్ పాటలు పాడారు. ఒకసారి అయితే రాజాగారు ఇలా అన్నారట, ఇళయరాజా గారు సరదాగా నవ్వుతూ, ఇందులో ఏ లైన్ ఎస్పీబీ పాడాడో, ఏ లైన్ మనో పాడారో నాకు అర్థం కావటం లేదంటూ జోక్ చేశారట వారి దగ్గర. అయితే మనో గారు అన్ని రకాల పాటలు పాడారు. ఇందాక నేను చెప్పినట్టు శాస్త్రీయం పాడారు, ఫాస్ట్ బీట్ పాడారు, ప్రేమ పాటలు కూడా పాడారు. మరి అన్నమయ్యలో మనో గారు ఒక అద్భుతమైన పాట పాడారు, అది విందాం ఇప్పుడు.

అన్నమయ్య చిత్రం నుండి ఆ అన్నమాచార్య కీర్తన విన్నారు. మనోగారు ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా చాలా ఎన్నో పద్యాలు అన్నమాచార్య కీర్తనలు రికార్డ్ చేశారు, ఎన్నో దేవుడి పాటలు కూడా రికార్డ్ చేశారు. అయితే మనోగారికి ఒక మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది అని సినిమా ఇండస్ట్రీలో టాక్. స్టూడియోలో అందరినీ నవ్విస్తూ వేగంగా రికార్డింగ్ పూర్తి చేసే గాయకుడిగా పేరుందిట మనోగారికి. ఎప్పుడు నవ్వులు పూయించే వ్యక్తి. అందుకనే సంగీత దర్శకులు, అమ్మయ్య మనో వస్తే నాకు ఒత్తిడి తగ్గిపోయింది, స్టూడియోలో అందరూ రిలాక్స్డ్గా ఉంటారు అంటారు. మనోగారైతే ఏ భాషల పాట అయినా సరే ముందుగా రచయితను అడిగి, మన తెలుగు అయితే సరే మరి మిగిలిన భాషల్లో తనకి ఒకవేళ అర్థం తెలియకపోతే ముందుగా రచయితను అడిగి ప్రతి పదానికి అర్థం తెలుసుకొని భావాన్ని తెలుసుకొని ఆ తర్వాత రికార్డ్ చేసేవారట. ఇది వారి ప్రత్యేకత అంటారు వారితో పనిచేసిన సంగీత దర్శకులందరూ.

వావ్, ఎంత ఫాస్ట్ గా ఉంటుంది కదా ఈ పాట. అంతే ఫాస్ట్ గా డాన్స్ చేస్తారు కదా చిరంజీవి, రాధిక ఈ పాటలో గమనిస్తే. కొదమసింహంలో ఆఖరి

కష్టపడ్డానంటారో, ఇంతకీ ఏంటా కష్టం, ఏమైంది చెప్తాను. ప్రేమికుడు సినిమా గుర్తుందా మీ అందరికీ? ముక్కాలా ముక్కాబులా అనే పాట. ఆ పాట రికార్డింగ్ సమయంలో ఏఆర్ రెహమాన్ గారు మనో గారిని ఒక గదిలో ఒంటరిగా కూర్చోబెట్టి లైట్లన్నీ ఆపేశారట. ఎందుకంటే ఆ పాటలో ఒక రకమైన మిస్టరీ, హై ఎనర్జీ రావడం కోసం రెహమాన్ అలా ప్లాన్ చేశారట. ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా పాట కుదరటం లేదు. మనో గారేమో పాట ఆయన అనుకున్నట్టు, రెహమాన్ అనుకున్నట్టు పాడలేకపోతున్నారు. అయితే నాకు కాస్త బ్రేక్ ఇవ్వండి అని చెప్పి అర్ధరాత్రి 1:30 బయటకు వచ్చి ఒక ఛాయ్ దుకాణంలో ఛాయ్ తాగుతున్నట. అప్పుడు ఆర్టీ బర్మన్ గారి మెహబూబా ఓ మెహబూబా పాట మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాటేమో వినిపిస్తుందట ఆ ఛాయ్ దుకాణంలో ఛాయ్ తాగుతుంటే. అప్పుడు ఇక మనోగారు అనుకున్నారట, అబ్బా ఎంత బాగా పాడారు కదా ఆర్డి బర్మన్ గారు, నేను కూడా అలా ఎందుకు ప్రయత్నించకూడదు అని. అలాగ రాత్రి 1:30 ఛాయ్ తాగుతూ పుట్టింది ఆ పాట. అదే ముక్కాబులా ముక్కాబులా. ఆ పాట ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. మరి ఏఆర్ రెహమాన్ గారు మనో కాంబినేషన్లో వచ్చిన ఒక మంచి పాట విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: విజయం ఏది ఒక్కరోజులో రాదు. ప్రతిరోజు మనం ఎంత సాధన చేస్తే అంత విజయం మన సొంతం అంటారు మనం. అలా ప్రతిరోజు చేసిన సాధన, పట్టుదల, వినయం, సీనియర్ పట్ల వినయం, గౌరవం నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చింది, నన్ను ఇన్ని వేల పాటలు పాడేలా చేసిందంటారు మనం. నిజమే కదా, వినయమే మన అందరి నిజమైన ఆభరణం అంటున్నారు. మరి మనం కూడా దాన్ని గుర్తుపెట్టుకోవాలి.
1: జరూర్ సునియే పిటారా. ఇస్ కార్యక్రమ్ కి ప్రాయోజక్ హై AISSMS పూణె, ఎ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. అసలు అలా టైం వెళ్ళిపోతుంది. మంచి మంచి పాటలు వింటున్నాం, మంచి మంచి మాటలు మాట్లాడుకుంటున్నాం. స్టూడియో క్లాక్ల సమయం 11:51 దాటి 33 సెకండ్లు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈ రోజు కుక్క కాటుకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటరినరీ ఆఫీసర్ GHMC డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటరినరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్వెలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్వెలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్ప గారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి మీ సందేహాలు

0: సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0400 జత చేసి 2324085 2 2324085 3 2 9 5 5 0 9 5 3 మర్చిపోకండి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఎస్, మనో గారి పాటల పూదొట్లో విహరిస్తున్నాం ఈ రోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. 90వ దశకంలో తెలుగు చిత్ర పరిశ్రమలో వాయిస్ ఓవర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా తన ప్రతిభ ఏంటో చూపించారు, సత్తా ఏంటో చూపించారు మనో గారు. తెలుగులో ముఖ్యంగా రజనీకాంత్ గారు నటించిన దాదాపు అన్ని చిత్రాలకు తన గొంతును వారికి సరిపోయేటట్టు డబ్బింగ్ చేశారు. రజనీకాంత్ తెరపై కనిపిస్తే మనకి తెలుగులో గమనిస్తే రజనీకాంత్ కనిపించరు, అక్కడ మనో గారి స్వరం కనిపిస్తుంది, మనో గారి స్వరం వినిపిస్తుంది. రజనీకాంత్ స్టైల్కి మరింత అందం గ్రేస్ ఇచ్చారు మనో గారు. ఏమంటారు మరి మీకు మనో గారు అంటే ఏంటి, ప్రత్యేకమైన అనుబంధం ఏమైనా ఉంటే నాతో పంచుకోండి. 0402324085 2 ఈ నంబర్కి.

గా వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, సినీ సంగీత ప్రపంచంలో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గాయకుడు మనో. 35,000 పైగా పాటలు, 15 భాషల్లో గాన వైభవం, 3 తరాల సంగీత దర్శకులతో స్వర ప్రయాణం, ఎన్నో సత్కారాలు. రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఉత్తమ నేపథ్య గాయకుడు పురస్కారాల నుండి, అమెరికన్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు మనో. ఇంకా ఇలాగే ఎన్నో పాటలు పాడుతూ మనందరినీ అలరించాలని కోరుకుంటోంది. మీ అందరికీ మనో పాటల పూదట్లో షికారు నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలకు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తల రిలే వింటారు. తిరిగి 12:05 చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:05 దాటి 36 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ పద్మిని.

వార్షిక సంబరాలు గ్లాస్కో వేదిక కామన్వెల్త్ గేమ్స్ 2026. భారత క్రీడాకారులు విజయ ఢంకా మోగిస్తున్నారు. త్రివర్ణ పతాకం గ్లాస్కో గడ్డపై రెపరెపలాడుతూ ఉంటే, జనగణమన గీతం మారు మ్రోగుతూ ఉంటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది. అవును కదా, అసలు పతకాలు గెలుస్తూ వారి గురించి మనం చూస్తూ ఉంటే ఎంతో గర్వంగా ఉంటుంది. మరి వారి విజయానికి క్రీడాస్ఫూర్తిని ఈరోజు సెలబ్రేట్ చేసుకుందాం వివిధ భారతి వేదికగా. ఇందుకీ కామన్వెల్త్ గేమ్స్ ఎప్పుడు మొదలయ్యాయి అసలు మీకేమైనా తెలిస్తే నాకు 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. ఈరోజు బోలెడన్ని విశేషాలు మాట్లాడుకుందాం, క్రీడా విశేషాలు మాట్లాడుకుందాం, ఆ విక్టరీని మనం కూడా సెలబ్రేట్ చేసుకుందాం వివిధ భారతి వేదికగా. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎస్, చంద్రబోస్ గారు చెప్పినట్టు కొడితే కొట్టాలి, సిక్స్ కొట్టాలి, ఎన్నిసార్లు ఓటమి పాలైనా విజయం కోసం పరిగెట్టాలి, విజయాన్ని అందుకోవాలి. ట్యాగోర్ సినిమా నుంచి ఆ పాట విన్నారు. శంకర్ మహాదేవన్ గారు ఆలపించారు, సంగీతం మణి శర్మ. మరి మీకు తెలుసా కామన్వెల్త్ గేమ్స్ ఎప్పుడు మొదలయ్యాయో అని అడిగితే చాలా మంది శ్రోతలు స్పందించారు. బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, రవిశంకర్ చాగంటి గారు నిజాంపేట నుండి, ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు గారు కూడా మనకి సందేశం పంపించారు. మీరు పంపించిన సందేశం కరెక్ట్. 1990లో మొదలయ్యాయి ఈ కామన్వెల్త్ క్రీడలు, కానీ మన దేశం మాత్రం 1934 సంవత్సరం నుండి పాల్గొంటోందన్నమాట. 4 సార్లు మినహాయిస్తే, కేవలం 4 సార్లు మనం ఇప్పటి వరకు ఈ క్రీడల్లో పాల్గొనలేకపోయాం ఇప్పటి వరకు, కానీ అవి మినహాయిస్తే టాప్ 5 లిస్టులోనే ఉంది మన భారతదేశం. ఎంత గొప్ప విషయం కదా. మరి క్రీడలకి కూడా పెట్టింది పేరు, క్రీడల కాణాచిగా మన భారతదేశం మన జెండా రెపరెపలాడుతోంది ప్రపంచ వేదికపై. 2010 సంవత్సరంలో ఎక్కువగా, అన్ని సంవత్సరాల కన్నా ఎక్కువగా కామన్వెల్త్ గేమ్స్లో మనం పథకాలు సాధించాం. ఏంటంటే 101 పథకాలు గెలిచాం. ఇక 2026లో కూడా మన భారత క్రీడాకారులు పథకాల విజయంతో సరికొత్త రికార్డ్స్ తుఫాన్లా దూసుకెళ్తున్నారు. మనం రోజు వార్తల్లో కూడా వింటున్నాం, టీవీలో కూడా చూస్తున్నాం. పట్టుదలతో దూసుకెళ్లి ప్రత్యర్థులను చిత్తు చేస్తూ గ్లాస్కోలో మన దేశ త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేస్తున్నారు మన అథ్లీట్లందరూ. పోటీ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా, క్రీడ ఏదైనా, వెయిట్ లిఫ్టింగ్ రింగ్ అయినా, బాక్సింగ్ పంచ్లైనా, అథ్లీట్ ట్రాక్ అయినా సరే, మేం ముందుంటాం, తగ్గేదే లేదంటూ మన దేశ కీర్తిని విశ్వవేదికపై సత్తా చూపుతున్న మన అథ్లెట్లందరికీ మన సెల్యూట్ చేయాల్సిందే, సలాం కొట్టాల్సిందే. ఏమంటారు? మరిన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరిగిన ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై. దేశ్

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈ రోజు కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా గారితో నేరుగా ఫోన్లో మాట్లాడి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 0400 జత చేసి 2324085 2, 2324085 3, 2955092. నెంబర్లు మరొకసారి 0402324085 2, 2324085 3, 2955092 3. మర్చిపోకండి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి.

0: శ్రీమంతుడు చిత్రం నుండి రఘు దీక్షిత్ ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగే శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మనం కామన్వెల్త్ గేమ్స్ 2026 మన భారతదేశ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈనాటి మన వివిధ భారతి వేదిక స్టూడియోల సమయం 12:21 దాటి 17 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

జై హో భారత్. మరి పథకాల పంట పండిస్తున్నారు మన అథ్లెట్లందరూ కలిసి. ఎవరెవరు ఏ పథకాలు గెలుచుకున్నారో ఒకసారి చూద్దాం. వెయిట్ లిఫ్టింగ్ క్వీన్ మీరాబాయి చాను వరుసగా మూడోసారి గోల్డ్ మెడల్ హ్యాట్రిక్ సాధించి అజేయమైన రికార్డు సృష్టించారు మీరాబాయి. ఇక పారా అథ్లెటిక్స్లో షర్మిలా ధండక్ స్వర్ణ పథకంతో ఎందరో భారతీయుల్ని గర్వంగా నిలబెట్టారు. మేం కూడా చేయగలం, పారా అథ్లెట్లైనా మా మీద చిన్నచూపక్కర్లేదు, మేం కూడా చేసి చూపిస్తామని చేసి చూపించారు, పథకాన్ని గెలిచి చూపించారు. ఇక సర్వేష్ హై జంప్లో తొలి రజతం అందుకున్నారు. దీక మరొక విషయం చెప్పాలి, దేశ రక్షణే కాదు దేశానికి పథకాలు కూడా అందించారు తండ్రి తనయులైన మన తెలుగు తేజాలు. వారే వల్లూరి శ్రీనివాసరావు గారు. 2010 సంవత్సరంలో వెయిట్ లిఫ్టింగ్లో కాంస్య పథకం గెలిస్తే 16 ఏళ్ల తర్వాత వారి కుమారుడైన వల్లూరి అజయ్ బాబు పురుషుల 79 కిలోల విభాగంలో రజత పథకాన్ని ముద్దాడారు మన భారతదేశ జెండాని కప్పుకొని. ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు 12 నుండి 14 పథకాలు గెలుచుకున్నాం మన భారతదేశం. ఇంకా ఈ విజయ పరంపర కొనసాగుతూనే ఉంటుంది, పథకాల పంట పండిస్తూనే ఉంటారు మన అథ్లీట్లు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కేజీఎఫ్ 2 చిత్రం నుండి కృష్ణ పృథ్వీచంద్ర అరుణాలపించిన పాట విన్నారు. సంగీతం రవి బాసురు, రచన రామజోగయ్య శాస్త్రి. అచ్చం తుఫాన్ లాగా దూసుకెళ్లి ప్రత్యర్థుల్ని పడగొడుతున్నారు మన భారతదేశ అథ్లీట్లు. పరిమిత వనరులతో, కఠోర సాధనతో ప్రపంచ వేదికపై మన దేశాన్ని టాప్ లో నిలిపిన మన అథ్లెట్లకి సాహో చెప్పాల్సిందే. వారి గెలుపుతో భవిష్యత్ తరాల క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తున్నారు, స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇలాగే ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని, పతకాల పరంపర కొనసాగాలని మన ఛాంపియన్లకు వివిధ భారతి వేదిక మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తోంది. చక్ దే ఇండియా, జై హో భారత్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్దిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. ఈ మధ్యాహ్నం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెడతారు. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ను చేపట్టారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం ప్రవేశపెట్టాలని కోరుతూ డాక్టర్ జితేంద్ర సింగ్ నుండి అందిన నోటీసును ఆమోదించినట్టు చైర్మన్ తెలిపారు. ఈ బిల్లును నిన్న లోక్సభ ఆమోదించింది.
1: For moving the motion of consideration of the public examination prevention of unfair means amendment bill 2026 as passed by the Lok Sabha today in Rajya Sabha by grant of waiver under rule 123 of the rules of procedures and conduct of business.

0: has been issued for taking up this bill for consideration and passing.
1: ఈ చట్టం అనేక ముఖ్యమైన నిబంధనలు కలిగి ఉంది. ఇందులో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలున్నాయి.

0: has been issued for taking up this bill for consideration and passing.
1: ఈ చట్టం అనేక ముఖ్యమైన నిబంధనలు కలిగి ఉంది. ఇందులో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలున్నాయి. గవిట్ రజత పథకం కైవసం చేసుకున్న మహమ్మద్ బాసిల్ ను స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. సభ తరపున బిర్లా క్రీడాకారులందరికీ, వారి కోచ్లకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత స్పీకర్ క్వశ్చన్ అవర్ చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక ప్రకటన చేయాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. క్వశ్చన్ అవర్ సమయంలో సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని, సభలోనూ ఫ్లోర్ లీడర్ల సమావేశంలోనూ ఎంపీలందరికీ విజ్ఞప్తి చేసినట్టు స్పీకర్ తెలిపారు. సభా కార్యకలాపాలు అడ్డుకోవడం పార్లమెంటరీ సాంప్రదాయాలకు తగింది కాదని బిర్లా పేర్కొన్నారు. గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
2: आप सबसे आग्रह किया है कि सदन में प्रश्नकाल के अंदर सदन को बाधित नहीं करें. प्रश्नकाल महत्वपूर्ण समय होता है, सदस्यों को सवाल उठाते हैं, सरकार की जवाबदेही होती है. आप प्रश्नकाल नहीं चलाना चाहते, सदन की कार्यवाही 8 बजे तक के लिए स्थगित की जाती है.
1: छत्तीसगढ़ लोनी बस्तर दसरा उत्सव लो कीलक पात्र पोषिस्तुन्न कीलक विविध గిరిజన సంఘాల ప్రతినిధులు ఈరోజు రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ఈ 164 మంది సభ్యుల ప్రతినిధి బృందంలో ఫర్గానా, మాంఝీలు, చాల్కీలు, కమ్యూనిటీ నాయకులు, గిరిజన యువ కళాకారులు, బస్తర్కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కూడా హాజరు కానున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్దిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జేఆర్డీ టాటా మెమోరియల్ లెక్చర్ 2026లో ప్రసంగిస్తూ మంత్రి పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్య మార్గాలకు అంతరాయాలు ఏర్పడినప్పటికీ దేశ ఎగుమతులు స్థిరంగా ఉన్నాయన్నారు. పశ్చిమాసియాలో సంఘర్షణలు, కీలకమైన షిప్పింగ్ కారిడార్లలో అంతరాయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు అనిశ్చితిని ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశ ఎగుమతుల పనితీరు దేశ ఆర్థిక ప్రాతిపదికల బలాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ముడిచమురు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ మార్కెట్లలో అస్థిరత, అలాగే హార్మోజ్ జలసంధి చుట్టూ ఉన్న అనిశ్చితి, రెడ్ సీ సంక్షోభంతో సహా నిరంతర ప్రపంచ సవాళ్లతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం గడిచిందని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక అనిశ్చితులు ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో 7.7% వృద్దితో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని గోయల్ పేర్కొన్నారు.
3: With so much uncertainty and geopolitical crisis around the world, we even had 50% tariffs on most of our exports to the US for a large part of the last year, despite which our exports also grew, both in goods and services, in the year ended March 26.
1: Bihar, Gujarat, Madhya Pradesh rashtralloni 3 assembly niyojakavargala upayennikalaku polling konasagutondi. Bihar loni బంకీపూర్ నియోజకవర్గం, గుజరాత్లోని మంజ్లాపూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు పట్నాలోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 4.61%, గుజరాత్లోని మంజ్లాపూర్ నియోజకవర్గంలో 6.06%, మధ్యప్రదేశ్లోని దతియాలో 12.94% ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. పురుషుల లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్ రజత పతకం గెలుపొందారు. ఈ రజత పథకంతో మురళీ శ్రీశంకర్ కామన్వెల్త్ క్రీడల్లో రెండు పతకాలు సాధించిన మొదటి

0: భారతీయ పురుష లాంగ్ జంపర్గా గుర్తింపు పొందారు. భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 15 పతకాలతో పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల లాంగ్ జంప్లో రజత పతకం సాధించిన మురళీ శ్రీశంకర్కు రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. వరుసగా కామన్వెల్త్ రజత పతకాలు సాధించడం దేశం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. మురళీ శ్రీశంకర్ భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని రాష్టపతి ఆకాంక్షించారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల 100 మీటర్ల T47 ఈవెంట్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గావిట్ స్వర్ణ పతకం సాధించినందుకు, మహమ్మద్ బాసిల్ రజత పతకం గెలుచుకున్నందుకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. అలాగే పురుషుల లాంగ్ జంప్లో రజత పతకం కైవసం చేసుకున్న మురళీ శ్రీశంకర్ ను కూడా ఉపరాష్టపతి అభినందించారు. మహారాష్ట, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఈశాన్య భారతదేశం, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, కర్ణాటక, మరఠ్వాడా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్దిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 12:40 దాటి 50 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈరోజు కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్ప గారితో నేరుగా శ్రోతలు ఫోన్లో మాట్లాడి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 జతచేసి 2324085252, 2324085353, 2955092. మర్చిపోకండి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా. తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని. ఈరోజు పద్మిని ఈట్ ఫిట్లో ఏం మాట్లాడుకోబోతుంది, ఏం మాట్లాడుకోబోతున్నాం చెప్తున్నా. ఈరోజు కొంచెం స్పెషల్ అనే చెప్పాలి, ఎందుకంటే చాలామందికి ఇష్టమైన కూరగాయ, కానీ కూరగాయ కాని కూరగాయ ఇది, దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. మొదట్లోనే మెలికి పెట్టేశారు అనుకుంటున్నారా? మరి మీకు ఒక క్లూ ఇస్తాను, మీరే కనుక్కోండి అదేంటో. కూరగాయల రారాజుగా పేరు. అసలు ఈ కూర లేకుండా ఎలాంటి పెళ్లిళ్ళు కార్యక్రమాలు అవ్వవు. మసాలా దిట్టించి కూరగా వండినా, కాల్చి పచ్చడిగా చేసినా, అల్లం పచ్చిమిర్చి దట్టించి ఇంకొక రకంగా కూరగా వండినా సరే దానికి అదే సాటి. ఇంతకీ దీని గురించి మాట్లా

మాట్లాడుకోబోతున్నా మనం ఈరోజు ఎయిట్ ఫిట్ లో గమనించి గుర్తిస్తే 04024280852 ఈ నంబర్ కు సందేశం చేయండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

0: ఈ విషయాలన్నీ బోలెడనున్నాయి. మరి వినాలంటే ఏం చేయాలి? వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
0: అసలు ఎవరెవరు రాశారు తెలుసా? గోపి గారు, జయలక్ష్మి, వేముల నరసింహరావు గారు, రాము, బాలకృష్ణ గారు, వేముల నరసింహరావు గారు, సీతారామరెడ్డి, జ్యోతి, నాగేశ్వరరావు గారు, శాంతకుమారి గారు, బలరాం సరోజ గారు, రాధ ఆర్మూర్ నుండి, హరీష్ కుమార్ గారు, నాగనాథ్ గుప్తా గారు, జ్యోతి, జయంతి, సులోచన, ఇంకా చాలా మంది శ్రోతలు స్పందించి రాశారు. వంకాయ వంకాయ వంకాయ అని రాసేశారనమాట. అవును, మరి తలపై కిరీటం లాంటి తొడిమే ఉండే రారాజు వంకాయ కదా. వంకాయ వంటి కూరయు, పంకజ ముక్కు సీత వంటి భార్యయు లేదు అని మన పెద్దలూరికి అనలేదు. ఒక పాటలో బాలుగారు పాడారు కూడా. అయితే మీకు ఇందాక చెప్పాను కదా, కూరగాయ కాని కూరగాయ ఇది అని. ఎందుకంటే అసలు వంకాయ కూర కానే కాదుట. అవును, మనందరం కూరగాయ అనుకుంటాం కానీ వంకాయ కూరగాయ కాదు. మరి ఏంటి అంటే, వృక్షశాస్త్రం ప్రకారం వంకాయ ఒక బెర్రీ జాతికి చెందిన పండు. పండ అనుకుంటున్నారా? అవును, పండే. టమాటో పుచ్చకాయలాగే వంకాయ కూడా ఒక పండు. మరి వంకాయ పండు అనుకుంటున్నారు, మరి ఎక్కువగా వండుకునే వంకాయ కాయగూర అంటుంటున్నాము, మరి దీనికి ఇంగ్లీష్లో ఇంకొక పేరు ఎగ్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. దీని వెనక ఎన్నెన్నో రహస్యాలు ఉన్నాయి. కొంతమంది వంకాయ తినకూడదంటారు, మరి ఈట్ ఫిట్లోనేమో మీరు వంకాయ గురించి చెప్తున్నారు అంటే చెప్తానన్నాను కదా, బోల్డన్ని విషయాలు ఉన్నాయి. వంకాయ వెనుక కూడా బోల్డన్ ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. అవి ఎవరు తినచ్చు, ఎవరు తినకూడదు, వైద్యుల సూచన ప్రకారం మరి మన న్యూట్రిషనిస్ట్ ఏం చెప్తున్నారు, హెల్దీ ఈటింగ్కి, డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి, వెయిట్ మేనేజ్మెంట్, బరువు తగ్గాలనుకునే వారికి కూడా వంకాయ వల్ల బోల్డన్ని ప్రయోజనాలు ఉన్నాయట. మరి చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
6: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోలో సమయం 12:50 దాటి 42 సెకండ్లు. పూర్వకాలం అంటే చాలా కాలం క్రితట వంకాయలు కేవలం తెల్ల రంగులో చిన్నగా కోడిగుడ్డ ఆకారంలో ఉండేవిట. అందుకనే ఇంగ్లీష్లో వీటిని ఎగ్ ప్లాంట్ అని పిలుస్తారంటే, గుడ్డులాగా కనిపిస్తూ ఉంటుంది, చెట్టుకి ఇలా వేలాడుతూ, అందుకనే ఎగ్ ప్లాంట్ అనే పేరు వచ్చిందిట. కానీ తర్వాత కాలంలో మనం ముఖ్యంగా మన భారతదేశంలో మనం చూసేది ఏంటంటే నలుపు ఊదా రంగు వంకాయలు చూస్తాము. అలాగే గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ పచ్చగా ఉండే వంకాయలు కూడా చూస్తూ ఉంటాం. మరి వైద్యులు, పోషకాహార నిపుణులు, ముఖ్యంగా న్యూట్రిషనిస్ట్ వంకాయని ఆహారంలో చేర్చుకోమని కూడా చెప్తున్నారు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే దీనిలో ఎన్నో పోషక విలువలు, తక్కువ క్యాలరీలు ఉంటాయట వంకాయలు. వంకాయని మనం చూస్తే మెత్తగా ఒక స్పాంజ్లా ఉంటుంది కదా, మరి దాంట్లో ఏముంటుందంటే 92% నీరే ఉంటుందిట. అందుకే మీరు గమనిస్తే వంకాయ కూర తిన్నప్పుడు కడుపు కొంచెం తిన్నా సరే కడుపు నిండినట్లుగా ఉంటుంది. మరి బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతుంది అంటున్నారు డైటీషియన్స్ కూడా. కానీ ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉందండి, ఓయ్ మెత్తగా ఉందని చెప్పి నీరు ఒకటే ఉంటుంది అలా తినకూడదు అంటున్నారు. మరి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, దీని స్పాంజ్ గుణం వల్ల నూనె ఎక్కువగా పీలుస్తుందిట. అందుకే వంకాయని ఎప్పుడు డీప్ ఫ్రై చేయకుండా కాస్త మగ్గించి స్టీమ్ చేసుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, మన బరువు తగ్గాలనుకునే వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు. ఇంకా వంకాయలో బోలెడన్ని పోషకాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కుటుంబచారు బిర్యానీ చిత్రం నుండి కైలాష్ కేర్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన చంద్రబోస్. నిజమే, జన్మము రుచి చూడడానికే ఉంది, కానీ అన్నీ మితంగా తింటేనే మనం ఆ జన్మని కూడా ఆస్వాదించగలుగుతాం. ఏమంటారు? అంతే కదా. మరి చాలా మంది శ్రోతలు వారికి వంకాయతో ఉన్న అనుబంధాన్ని మనకి చాలా మెసేజెస్ లో పంపిస్తున్నారు. డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి మనకు ఒక సందేశం పంపించారు. ఇందాకలు మనం చెప్పుకున్నట్టు వంకాయలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, దానివల్ల కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం నుండి కూడా మనం తప్పించుకోవచ్చు. అలాగే బరువు నియంత్రణలో కూడా వంకాయ బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు. చాలా థ్యాంక్స్ సార్ మీ సందేశానికి. మరి వంకాయలో బోలెడన్ని పోషకాలు ఉన్నాయి, ఏంటంటున్నాయో చెప్తాను, వింటూనే ఉండండి.

0: విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఈ ట్విట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:58 దాటి 4 సెకండ్లు. మరి వంకాయలో కూడా పోషకాలున్నాయి ఏంటో చెప్తానన్నాను కదా. వంకాయలో

0: కొలెస్ట్రాల్స్ని తగ్గించడానికి సహాయపడుతూ ఉంటాయి అన్నమాట. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు వైద్యులు. అందుకనే డైటీషియన్స్, న్యూట్రిషనిస్ట్, పోషకాహార నిపుణులు కూడా వంకాయని ఎక్కువగా ఈ మధ్య కాలంలో బాగా సజెస్ట్ చేస్తున్నారు. ఫైబర్ ఎక్కువగా ఉండడం, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండడం బరువు తగ్గాలనుకునే వారికి కూడా మంచి చాయిస్ అని అంటున్నారు. కానీ ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం, కొంతమందికి వంకాయ వారి ఒంటికి సరిపోదు. ఖచ్చితంగా వారికి ఎలర్జిక్గా ఉండొచ్చు అన్నమాట. అలాంటి వారు డాక్టర్ని సంప్రదించి, వైద్యుల్ని సంప్రదించి వారికి సరిగా సూట్ అవుతుందో లేదో కనుక్కోకుండా మాత్రం ఏ కూరగాయని ట్రై చేయొద్దని కూడా సలహా ఇస్తున్నారు వైద్యులు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈ రోజు కుక్క కాటుకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్ప గారితో నేరుగా ఫోన్లో మాట్లాడి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 040 జత చేసి 2324085 2 2 3 4 5 5 0 9 2 3. మర్చిపోకండి, మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0402324085 2 2 3 2 4 0853 2 9 5 5 0 9 2 3. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.

వారియర్ చిత్రం నుండి బుల్లెట్ పాట విన్నారు కదా, సింబు హరిప్రియ ఆలపించిన పాట. మరి ఈ చిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తంపద్మిని. స్టూడియోలో సమయం 1 గంట 5 నిమిషాలు దాటి 10 సెకండ్లు. ఎంత కూరగాయల రాజైనా, ఎంత మనకి ఏ విషయం ఏదైనా ఇష్టమైనా సరే రోజు తిన్నామనుకోండి ఏమవుతుంది, అది మన ఆరోగ్యానికి చెడు చేస్తుంది. అందుకనే ఈ కూర, ఎంత మనకి ఇష్టమైన కూర అయినా సరే మితంగా తింటేనే అది మనకి హితంగా ఉంటుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం, మన వంకాయ గురించి చెప్పుకున్నప్పుడు వంకాయ లోపల అప్పుడప్పుడు పురుగులు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వైద్యులు ఏం చెప్తున్నారంటే, బెస్ట్ వే టు యూజ్ బ్రింజాల్ అంటే మంచిగా వాడుకోవడానికి ఏంటంటే, ఉప్పులో వేసిన నీటిలో వంకాయ ముక్కల్ని వేసి కొంచెంసేపు ఉంచాక ఆ వంకాయల్ని కూరగా వాడుకున్నా లేదా ఏ విధమైన ఆహారంలో వాడుకున్నా కూడా మంచిది అని అంటున్నారు. మరి ఈ విషయం మర్చిపోకండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి. ఇందాకలు చెప్పుకున్నట్టు ఏవైనా తినొచ్చు, కాకపోతే మితంగా పరిమితంగా తింటేనే అవి మనకి హితంగా. సో ఫ్రెండ్స్, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. స్టే హ్యాపీ, స్టే హెల్దీ. ఇది ఈనాటి వంకాయ గురించి ఈట్ ఫిట్ కార్యక్రమం. మరి ఇంతకీ మీకు వంకాయ ఎలా తినడం ఇష్టం, వంకాయ అంటే ఏమి ఇష్టమో నాకు మెసేజ్ చేయండి 0402324082. ఒక సూపర్ హిట్ నెంబర్ వస్తోంది పుష్ప 2 సినిమా నుంచి.

మరి మీకు వంకాయ ఎలా ఇష్టం అంటే ఎంత మంది శ్రోతలు స్పందించారో తెలుసా? పోలేపల్లి శ్రీనివాస్ గారు, నాగనాథ్ గుప్తా గారు నాకు వంకాయ ఫ్రై అంటే ఇష్టం అంటున్నారు. మరి సులోచన్ గారు, నాకు వంకాయ టమాటా కూర ఇష్టం, వంకాయతో ఎన్ని రకాలైనా చేయొచ్చు, ఆడవాళ్ళ కుకింగ్ స్కిల్స్ చూపెట్టచ్చు అంటున్నారు జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి. నిజమే కదా, మనం మన చేతిలోనే ఉంది, మరి మనమే కిచెన్స్ కి క్వీన్స్ కాబట్టి. ఇంకా మంచి కారం పెట్టి కూర, వంకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు చోడవరపు నరసింహరావు గారు. మరి తాలింపు వేసి వంకాయ కూర చాలా బాగుంటుంది అంటున్నారు దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడుపు నుండి. బాగుందండి, ఇది ఇవాళ ఈట్ ఫిట్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైమ్ లో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్టంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధుల వినియోగంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. రాష్టంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధమూ లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. లోక కళ్యాణార్థం వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం ఈరోజు ప్రారంభమైంది. తొలిరోజు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు పాల్గొన్నారు. ఈరోజు రాష్టంలో 6 జిల్లాల్లోని కొన్ని చోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవ్వచ్చని ప్రాంతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా వ్యవస్థను తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్ప్లోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి అక్కడి విద్యా విధానాలను పరిశీలించి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధుల వినియోగంపై ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై పూర్తిస్థాయి నిష్పాక్షిక విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర రాష్ట పంచాయతీరాజ్ మంత్రులకు లేఖ రాశారు. కేంద్ర మార్గదర్శకాలకు విరుద్దంగా నిధులు ఖర్చు చేయాలని సర్పంచ్లపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయని తెలిపారు. నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం, ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని కోరారు. సర్పంచుల ఫిర్యాదులు, అందుబాటులో ఉన్న ఆధారాలపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలు వెలుగులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. రాష్టంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధమూ లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా ఎన్నికల అధికారులు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పన కోసమే ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను 3 100% పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం వరుణ యాగం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. 3 రోజుల పాటు వేద పండితులు, అర్చకులు వరుణయాగం నిర్వహిస్తారు.

తొలిరోజు వరుణయాగంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్, మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ గరిమ అర్గర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే, ఆలయ ఈవో రమాదేవి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర కారిడార్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర రహదారులు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా 161 కిలోమీటర్ల 6 లేన్ల ఉత్తర కారిడార్కు డీపీఆర్ సిద్దమైందని, 23,935 కోట్ల రూపాయలతో హైబ్రిడ్ యాన్యూటీ విధానంలో అమలు ప్రతిపాదించామని వెల్లడించారు. భూసేకరణలో 99% ప్రక్రియ పూర్తయిందన్నారు. హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఈ ఉదయం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, కమిషనర్ ఎం హనుమంతరావు కలిశారు. ఆషాఢ జాతర లష్కర్ బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని గవర్నర్ను మంత్రి ఆహ్వానించారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో ఖమ్మం జిల్లాలోని సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 36.37 టీఎంసీల నీటిని నిల్వ చేసి 6,74,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు 282.80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు. నాగార్జునసాగర్లో నీటి నిల్వలు ఆందోళనకరంగా ఉన్నాయి. గత ఏడాది నిన్నటి రోజున నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్లను ఓపెన్ చేసి నీటిని విడుదల చేయగా, ఇప్పుడు మాత్రం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కి చేరువలో ఉంది. 2025 జులై 29వ తేదీన 14 క్రస్ట్ గేట్లు ఓపెన్ చేసి 2.5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయగా, ప్రస్తుతం తాగునీటి విడుదలకు కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 512.5 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 900 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువు బండ్ పార్కును మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈరోజు ప్రారంభించారు. భక్తులతో పాటు స్థానికులకు ఆహ్లాదం పంచేందుకు 12 కోట్ల రూపాయలతో దీనిని సుందరంగా తీర్చిదిద్దారు. చెరువు కట్టపై ఏర్పాటు చేసిన 40 ఫీట్ల ఎత్తైన మహాశివుని విగ్రహాన్ని కూడా మంత్రులు ఆవిష్కరించారు. పెదపల్లి లోక్సభ నియోజకవర్గంలో 16 రోడ్డు ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి మంజూరు లభించిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మరో 4 లెవెల్ క్రాసింగ్లకు సంబంధించి సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదికలు, వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు సిద్దం చేస్తున్నట్టు వెల్లడించారు. లోక్సభలో పెదపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు రాత్పూర్వక సమాధానంగా ఈ వివరాలు అందజేశారు. మహబూబాబాద్ జిల్లాలో అనుమతులకు విరుద్దంగా వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీలపై వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. మరిపేడ మండలంలోని ఓ ఆర్ఎంపీ క్లినిక్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్ సీజ్ చేశారు. ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని, ఇంజెక్షన్లు, సెలైన్లు వంటి తమ పరిధికి మించిన వైద్య సేవలు అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్టంలోని ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడా ఈరోజు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవ్వచ్చని ప్రాంతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి సహా 7 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే మెదక్, హన్మకొండ, హైదరాబాద్ సహా 12 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఈరోజు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానవ అక్రమ రవాణాపై అవగాహన పెంచడం, బాధితుల హక్కులను పరిరక్షించడం, ఈ నేరాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రజలను చైతన్యపరచడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. ఐక్యరాజ్య సమితి 2014 నుంచి ప్రతి ఏడాది జులై 30న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. మోసపు ఉచ్చల్లో చిక్కుకున్న బాధితులు అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు రాష్టంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోనే బెజ్జూరు మండలంలో 18.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెనుగంగ, ప్రాణహిత నదులతో పాటు జిల్లాలోని వాగులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోలేటిలోని కైరిగూడ ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, ఈరోజు వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లాలో ఉన్న పాఠశాలలకు జిల్లా కలెక్టర్ భవిష్య

0: మిశ్రా సెలవు ప్రకటించారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరడంతో జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి నదిలో వరద ప్రవాహంతో పాటు నీటి మట్టం పెరిగింది. ప్రస్తుతం పుష్కర స్నాన ఘట్టాలను ఆనుకుని వరద నీరు ప్రవహిస్తోంది. మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ రోజు ఉదయం 9 గంటల సమయానికి ప్రాజెక్టులోకి 48013 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైనట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. 20.1754 టీఎంసీల పూర్తి నిల్వ నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 13.265 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నదిలో వరద నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 26 అడుగులకు చేరుకుంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో అధికారులు 24 గేట్లను ఎత్తి 92,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 3 ఆగస్టు నుంచి సదరం శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. 3, 4, 5, 6 తేదీల్లో ఆర్థోపెడిక్, 3, 7, 17 తేదీల్లో కంటిచూపు, 5, 6 తేదీల్లో వినికిడి, 12 జనరల్, 21, 22 తేదీల్లో మానసిక వైకల్య నిర్ధారణ శిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్టంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధుల వినియోగంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. రాష్టంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధమూ లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. లోక కళ్యాణార్థం వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం ఈ రోజు ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోకి సమయం 1:20 దాటి 32 సెకండ్లు. మనందరి ఫేవరెట్ టైం షో టైం కార్యక్రమానికి సమయం సిద్దమైపోయినట్టే చాలా మంది శ్రోతలు అప్పుడే సందేశాలు కూడా పంపిస్తున్నారు. మేము షో టైం కి రెడీ, వెల్కమ్ టు షో టైం ఆర్జే పద్మిని మేడం గారు అంటూ మరి నేను కూడా సిద్దంగానే ఉన్నాను బోలెడని మంచి మంచి ప్రశ్నలతో. షో టైం మొదలు పెట్టేసుకుందాం విత్ ఇన్ షార్ట్ టైం.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగిన ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానాలు 0402324082 ఈ నంబర్కు సందేశం పంపించడమే. ఎంత సింపుల్ కదా. మరి షో టైంలో ఇంకా చాలా మంది కొత్త కొత్త శ్రోతలు కూడా పాల్గొంటున్నారు, వారి కోసం నంబర్ మరొక్కసారి చెప్తున్నాను 0402324082 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. మరి షో టైంలో వచ్చేస్తోంది మొట్టమొదటి ప్రశ్న. ప్రశ్న కన్నా ముందు శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈ రోజు కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటరినరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ

ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి. మరి షో టైంలో వచ్చేస్తుంది మొట్టమొదటి ప్రశ్న, ఇది సినిమాలకు సంబంధించిన ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా వినండి, ప్రశ్నలో చిన్న చిన్న మెలికలు ఉంటాయి, మరి మెలికలు తప్పించుకొని వస్తేనే మీరు సరైన సమాధానం చెప్పగలరు. ప్రశ్న ఏంటంటే, ఆర్ నారాయణమూర్తి గారు మనందరికీ సుపరిచితమే. ప్రశ్న ఏంటంటే, ఆర్ నారాయణమూర్తి గారు మనందరికీ సుపరిచితమే కదా, ఆర్ నారాయణమూర్తి గారి దర్శకత్వం వహించిన ఒక సినిమా 26వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది, అది ఏ సినిమా? ప్రశ్న మరొకసారి, ఆర్ నారాయణమూర్తి గారు దర్శకత్వం వహించిన ఒక సినిమా, వారు నటించారు కూడా సినిమాలో, 26వ అంతర్జాతీయ భారత చలనచిత్ర చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. మీకు ఆ సినిమా పేరు తెలిస్తే 0402324582 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కోహ్లీ నెంబర్ వన్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన అటెన్షన్ ఎవ్రీబడి అనే ఎనర్జెటిక్ సాంగ్ విన్నారు కదా. స్టూడియో క్లాక్ లో సమయం 1:28 దాటి 40 సెకండ్లు. మరి షో టైంలో మరి ఇంత సులువైన ప్రశ్న అడిగితే శ్రోతలు ఊరుకుంటారా? చాలా చాలా చాలా మంది శ్రోతలు సందేశాలు పంపించారు. మరి ప్రశ్న ఏంటి, ఆర్ నారాయణమూర్తి గారి దర్శకత్వం వహించిన ఒక సినిమా 26వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. చాలా మంది 95% 95% మంది సరైన సమాధానం పంపించారు. ఎక్కడో అక్కడక్కడ గూగుల్ తల్లి ఉండగా మాకేంటి మేడం అంటున్నారు ఒక శ్రోత అయితే. గూగుల్లో చూస్తున్నాము, ఈ రకంగా అయినా మాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి అంటున్నారు. చాలా సంతోషం అండి మీ సందేశానికి. ఇక సరైన సమాధానాలు ఫాస్ట్ గా నాకు వచ్చిన వాళ్ళ పేర్లు ఎవరంటే, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి లావణ్య, రాజు, శ్రీనిధి, శ్రీ

నుండి జయరాం రాధ, కొడుమూరు నుండి లక్ష్మీనారాయణ గారు, కరీంనగర్ నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణ వేణి, మహబూబ్ నగర్ నుండి కళ్యాణాచారి గారు, కల్వకుర్తి నుండి అప్పలరాజు పెడన, సుదర్శన్, సరిత కాశీబుక్ నుండి కీర్తి, రాజ్ కుమార్ నిజామాబాద్, శ్రీనివాస్ పీర్జాది కూడ, రాధాకృష్ణయ్య, రాధమ్మ చిన్నంపల్లి నుండి, శ్రవంతి సుశీల్ చింతల నుండి, ఇంకా చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. రాకేష్ ఫరీద్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, సులోచన కరీంనగర్ నుండి, చోరవర్తి నాగేశ్వర గారు హైదరాబాద్ నుండి, ఎర్రసైన్యం అంటూ అది సరైన సమాధానం, రంగా గారు హైదరాబాద్ నుండి, హంపాపురం నుండి బాల చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి, అలాగే బబ్లు రేణుక దుబాయ్ నుండి కూడా పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి పెద్దపురం నుండి శెట్టి సూర్యబాబు గారు మరియు వారి కుటుంబ సభ్యులు, డివి సూర్యశ్రీ కౌకూరు నుండి, కృష్ణస్వామి గారు, అలాగే పాలెంపోలేక రాళ్లగడ్డ నుండి పంపించారు ఎర్రసైన్యం అంటూ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద మరియు వారి కుటుంబ సభ్యులు. ఇంతకీ మరి సరైన సమాధానం ఎర్రసైన్యం అని చెప్పాను కదా. ఆర్ నారాయణమూర్తి గారు స్వీయ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఎర్రసైన్యం 1994 జూలై 22 విడుదలైన ఈ సినిమా 100 రోజులు ఆడిందిట. అప్పట్లో చాలా ఇంకొక పెద్ద హీరో సినిమాకి ధీటిగా పోటీగా నిలిచి మరీ సూపర్ హిట్ కొట్టారు నారాయణమూర్తి గారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమాలోనే యాంకర్ ఉదయభాన్ గారు తొలిసారిగా హీరోయిన్గా కనిపిస్తారు ఈ ఎర్రసైన్యం సినిమాలో అన్నమాట. ఇది మరి షో టైంలో మొదటి ప్రశ్న మరియు సమాధానం. షో టైంలో రెండో ప్రశ్నకి శ్రోతలందరూ సిద్దమైపోండి. రెండో ప్రశ్న వచ్చేస్తోంది. ఇది జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్న. ఇందాక మనం చైతన్య స్ఫూర్తిలో కామన్వెల్త్ గేమ్స్ 2026 మన భారతదేశ విజయ దుందుబి గురించి మాట్లాడుకున్నాం కదా, మరి దానికి సంబంధించి ఈ ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా వినండి. కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్నాయి కదా, దాంట్లో ఫస్ట్ మెడల్, మొదటి పతకం గెలుచుకున్న అథ్లీట్ ఎవరు, అంటే మొత్తంగా ఇప్పటి వరకు జరిగిన అన్ని కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం నుండి తొలి పతకం అందుకున్న అథ్లీట్ ఎవరు మీకు తెలిస్తే 0402324028 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎస్ షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:37:22. నేను అందుకే శ్రోతలకు చెప్పాను చాలా జాగ్రత్తగా వినాలి. చాలా మంది సరైన సమాధానాలు పంపించారు, కొంతమంది మాత్రం ప్రశ్న జాగ్రత్తగా వింటే మనం సమాధానం జాగ్రత్తగా పంపిస్తాం అన్నమాట. ప్రశ్న ఏంటి, కామన్వెల్త్ క్రీడలలో ఫస్ట్ మెడల్, మొట్టమొదటి పథకం గెలుచుకున్న అథ్లీట్ ఎవరు అని అడిగాను. అంటే మొట్టమొదటి అంటే ఎప్పుడు, ఇప్పుడు కాదు, మొట్టమొదట అంటే మనం 1934 గెలుచుకున్న మెడల్ వారి పేరు రాయాలి. కానీ చాలామంది జండూ కుమార్ అని లేకపోతే ఇంకా వేరే వేరే పేర్లు రాశారు. ఇక ఫస్ట్ సరైన సమాధానాలు ఎవరు పంపించారో చూద్దాం. పానుగంటి రవి గారు బీహెచ్ఎల్ నుండి, అక్షయ శ్రీహిత నిజామాబాద్ నుండి, గంగారెడ్డి ఆదిలాబాద్ నుండి, హరీష్ కుమార్ గారు రోల్బోయిన్పల్లి నుండి, కళ్యాణాచారి నాగర్కర్ణం నుండి, దస్తగిరి సంధ్య ప్రొదటూరు నుండి, లక్ష్మీరత్న ఇక్కడి నుంచో రాయలేదు, వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి, ఉపేంద్రాచారి తిప్పర్తి నుండి, డాక్టర్ కృష్ణస్వామి గారు హైదరాబాద్ నుండి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, పున్నా వెంకటేశం హేమలత నిమ్మా నుండి, పంతాడు శ్రీనివాసరావు గారు, పవన్ బన్నీ దుబాయ్ నుండి, అలాగే పోలిపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుండి మనకి సరైన సమాధానాలు పంపించారు. ఇక సరైన సమాధానం ఏంటంటే 1934 రెస్లర్ రషీద్ అన్వర్ తొలి కాంస్య పథకం గెలుచుకున్నారు. అదే ఫస్ట్, మొట్టమొదటి పథకం అన్నమాట మన భారతదేశానికి కామన్వెల్త్ గేమ్స్లో. ఇక తొలి స్వర్ణ పథకం గెలుచుకున్నారు ఎవరు గెలుచుకున్నారంటే 1958 పరుగు పందెంలో మిల్కా సింగ్ గారు గెలిచారు. ద ఫ్లయింగ్ సిక్ ద మిల్కా సింగ్ గారు గెలిచారనమాట. ఇది సరైన సమాధానం మరియు ప్రశ్న. మరి షో టైంలో తర్వాత కూడా ఒక సినిమా ప్రశ్న సిద్ధంగా ఉంది. ప్రశ్న జాగ్రత్తగా వినాలి, ఇది కూడా చాలా సులువైన ప్రశ్నే.

ప్రశ్న ఏంటంటే, నటి యమున గారు మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, గుర్తుండి ఉంటుంది. నటి యమున గారు లక్ష్మీదేవిగా, గుమ్మడి గారు భృగు మహర్షిగా ఒక సినిమాలో కనిపిస్తారు. అది కూడా కొంచెం కొత్త సినిమానే. నటి యమున గారు లక్ష్మీదేవిగా, భృగు మహర్షిగా గుమ్మడి గారు కనిపిస్తారు. అది ఏ సినిమా? మీకు సినిమా పేరు తెలిస్తే 0402-234-08-52 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

కనిపిస్తారు. కొత్త సినిమా ఇటీవలే రిలీజ్ అయిందన్నాను, మరి శ్రోతలు ఊరుకుంటారా? బోల్డ్ ఎంతమంది సరైన సమాధానాలు పంపించారు. మరి సరైన సమాధానాలు ముందుగా ఎవరు పంపించారో వాళ్ళ వాళ్ళ పేర్లు చూద్దాం. ఫుట్పాక్ నుండి భవానీ వెంకట్ గారు, అరుణ పద్మనాభ మల్కాజ్గిరి నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, శ్రీనివాస్ పీర్జాది కూడా చులకనారాయణ యమున జానకంపేట నుండి, మురహరి యశోద నిజామాబాద్ నుండి, లక్ష్మీనారాయణ గారు అమన్కుర్తి నుండి, గోదావరి గుప్తా గారు నిజామాబాద్ నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, రాధా కుమారస్వామి ఆర్మూర్ నుండి, అప్పలరాజ్ గారు పేట నుండి, ఆత్మకూరు నుండి ఆదిశేషు, జయలక్ష్మి గారు హైదరాబాద్ నుండి, సివి శ్రీనివాస్ రెడ్డి గారు పొద్దుటూరు నుండి, ఏకనాథమ్మ పార్సీగుట్ట, జైనుద్దీన్ ఉమ్మడి నుండి, భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుండి, అంకుషాపూర్ నుండి, దోర్నాల సుదర్శన్ పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నుండి, చిత్రియాల నుండి దమ్మోజు వెంకటాచారి మరి కుటుంబ సభ్యులు, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, ఇంకా చాలా మంది పెద్దాపూర్ నుండి సట్టి సూర్యబాబు గారు పంపించారు. ఇంకా చాలా మంది కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి, శ్యామల ప్రకాష్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి సరైన సమాధానం ఏంటి? ద గ్రేట్ రాబరీ అనే సినిమా, హిందీలో డబ్ అయిన సినిమా, అదే గోవిందా గోవిందా. 1994 జనవరి 21 విడుదలైంది గోవిందా గోవిందా సినిమా. రామ్ గోపాల్ వర్మ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా, చాలా మంది చూసే ఉండొచ్చు ఈ సినిమా. ఈ సినిమాలో మనం చూస్తే యమున గారు లక్ష్మీదేవిగా కనిపిస్తారు, భృగు మహర్షిగా గుమ్మడి గారు కనిపిస్తారు. ఇది షో టైంలో 3వ ప్రశ్న మరియు సమాధానం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ఈ రోజు కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్ప గారితో నేరుగా ఫోన్లో మాట్లాడి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 జత చేసి 2324 08 52, 2324 08 53, 2295 55 93. ఫోన్ నెంబర్లు మరొకసారి 0402324 0852, 2324 08 53, 2955 0923. మర్చిపోకండి, ఈ రోజు మధ్యాహ్నం మరికొద్దిసేపట్లో 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి. మరి షో టైంలో చిట్టు చివరిగా వచ్చేస్తుంది ఒక ప్రశ్న. మనం జనరల్ నాలెడ్జ్ సినిమా ప్రశ్న కాదు, ఎప్పుడు మనం మాట్లాడుకునే ఒక సరదా అయిన ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, మన ఇళ్లలో సాధారణంగా అమ్మా నాన్న చేసిన ఒక పనిని కంటిన్యూ చేస్తూ ఉంటాం పిల్లలుగా. మీ అమ్మా నాన్నగారు చేసిన ఒక పని, ఏదైనా ఒక పని సింపుల్గా చెప్పండి, చాలా క్లుప్తంగా చెప్పండి, మీరు కంటిన్యూ చేస్తున్నారా, అది ఏమైనా ఒక పరంపరగా ఉంటే తప్పకుండా 0402324

గోవిందుడు అందరి వాడే చిత్రం నుంచి ఆ పాట విన్నారు. మీకు ఈ సినిమా గుర్తుండుంటే వాళ్ళ తాతగారు ఏం ఫాలో అయ్యారో అది ఫాలో అవడానికే మనవడు అమెరికా నుంచి వచ్చి తాతగారి దగ్గర ఉండిపోతాడనమాట. మరి అలాంటి ప్రశ్నే మనం కూడా ఇప్పుడు షో టైంలో అడిగాం కదా, మీ అమ్మ నాన్నగారు చేసిన పని ఏదో ఒకటి మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. మరి మీరేం చేస్తున్నారంటే, మనకి మొట్టమొదటిగా ఒకరు పంపించారు పడిగల్ రాజుగారు మరియు శ్రీనిధి గారు సుభాష్ నగర్ నిజామాబాద్ నుండి. మా నాన్నగారు రేడియో వింటారు, నేను కూడా అదే రేడియో వింటూనే ఆ పరంపర కొనసాగిస్తున్నానంటున్నారు. చాలా సంతోషం అండి. మా నాన్నగారు చేసే పని మగ్గం, నేను కూడా అదే చేస్తున్నానంటున్నారు. భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి మరియు శాంత గారు. ఇక మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు, మేము కూడా ఆ వ్యవసాయాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఎంత గొప్ప రైతే రాజు కదండి, వ్యవసాయం అంటే మాటల. గిర్మాపూర్ నుండి విజిత మధు మనకి సందేశం పంపించారు. ఇక మా నాన్నగారు ఆర్టిస్ట్ అండి, నేను కూడా అప్పుడప్పుడు ఆర్ట్ వేస్తూ ఉంటానంటున్నారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి. ఇక మా నాన్నగారు గోల్డ్ అంటే బంగారం వర్క్స్ చేస్తూ ఉంటారు, నేను కూడా అది చేస్తున్నానంటున్నారు. నేదునూరి కళ్యాణాచారి గారు కల్వకుర్తి నాగర్కర్నూలు నుండి. అమ్మా నాన్న చెప్పిన ఒక మంచి మాట అదే వింటూ మేము ఈ రోజుకి పాటిస్తున్నాం అంటున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి నమస్కారం అంటారు, మీకు కూడా నమస్కారం అండి. మరి ఎంతో మర్యాదగా మాట్లాడే తత్వం ఉన్న అమ్మా నాన్నల దగ్గర నుంచి నేను అదే తీసుకున్నాను, అదే మాట్లాడతాను, అలాగే మాట్లాడతాను అంటున్నారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, సమయానికి తిండి తినడం అది నేను ఆ పరంపర కంటిన్యూ చేస్తున్నానంటున్నారు. కీసరా నుండి కాంచన మరియు రమేష్. ఇక మా అమ్మ నాన్నగారు చేసిన వంశ పారంపర్యం పని చేనేత పట్టుచీరలు నేయడం, నేను కూడా అదే చేస్తున్నానంటున్నారు. దోర్నాల బాలరాజ్ గారు హైదరాబాద్ వనస్థల్లిపురం నుండి. అవునమ్మా, ఇంకొక గమ్మత్తైన సందేశం పంపించారు జయలక్ష్మి గారు. అమ్మ స్నానం చేయకుండా వంట వండడం, అన్నం తినడం, అన్నం తినకూడదని చెప్పింది, నేను కూడా అలాగే స్నానం చేసి వంట వండి అన్నం తింటున్నాను. అమ్మ పరంపర అదే నేర్చుకున్నాను, కంటిన్యూ చేస్తున్నానంటున్నారు. జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి. నేను కూడా మా నాన్నగారులాగే ఉదయాన్నే 5 గంటలకల్లా లేచి మొక్కలకి నీళ్లు పోసి పూలు కోసుకొని ఇంటికి వస్తానంటున్నారు. సీతాదేవిక ఏశ్వర నగర్ నుండి. చూసారా, మనం అనుకుంటాం కానీ మనలో ఆ వాళ్ల తాలూకా ఏవో ఒకటి అలా మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. మనం లోపలికి వెళ్ళి చూస్తే అవును కదా, అమ్మ అలా చేసేది కదా, నాన్నగారు ఇలా చేసేవారు కదా, మనం కూడా అలా చేస్తున్నాము అంటారు కదా. మరి అమ్మ నాన్న చెప్పిన ఒక విషయం, ఎప్పుడూ చెడు పని చేయొద్దు ఎవరికైనా.

చేసి పంపించేవారు అమ్మా నాన్న. అదే పరంపర నేను నేను పాటిస్తున్నాను అంటున్నారు. అంకుషాపురం నుండి దోర్నాల సుదర్శన్ గారు మనకు సందేశం పంపించారు. పొద్దున్నే 4 గంటలకల్లా లేవడం, తొందరగా లేవడం, తొందరగా పడుకోవడం, ఇది నేను నేను చేస్తున్నాను అంటున్నారు సాయి మాన్విత మరియు మహాజ్యోతి గీతానగర్ హైదరాబాద్ నుండి. ఇక అమ్మా నాన్నగారు నేర్పిన పొద్దున్నే లేచి పొద్దున్నే లేవడం అనే అలవాటు నేను పూర్తి చేస్తున్నానంటున్నారు రాధా కుమారస్వామి గారు. మా నాన్నగారు బార్బర్ గా పనిచేశారు, అదే నేర్చుకొని నేను వారి పరంపరగా కొనసాగిస్తున్నానంటున్నారు పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి. మనకు సందేశం పంపించారు ఖచ్చితంగా రేడియో వినడమే, ఇది మేము పరంపరగా కంటిన్యూ చేస్తున్నాం అంటున్నారు. ఎవరు, శ్రీమతి పార్వతి గారు వారు రాశారు, కేపీహెచ్బీ కాలనీ నుండి మదన్ మరియు పార్వతి గారు రాశారు. ఇక అప్పలరాజు గారు పెళ్లి నుంచి మనకు ఒక సందేశం పంపించారు. నాకు ఊహ తెలిసేసరికి మా నాన్నగారు చేనేత మగ్గం దగ్గర రేడియో ఉండేది, వాళ్ళు రేడియో వింటూనే రేడియో వినడం పనులు చేసుకోవడం అలవాటైంది. నేను కూడా ఈ రోజుకి కూడా రేడియో శ్రోతగా ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపడతారంటున్నారు, ఎంత గొప్ప విషయం అండి. అప్పలరాజు గారు పెడన్ నుండి మనకు సందేశం పంపించారు. నమస్కారం అండి, బాగ్లింగంపల్లి హైదరాబాద్ నుండి మా అమ్మ నాన్న నుండి నేను నేర్చుకుని కంటిన్యూ చేస్తుంది కష్టపడే తత్వం. ఏ వయసులో ఉన్నవారికైనా సహాయం చేస్తూ కష్టపడే తత్వాన్ని నేను నేర్చుకున్నానంటున్నారు. ఇక నార్కెట్పల్లి నెమ్మాని నుండి రాత్రి 7 గంటల లోపల భోజనం పూర్తి చేసేస్తానండి.

చాలా బాగుందండి. మరి ఇంకెవరు రాశారు? కష్టపడి పనిచేయడం అమ్మా నాన్న నేర్పారు, అదే చేస్తున్నాను అంటున్నారు. పుట్టుపాక నుండి భవానీ వెంకట్, మరియు పుట్టుపని భవానీ వెంకట్ గారు రాశారు, ఏదైనా కష్టపడి పనిచేయడం నాన్న నేర్పిన పని అంటున్నారు. పుట్టుపాక నుండి మిరియాల.

మంచి ప్రశ్న, తెలియకుండానే ప్రతి వారు అలవాట్లను పాటిస్తున్నారు. సో ఇది ఎంత బాగుంది, అసలు మీరందరూ ఇలా మాట్లాడుతూ ఉంటే రేడియో వినడం రకరకాల. ఇంకొక సందేశం వచ్చింది, మా నాన్నగారు మా కులవృత్తి టైలరింగ్, నేను కూడా అదే వింటున్నాను, రేడియో వింటూ వారు పనులు చేసుకునేవారు, నేను కూడా అదే కొనసాగిస్తున్నానంటున్నారు. పోలేపల్లి శ్రీనివాస్ గారు సిరిసిల్ల నుండి, ఎంత బాగుంది కదా ఈ విల్లా, ఒకరి ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకుంటూ మనకు తెలుసుకుంటూ ఉంటే బాగుంది అనిపిస్తూ ఉంటుంది. మరి ఇది ఇవాళ షో టైం, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరొక షో టైంలో కలుద్దాం. రోజు మీ పేర్లు వచ్చినా రాకపోయినా షో టైంలో పాల్గొనండి. షో టైంలో పాల్గొనడమే ఒక పెద్ద సెలబ్రేషన్ అంటాను నేను. మరి మీరేమంటారు? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి శ్రోతలకి మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంగా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతోంది. కుక్క కాటుకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటరినరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషల్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా గారితో నేరుగా శ్రోతలు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మాన ఫోన్ నెంబర్స్ 0024080523 2955023 2955023 0243 2424 08 53 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2
గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమానికి మీ సందేహాలకు సమాధానాలు పొందండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తిరిగి 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు.
1: పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
2: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం. యశోద హాస్పిటల్స్, కాల్ 0404567457.

0: కె శిల్ప గారు, డాక్టర్ నిషిత గారు, డాక్టర్ అబ్దుల్ వకీల్ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ గారు జిహెచ్ఎంసీ నుంచి వచ్చారు. ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో ఈ కుక్కకాటు డాగ్ బైట్ అనేది ఒక ప్రాణాంతకంగా మారే సమస్యగా చూస్తున్నాము. ఈ కుక్కకాటు విషయంలో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ప్రభుత్వం తరపు నుంచి ఏ రకమైన సపోర్ట్ అందుతుంది, ఈ విషయాలు తెలియజేయడానికి మన స్టూడెంట్స్ ఉన్నారు. నమస్కారం అండి డాక్టర్ శిల్ప గారు.
1: నమస్కారం.
0: డాక్టర్ నిషిత గారు నమస్తే అండి.
1: నమస్కారం.
0: అబ్దుల్ వకీల్ గారు నమస్తే. ఈ జిహెచ్ఎంసీలో మెట్రోపాలిటన్ సర్వేలెన్స్ యూనిట్ పనిచేస్తుంది. ఇందులో మారుతున్న సీజన్స్ వల్ల వచ్చే వివిధ వ్యాధులు కానీ, అలాగే ఎప్పుడు ఉండే ఈ కుక్కకాట సమస్య కానీ, వీటన్నిటి పట్ల జిహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ సర్వేలెన్స్ చేస్తూ అక్కడుండే శాంపిల్స్ సేకరిస్తూ ఆ వ్యాధి ప్రబలతను గమనించి అనుకూలంగా అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే విధానంలో వ్యాధి ప్రబలి సమాజంలో ఎక్కువ సమస్యాత్మకంగా కాకుండా ఉండే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు కదా. ముఖ్యంగా కుక్కకాటుకు చెప్పుదెబ్బ అని చాలా మాటకు వినేవాళ్ళం. ఆ తర్వాత ఎంతో డెవలప్మెంట్ జరిగింది. ఒకప్పుడు కుక్క కరిస్తే ఆ భాగాన్ని కాల్చడం కానీ క్యాటరైజేషన్ ఇలాంటివన్నీ చేసేవారు. ప్రస్తుతం పెరుగుతున్న సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్లో ఒకప్పుడు కుక్కకాటుకి పొట్ట చుట్టూ ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళని, ఇప్పుడు అది ఇంకా సింప్లిఫై అయిపోయి సబ్కంటిన్యూస్గా ఇస్తున్నారు. 14 రోజులు కాకుండా ఒక 4 రోజులు 6 రోజులు ఆ వ్యాధిని తీవ్రతను బట్టి, లేకపోతే కరిచే విధానం గాయాన్ని బట్టి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కుక్కకాటు విషయంలో ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అంశాలేంటి?
1: కుక్కలు సహజంగా కరవండి, అవి దాడి చేయడానికి

0: కొనే సమయంలో కూడా అవి ఎక్కువగా దాడి చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా కుక్క దాడి జరిగిన వెంటనే మనం భయాందోళనకు కుక్క దాడి జరగగానే మనం భయాందోళన చెందవద్దు. మనం వెంటనే ఎక్కడైతే మనకు దగ్గరగా మంచి శుభ్రమైన నీళ్ళు ఉంటాయో ఆ నీటితో 15 నిమిషాలు సబ్బుతో కడుక్కోవాలి. ఆ కడిగిన వెంటనే ఎక్కడైతే దగ్గరలో మనకు ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుందో ఆ ఆసుపత్రికి వెళ్ళి ఎవరైతే డాక్టర్ ఉంటారో ఆ డాక్టర్కి జరిగిన విషయం చెప్పాలి. ఇలా నాకు కుక్క కాటు జరిగింది, ఇంత టైంలో జరిగింది, ఇదని మన అన్ని డీటెయిల్స్ ఇచ్చినట్లయితే వాళ్ళకు మనకి సలహాలు సూచనలు ఇస్తారు. ఎలా అంటే ఇప్పుడు మనం వెళ్ళిన వెంటనే నాకు కుక్క కాటు ఈ సమయంలో జరిగింది, నేను ఇలా ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నాను, మీ దగ్గరికి వెంటనే నేను వచ్చాను అని చెప్తే ఆ డాక్టర్ గారు మనకి సలహాలు సూచనలు ఇస్తారు. యాంటీ రాబీస్ వ్యాక్సిన్ గురించి చెప్తారు, అవి ఎన్ని డోసులు వేసుకోవాలో చెప్తారు, అవసరమైతే రేబీస్ ఇమ్యూనోగ్లోబిన్స్ అనేవి కూడా వాళ్ళు రికమెండ్ చేస్తారు. సో ముఖ్యంగా కుక్క కాటు జరిగినప్పుడు అనేది ప్రథమ చికిత్స అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన చర్య.
1: ఒక శ్రోత లైన్లో ఉన్నారండి. హలో హలో మీరు కొంచెం గుడ్ ఆఫ్టర్నూన్, మీరు కొంచెం రేడియోకి దూరంగా జరిగి
2: మాట్లాడుతున్నారు సార్. ఉస్మాన్ గారు, అయితే సార్ ఇప్పుడు మన ఇంట్లో పెంపుడు కుక్క ఉంటుంది, అది కరిస్తే దాన్ని వ్యాక్సిన్ ఇచ్చామనుకోండి, దానికి ఇంజెక్షన్లు తీసుకోవాలా? మరియు మన మామూలు వీడి కుక్కలు కరిస్తే దానికి ఇంజెక్షన్లు తీసుకోవాలా? మరి మన హైదరాబాద్ లో ఏ హాస్పిటల్లో ఇది

0: కదా, ఇప్పుడు ఎక్కడెక్కడ ఇస్తుందో అది కూడా మీరు చెప్తే బాగుంటుంది సార్. కేఎంఐ ఉస్మానాబాద్ హైదరాబాద్.
1: అవునండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా పెంపుడు కుక్క కావచ్చు, అది వీధి కుక్క కావచ్చు, ఏ

0: అండి. ఈ మూడు కేటగిరీలలో కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3 అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. ఆ టైంలో కంపల్సరీగా మనం వ్యాక్సిన్ అండ్ రేబిన్ ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సి అవసరం ఉంటుంది.
1: అంటే గాయం యొక్క తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ మారుతుందంట?
0: అవును మారుతుందండి.
1: ఎలా మారుతుందంట?
2: ఎలా మారుతుందంట అండి, మనకి ఫస్ట్ కేటగిరీ 1కి మనకు రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ వ్యాక్సిన్ కానీ తర్వాత ఏఆర్వి కానీ మనం సజెస్ట్ చేయము కేటగిరీ 1కి. ఎందుకు అంటే అక్కడ మనకి ఏ కైండ్ ఆఫ్ స్క్రీన్ అబ్రేషన్ కానివ్వండి, స్క్రాచ్ కానివ్వండి జరగదు కాబట్టి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కేటగిరీ 2 ఆర్ 3లో మనకి స్కిన్ అబ్రేషన్ ఆల్రెడీ మన ట్రాన్స్డర్మల్ మన లేయర్స్ ఆఫ్ స్కిన్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, అక్కడ ఆల్రెడీ వైరస్ ఇనాక్యులేషన్ అయ్యి ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం చెప్తాము అంటే ఆ గాయం జరిగిన దగ్గర రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ వ్యాక్సిన్ అనేది మనము తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఏంటి అంటే ఏఆర్వి వ్యాక్సినేషన్ కూడా కంపల్సరీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
1: అంటే ఈ ఏఆర్వి వ్యాక్సిన్ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఏదైతే అంటుంటామో ఈ వ్యాక్సిన్ ని ఏ రోజులు తీసుకోవాలి, ఎన్ని రోజుల పాటు తీసుకోవాలి?
2: ఓకే, ఈ వ్యాక్సిన్ ఏంటంటే అండి ఫస్ట్ థింగ్ మనకు ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది అన్నది మనం మాట్లాడుకుందాము. మనకు ప్రతి గవర్నమెంట్ ఫెసిలిటీలో మనకు ఏఆర్వి వ్యాక్సిన్ అనేది అవైలబుల్ అయి ఉంటుంది.
1: ఒక శ్రోత లైన్ లో ఉన్నారు. హలో.
3: హలో,
1: నమస్తే అండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే సార్. నమస్తే సార్, నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి రమ్మడుగు మండలం షానగర్ నుంచి వెళ్ళి గోనె శంకరయ్య మాట్లాడుతున్నాను.
1: చెప్పండి శంకరయ్య గారు.
3: నమస్తే మేడం గారు.
0: నమస్తే.
2: నమస్తే
3: మేడం గారు. ఇప్పుడు పాత పద్ధతుల్లో అంటే కుక్క కరిసింది అనుకోండి, కడిగి కొంతమంది పశువు పెట్టి కట్టి విడిచిపెడుతున్నారు, అట్లా ఇంజక్షన్లు తీసుకోకుండా ఉంటే ఏమన్నా ముందు ముందు జరిగే అవకాశాలు ఏమున్నాయో కొంచెం తెలియదు సార్?
0: అవునండి, అలా మనం ఎప్పుడు కూడా కుక్క కరిచిన దాన్ని పసుపు

0: ఉంటారు, వాటి పట్ల చాలా అనుబంధం కలిగి ఉంటారు. అయితే వాటికి వ్యాక్సినేషన్ షెడ్యూల్ కుక్కలకు కూడా ఇచ్చి ఉంటారు. అలాంటి కుక్కలు కరిచినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: కుక్క ఏది కరిచినా కూడా మనం ఇది కంపల్సరీ ఫాలో అవ్వాల్సినదేనండి, వాష్ చేసుకోవడము, డాక్టర్ని సంప్రదించడం, వాళ్ళు చేసిన

0: నాకెందుకు తగ్గదు, మేము పసుపు కట్టేశాము, మేము అక్కడ వాత పెట్టించేసాము, ఇలాంటి సందర్భాలు అప్పుడప్పుడు ఇంకా పల్లెటూరులో వినబడుతూ ఉంటాయి. సో సైన్స్ ఇంత డెవలప్ అయింది, కుక్కకాటుకి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేసి సరైన సమయంలో కనుక డాక్టరు సూచించిన మేరకు మనం తీసుకున్నట్లయితే పూర్తిగా దాని బారిన పడి ఇబ్బంది పడే పరిస్థితి రానే రాదంటారు. మన హైదరాబాద్లో ఏఏ సెంటర్లలో ఇంతకుముందు ఒక శ్రోత అడిగారు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఐపీఎం బ్లడ్ బ్యాంక్ నారాయణ కూడా తప్పిస్తే ఇంకా ఎక్కడ ఇస్తున్నారా, లేకపోతే పొద్దున్నెళ్ళి అక్కడ లైన్లో నిలబడే పరిస్థితి ఉండేది మాకన్నారు. మిగతా ఏఏ సెంటర్లు అంటే పెరుగుతున్న హైదరాబాద్ జనాభాలో అన్ని ఒక చోట పెట్టే కాకుండా మిగతా చోట ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా?
1: ఇదేంటంటే అండి, మనకి ప్రతి ఒక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానివ్వండి, ప్రైమరీ హెల్త్ సెంటర్ కానివ్వండి, తర్వాత మనకి క్వారంటీ ఫీవర్ హాస్పిటల్, తర్వాత ఐపీఎం, వీటన్నిటిలో కూడా మనకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది అవైలబుల్ ఉంది. మనకి రిగ్ రేబీస్ ఇమ్యూనోగ్లోబిన్ వ్యాక్సిన్ అనేది మటుకు మనకి

0: చిన్నపిల్లలు కుక్కలను పట్టుకుంటారు, దాంట్లో ముందు పెట్టుకుంటారు, అంతా రకరకాలుగా చేస్తుంటారు కదా. దాని పిల్లలకి ఏమైనా ఇబ్బంది అవుతుందా సార్? ఇది చిన్నపిల్లలు
1: ఫస్ట్ థింగ్ అండి,
0: ప్రతి ఒక్క కుక్కకు రేబీస్ వ్యాధి ఉంటుందా, లేకపోతే కొన్ని రకాల కుక్కలకు మాత్రమే రేబీస్ వ్యాధి ఉంటుందా?
1: ఓకే, ఫస్ట్ థింగ్ అండి, ఎప్పుడు కూడా పిల్లలని, చిన్నపిల్లలు ఉన్నప్పుడు కుక్కలను పెంచుకోకూడదు. ఫస్ట్ థింగ్ అయితే మేము సజెస్ట్ చేసేది అది. ఒకవేళ కుక్కలు పెంచుకునే అంత ఇష్టం ఉంటే గనక వాటిని ఆడుకునే వరకే అలో చేయాలి, కానీ వాటితోటి కిస్ పెట్టించుకోవడం కానివ్వండి, వాటిని అంటే వాళ్ళ వాటి సలైవా అంటుకునేటట్టు పిల్లల్ని ఇవన్నీ చేయొద్దండి. ఎందుకంటే ఒక యానిమల్కి ఒక రేబీస్ అనేదే కాదు, వేరే జబ్బులు కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా పిల్లలు ఉన్నప్పుడు వాటితో ఆడుకోవడం వరకే లిమిట్ చేయాలి తప్ప ఇవన్నీ ఎంకరేజ్ చేయొద్దండి.
2: ఇంకా పిల్లల్ని గమనిస్తూ ఉండాలండి వాళ్ళు ఆడుకునేటప్పుడు. జనరల్ గా పిల్లలకి వాళ్ళకి తెలియదు కదా, వాటి చెవులు పట్టుకొని లాగడము, వాటి తోక పట్టుకొని లాగడం, వాటి నోట్లో వేళ్లు పెట్టడము, అవన్నీ చేస్తుంటారు. ఇంకా వాళ్ళకి చేతికి ఏదైనా గాయాలు పగుళ్లు ఉన్నా కూడా ఒకవేళ దానికి ఏమైనా రేబీస్ వైరస్ ఉంటే పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవన్నీ మనం గమనించాం కదా. సో పిల్లల్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఆడుకోవడం అంటే ఆడుకునే వరకే ఉండాలి, వాటి నోట్లో వేలు పెట్టడం అవన్నీ మనం గమనిస్తూ ఉండాలి.
3: ఇప్పుడు ఒక ప్రకటన విందాము, తిరిగి మళ్ళీ ఫోన్ కాల్ తీసుకుందాం.

0: శ్రోతలకు మరొకసారి నెంబర్ తెలియజేస్తున్నాము. 040 ఎస్టీడి కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, మరొక నంబరు 2955-0923. ఈ నంబర్లకు ఫోన్ చేసి కుక్కగాటు గురించి సమస్య ఏదైనా ఉన్నా కానీ, అనుమానం ఉన్నా కానీ ఈ ఫోన్ చేసినట్లయితే డాక్టర్ గారు మన దగ్గరే ఉన్నారు స్టూడియోస్లో, డాక్టర్ శిల్ప గారు, డాక్టర్ నిషిద్ గారు, అలాగే చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు కూడా ఉన్నారు. మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
1: హలో, నమస్కారం అండి.
0: నమస్తే అండి.
1: సార్, మాకు 1 ఇయర్ అయ్యింది సార్ కుక్కగారికి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా.
0: చెప్పండి చెప్పండి.
1: అది ఇంజక్షన్ ఇచ్చారు సార్ 3 సార్లు, రెండు తగ్గిపోయింది. తర్వాత ఏంటంటే సార్, ఎప్పుడైనా వంకాయ అలగడ తింటి దుర్దలాగా వస్తుంది, మళ్ళా నేను గవర్నమెంట్ హాస్పిటల్ పోయిన అవుతుంది మేడం అని చెప్తే, వాళ్ళు వేరే టాబ్లెట్స్ రాశారు, మళ్ళా పీటీ ఇంజక్షన్ ఇచ్చారు. ఇంట్లో ఒక 1 మంత్ కింద కొద్దిగా వంకాయ తింటే సుఖం, మళ్ళీ దుర్దలాగా వచ్చింది, మళ్ళా ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహించుకున్నాను.
0: డాక్టర్ గారు సమాధానం చెప్తారు, వినండి.
2: మీరు అంటే మీకు ఇప్పుడు దుర్ద ఏదైతే చెప్తున్నారో అది కుక్కకాటు జరిగిన ఏరియాలోనేనా లేకపోతే ఓవరాల్ గా అంటే శరీరం అంతటానా అండి?
1: అంటే ఒకసారి నెత్తిలో ఏమి పుండు ఇట్లా దుర్దలాగా అయితే, తర్వాత మళ్ళా మిడిసిల మీద
2: అట్లాంటప్పుడు ఇది దీని వల్ల కాదండి. మీకు అది మేబీ ఫుడ్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అలర్జీ ఉంటే గనక కంపల్సరీ మీరు ఈ ఫుడ్ తీసుకున్నప్పుడు వంకాయ, టమాటా లేకపోతే చికెన్ కానివ్వండి, కొన్ని పడకుండా ఉంటాయి. సో అట్లాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు మీకు వస్తుంది అంటే అది ఫుడ్ మీడియేటెడ్ అలర్జీ ఉంటుంది, కానీ రేబీస్ కానీ కుక్కకాటు వల్ల అయితే కాదు.
0: ముఖ్యంగా శ్రోతలు గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి అంశాన్ని కుక్కకాటికి, ప్రతి సమస్యని కుక్కకాటికి జతపరచకండి. వేరే ఇతరత్ర ఆరోగ్య సమస్యల కారణంగా కూడా మీకు ఇలాంటి రావచ్చు. డాక్టర్ గారిని సంప్రదించి సొంత నిర్ణయం తీసుకోకుండా డాక్టర్ గారు చెప్పినట్టుగా వైద్యం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ సమస్యల నుంచి బయటపడతారు. మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో. హలో,
3: నమస్తే అండి.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నేను రామంతపూర్ నుంచి సురేష్ అండి.
0: చెప్పండి సురేష్ గారు.
3: సార్, మా బాబుకి కుక్క కరిచింది, 5 డోసెస్ ఇచ్చారు సార్. ఇది మన సర్వనాల్ రాక్ హాస్పిటల్కి వెళ్తే అయితే 4 డోసెస్ వేసుకున్నా గానీ 5th మేము చెక్ చేశాము, 3 మంత్స్ అవుతుందండి. ఏమైనా ప్రాబ్లం అవుతుందా?
4: ప్రాబ్లం ఏమి ఉండదండి. ఒకసారి మీరు మళ్ళీ వెళ్ళి డాక్టర్ని కలిసి, మేము ఇలా స్కిప్ అయిపోయింది మరి మమ్మల్ని మళ్ళీ ఏమైనా ఏదైనా రోజు రమ్మంటారో ఈ వ్యాక్సిన్ వేసుకోవడానికని, ఒకసారి డాక్టర్ని వెళ్ళి సంప్రదించండి. సో దానివల్ల మీరు డాక్టర్ సలహా ఇచ్చిన ప్రకారం మీరు ఇంకో డోస్ తీసుకోవాలా వద్దనేది మీకు డాక్టర్ గారు సలహా ఇస్తారు.

0: అలాగే మేడం
1: ముఖ్యంగా
0: ఇంజెక్షన్
1: ముఖ్యంగా నండి, ఈ డాక్టర్ గారు ఏదైతే డోస్ ప్రిస్క్రైబ్ చేస్తారో, షెడ్యూల్ ఇస్తారో, అది తూచా తప్పకుండా పాటించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఒకసారి నిర్లక్ష్యం చేస్తే ఒక చిన్న పొరపాటు ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి డాక్టర్ గారి సలహా మేరకు ఎన్ని ఇంజక్షన్లు చెప్పారో అన్ని ఇంజక్షన్లు ఖచ్చితంగా తీసుకోండి. అలాగే సరైన హైజీన్ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో,
2: హలో సార్, శుభ మధ్యాహ్నం సార్.
1: శుభ మధ్యాహ్నం చెప్పండి
2: సార్. నేను రామాచార్య మాట్లాడుతున్నా సార్. ఇప్పుడు మా సాదుకున్న కుక్కలు ఉంటాయి కదా, సాదుకున్న కుక్కలు మా ఒక పని మనిషికి ఏం చేసిందంటే, ఆ భోజనం పెట్టినప్పుడు ఆ భోజనం పడలేదు అని అదేమిదో ఏళ్ళకు 2 ఏళ్ల కింద కరిచిందండి. రక్తం వచ్చింది. రక్తం వచ్చినప్పుడు ఇంజక్షన్ కంపల్సరీ తీసుకోవాలండి?
3: కంపల్సరీ తీసుకోవాలండి, అదే చెప్తున్నాం కదా. మీకు కుక్క రక్తం వచ్చిందంటే గోరుతో గీకినా కూడా మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి.
2: మేడం ఇంకోటి ఇంకొక వచ్చేసి ఇప్పుడు చాలా మంది గ్రామీణ ప్రాంతంలో కోతులు కూడా దొరుకుతాయి కదమ్మా.
3: అవునండి,
2: కోతులకి ఇచ్చిన కలిసిన ఇంజక్షన్ కుక్కలకి కలిసిన ఇంజక్షన్ ఒకటి తేడా ఉంటుందా? ఒకటే ఇంజక్షన్ అవన్నీ
3: రేబీస్ రిలేటెడ్ గా అయితే ఒకటే ఇంజక్షన్ ఉంటుందండి. కోతులు కరిచినా కూడా మనకి రేబీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి.
2: అంటే కుక్కలు కరిచినా అంటే ఒకటి ఇంజక్షన్?
3: అంటే కోతులు కావచ్చు, కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, ఎలకలు కావచ్చు, మనకి దేని ద్వారా అయినా రేబీస్ రావచ్చు అండి. కుక్కలు కరవడం వల్లనే రేబీస్ వస్తుంది అనేది కాదు, దేని ద్వారా అయినా మనకి రేబీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఏమి టీకాలు వేసుకోవాలి, ఏమి మెడిసిన్స్ వేసుకోవాలి అనేది వాళ్ళు మీకు సలహా ఇస్తారు.
2: తెల్ల కుక్క ఉందమ్మా, ఆ తెల్ల కుక్క ఏముందో వచ్చి నాకుతుందమ్మా. అంటే నాకు ఎందుకంటే ప్రేమతో నాకుతుందా లేకపోతే రాక రాక వచ్చినవని నాకుతానికి అర్థం కాదు.
3: అంటే నాకడం అంటే మీ చర్మం మీద ఏ దెబ్బలు లేకుండా నాకడం వల్ల ఏమీ ప్రమాదం ఉండదండి. కానీ మీరు అదే జనరల్ గా కొన్ని కుక్కలు కిసులు పెట్టుకోవడం అలా ఇలా చేస్తుంటాయి కదా, అలాంటివి మాత్రం మీరు ఎంకరేజ్ చేయకండి.
1: ముఖ్యంగా కుక్కల పట్ల ప్రేమానురాగంతో ఉండడం తప్పులేదు, కానీ మన ఆరోగ్యం జాగ్రత్త కూడా చూసుకోవాలి. హలో, హలో, నమస్తే అండి.
4: వరంగల్ నుండి నా పేరు చంద్రం పుంట చంద్రమౌళి అండి.
1: చెప్పండి చంద్రమౌళి గారు.
4: నాకు 3 నెలల క్రితం కుక్క కరిచింది సార్, మామూలుగానే. అయితే ఒక టీటీ ఇంజక్షన్ తీసుకున్నా, తర్వాత ఇక్కడ వరంగల్ ఎంజిఎం లో నాను వ్యాక్సిన్ తీసుకున్నాను. తర్వాత దానికి పథ్యం ఏమన్నా తినడం ఏమన్నా తినడం ఉంటే సార్? మా వాళ్ళు ఇంట్లో మా వాళ్ళు కొంచెం ఏ చేపలు గాని వంకాయ కూర గాని బెల్లం గాని తినద్దు, మనం ఇంకో 3 నెలలు 4 నెలలు అరుగు ఉండద్దు అని చెప్పాను. కానీ అక్కడ అడుగుదాం మన హాస్పిటల్లో మాత్రం అన్ని తినొచ్చు అని చెప్పని చెప్పాను.
5: అదేనండి, మీరు యాక్చువల్గా అయితే ఎప్పుడు కూడా డాక్టర్లు ఏది కూడా ఫుడ్ ఇదైతే మీకు తినొద్దు అని చెప్పారు కాబట్టి మీకేం రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవండి. ఆల్రెడీ మీకు డోసేజ్ కూడా అన్ని వ్యాక్సిన్ కూడా మీరు తీసుకున్నారు కదా అండి,
4: తీసుకోండి.
5: మీ స్కెడ్యూల్ వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ కూడా అయిపోయి ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు కంగారు పడాల్సిన పని లేదండి. అన్ని తీసుకోవచ్చండి.
1: హలో, హలో,
6: హలో,
1: నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నమస్తే సార్, మేము హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం.
1: చెప్పమ్మా.
6: సార్, ఇది డాగ్ కుక్క కరిస్తే ఓన్లీ ఇంజెక్షన్స్ అయినా మెడిసిన్స్ కూడా ఏమైనా ఉంటాయా
1: డాక్టర్ గారు? కేవలం ఇంజెక్షన్స్ అయినా మెడిసిన్స్ కూడా ఏమైనా వాడాల్సి ఉంటుందా
5: అమ్మ? ఫస్ట్ థింగ్, కుక్క కరిచినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, రిగ్ తీసుకోవాలి, ఏఆర్వి అంటే మన వ్యాక్సిన్ తీసుకోవాలి. వాటితో పాటు కుక్క కరిచినందుకు సెకండరీ ఇన్ఫెక్షన్ రాకుండా మీకు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, టీటీ ఇంజెక్షన్ కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా డాక్టర్లు ఏ మెడిసిన్స్ ఇచ్చినా కూడా మీరు అది తూచా తప్పకుండా వాటిని వాడాలి. అవును, ఇస్తారమ్మా. అవసరం పడితే యాంటీబయాటిక్స్ కూడా ఇస్తారు మీకు సెకండరీ ఇన్ఫెక్షన్ అవ్వకుండా.
1: అలా కాదమ్మా, ఇంజెక్షన్స్ తో పాటు రేబీస్ వ్యాధి తగ్గుతుంది, కానీ ఆ గాయమైన చోట ఎంత లోతైంది, ఎంత ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది, వేరే ఇన్ఫెక్షన్స్ రాకుండా యాంటీబయాటిక్స్ ఇస్తారు. డాక్టర్ గారు చెప్పిన సలహా మేరకు పాటించినట్టయితే ఖచ్చితంగా సమస్య లేకుండా ఉంటుంది. డాక్టర్ గారు, ఈ రేబీస్ వచ్చిన కుక్క, రేబీస్ రాని కుక్కని ఎలా

0: ఒకటి ఫ్యూరియస్ ఫామ్ అని ఉంటుంది, ఇంకొకటి డంప్ ఫామ్ అని ఉంటుంది. ఈ ఫ్యూరియస్ ఫామ్లో ఏముంటాయంటే కుక్కలు బాగా అరవడము, మనకు పరిచయం ఉన్న వాళ్ళ మీద కూడా కరవడానికి వెళ్ళడం, ఇంట్లో ఏదైనా ఆబ్జెక్టివ్స్ ఉన్న వస్తువులు ఉన్నా వాటిని కొరకడము, వాటిని కరవడము, ఇలాంటివి చేస్తాయి. అలా కాకుండా ఇంటి నుంచి దూరంగా పరిగెత్తడము, ఇంటికి రావడము, అలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి. ఇంకా అవి ఫుడ్ తినేటప్పుడు కావచ్చు, వాటర్ తాగేటప్పుడు కావచ్చు, తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. తర్వాత వాటికి భయపడుతూ ఉన్నట్లుగా అలా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక ఫామ్లో ఏంటంటే అది డంప్ ఫామ్ ఆర్ పారలైటిక్ ఫామ్ అంటాం. ఆ ఫామ్లో కుక్కలు ఎలా ఉంటాయంటే చాలా నిశ్శబ్దంగా దాక్కోవడము, ఫుడ్ కానీ అవి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఇంకా వాటి బాడీలో ఏవైతే వెనక లెగ్స్ ఉంటాయి కదండి, అవి ఫస్ట్ వీక్ అయిపోయినట్టు అయిపోతాయి, తర్వాత బాడీ అంతా వీక్నెస్ వచ్చినట్లుగా అయిపోతుంటాయి. సో కుక్క అరుస్తూ ఉంటే మాత్రమే రేబిస్ ఉన్నట్లు కాకుండా, కుక్క సైలెంట్ గా ఉన్న కుక్క ద్వారా కూడా మనకి రేబిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
1: శ్రోత లైన్ లో ఉన్నారు. హలో హలో హలో హలో కాలు కట్ అయినట్టుందండి. మరొక శ్రోత. హలో
2: హలో
1: నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హలో సార్, హలో
1: చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను హైదరాబాద్ నుంచి, నా పేరు శైలజ అండి. సార్ డాక్టర్తో ఒకసారి మాట్లాడాలి.
1: చెప్పండి అమ్మా, డాక్టర్ గారు పక్కనే ఉన్నారు, మాట్లాడండి.
2: సార్ నమస్తే మేడం.
3: నమస్తే,
2: నా పేరు శైలజ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
3: చెప్పండి శైలజ గారు.
2: మేడం నాకు ఒక చిన్న డౌట్, మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఈ పెట్ డాగ్స్ ఉన్నాయండి, అయితే వాటివి హెయిర్ బాగా వదులుతా ఉంటాయండి, బాగా హెయిర్ లాస్ అవుతుంటాయి వాటికి, ఇళ్ళంతా హెయిర్ వచ్చేస్తా ఉంటది, అయితే అవి ఇంట్లో అంతా తిరుగుతా ఉంటాయి, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా మేడం మనకి?
0: దానివల్ల అంటే ఎవరికైనా ఎలర్జీ ఉంటే, ఆస్తమా అలాంటి వాళ్ళకైతే ఇబ్బంది ఉంటుందండి, నార్మల్ గా ఉన్న వాళ్ళకైతే ఏమీ అంత పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు.
2: ఏమో మేడం, అవి వచ్చి ఫుడ్ లో ఏమైనా పడతాయేమో అట్లా.

0: ఆ
1: ఓకే
0: డ్యాంప్నెస్
1: మేడం.
0: కూడా మనకి ఆ హెయిర్ ఫాల్ అనేది కావచ్చు, దాని ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఒకసారి
1: అది ఒక్కొక్కసారి అడిగినప్పుడు ఏమంటారు అంటే ఒక్కొక్క సీజన్ ఉంటది, వాటికి అట్లా సీజన్ లో హెయిర్ లాస్ అవుతా ఉంటది. మళ్ళీ నార్మల్ అయితే మేము ఇంజెక్షన్స్ ఇప్పించినప్పుడు అట్లా మామూలుగానే ఉంటాయి అంటారు. కానీ దాంతోనైతే మనకైతే హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి కదా మేడం?
0: వస్తాయండి, కంపల్సరీ వస్తాయి. కాబట్టి మీరు ఒకసారి వెటనరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు మీకు షాంపూ కావచ్చు, వాటికి ఏదైనా న్యూట్రిషన్ ఫుడ్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారండి. సో ఒకసారి మీరు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి.
1: థ్యాంక్ యూ.
2: ముఖ్యంగా కుక్క హెయిరే కాదమ్మా, కుక్క హెయిర్ అయినా పిల్లి హెయిర్ అయినా ఏదైనా ఇంట్లో శుభ్రత పాటించడం అత్యంత ఇంపార్టెంట్. హలో
3: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
2: గుడ్ ఆఫ్టర్నూన్, ఎవరు మాట్లాడుతున్నారండి?
3: నేను కిరణ్, కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి కిరణ్ గారు.
3: మేడం ఇందాక చెప్పారు కదా కుక్క కాటుకు 4 నుండి 6 ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి, అయితే అదే మాదిరిగా ఎలుకకు గాని సుందెలకకు గాని వాటికి కూడా అవి కరిస్తే కూడా సేమ్ 4 నుండి 6 ఇంజెక్షన్స్ ఉంటాయా? వాటి సింప్టమ్స్ ఏముంటాయి? ఒకవేళ కరిస్తే రిబీస్ మనకు బాడీలో చేరినట్టుగా సింప్టమ్స్ ఏముంటాయి?
4: ఒకటండి, ఫస్ట్ థింగ్, ఏ జంతువు కరిచినా కూడా మనం ఫస్ట్ తీసుకోవాల్సిన వ్యాక్సిన్ రేబీస్ వ్యాక్సిన్. ఎందుకు అనంటే ఏ జంతువు నుంచి మనకు రేబీస్ వస్తుంది అన్నది మనం చెప్పలేము. ఏ జంతువుకి రేబీస్ లక్షణాలు ఉన్నాయనేది కూడా మనం గుర్తుపట్టలేము. కాబట్టి ఇమ్మీడియట్ గా ఏ జంతువు

0: ఇమీడియట్ గా ఏ జంతువు కరిచినా కూడా మన దగ్గరలో ఉన్న ఫెసిలిటీకి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. డాక్టర్ సలహాల మేరకు వాళ్ళు ఏ మెడిసిన్స్ ఇచ్చినా కూడా అవి వాడాలి.
1: డాక్టర్ గారు మరొక షోత్ లైన్ లో ఉన్నారు. హలో హలో నమస్తే, చెప్పండి.
2: అయితే 2-3 సంవత్సరాల క్రితం ఒకసారి కుక్క కరిచిందండి. అక్కడ అయితే అప్పుడు వాళ్ళు 4 ఇంజక్షన్ చేశారు. అయితే కరిచిన వెంటనే అయితే మాత్రం ఒక్కడేసారి సబ్బుతో కడిగినాను, మళ్ళీ సిరిగేసాను సార్, సర్జికల్ సిరిగేసి రుద్దాను. ఆ తర్వాత పొల్లారి తీసుకుంది సార్ టీటీ. ఆ తర్వాత ఎప్పుడో సార్ చేపల కూర కంటే ముక్కు పండి నోగా వచ్చింది, దానివల్ల నాకు భయం అయింది.
1: ఒకసారి టీకాలు తీసుకుంటే ఎన్ని రోజుల వరకు రక్షణ ఉంటుందని అతని అనుమానం.
0: ఒకసారి టీకా తీసుకున్నాక మరోసారి వేసి వేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ థింగ్, ఒకవేళ మనకి మళ్ళీ కుక్క కరిచిందంటే తప్ప మీరు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టీకా అవసరం మీకు ఉండదండి.
1: డాక్టర్ గారు, ప్రస్తుతం ఉండే మన సమాజంలో గమనిస్తుంటాము, కుక్క కరిచిన తర్వాత మీరు చెప్పిన వైద్య ప్రక్రియ అంటే సబ్బుతో ఒక 15 నిమిషాల పాటు కడగడము, టీటీ ఇంజెక్షన్ ఇవ్వడము, గాయాన్ని బట్టి అక్కడ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ ఇవ్వడం, తర్వాత చెప్పిన ప్రకారం షెడ్యూల్ ఫాలో కావడం, ఇది కాకుండా కుక్క కరవకముందే ఇంట్లో కుక్కలు కానీ పిల్లులు కానీ పెంచుకునే వాళ్ళు ప్రివెంటివ్గా ఏదైనా వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉంటుందా? అలా తీసుకుంటే లాభకరమైన
3: అంటే కుక్కలకి వ్యాక్సిన్ ఇవ్వడం అయితే మనం సజెస్ట్ చేస్తామండి. ప్రతి సంవత్సరం వాటికి కంపల్సరిగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అనేది సజెస్ట్ చేస్తాం.
1: పెంచుకునే వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
3: తీసుకోవచ్చండి.
1: అంటే కుక్క కరవక ముందే కుక్క
3: ప్రీ ప్రొఫైలాక్సిస్ అంటాము. సో ప్రీ ప్రొఫైలాక్సిస్ కింద మనం వ్యాక్సిన్ ని తీసుకోవచ్చు. దానికి కూడా మనం డాక్టర్ని సంప్రదించినట్లయితే వాళ్ళు షెడ్యూల్ చెప్తారు, మీకు ఏ డోసులలో ఎన్ని ఇవ్వాలి అనేది వాళ్ళు మీకు షెడ్యూల్ కంపల్సరీ చెప్తారు. యాక్చువల్గా ఇది ఎవరికి రికమెండ్ చేస్తామంటే, ఎవరైతే కుక్కలతో ఎక్కువగా వర్క్ చేస్తారో లైక్ వెటనరీ డాక్టర్స్ కావచ్చు, వాళ్ళకి ఎక్కువగా సజెస్టబుల్గా ఉంటుంది అన్నమాట. సో యానిమల్స్తో ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి ఇది ఎక్కువ సజెస్ట్ చేస్తారు.
1: హలో హలో హలో హలో
4: హలో
1: మీరు కొంచెం రేడియోకి దూరంగా జరిగి మాట్లాడండి, మీ వాయిస్ మళ్ళీ రీసౌండ్ వస్తుంది.
4: సార్ నమస్కారం. సార్
1: నమస్తే, చెప్పండి.
4: సార్ నా పేరు ఎల్లన్న, మల్కాజ్ నుంచి మాట్లాడుతున్నాను. మేము ఒక కుక్కను పెంచుతున్నాం సార్, అమెరికన్ అకిట. అది మా ఇంట్లోనే ఉంటుంది, ఎవరిని ఏమన్నదు. ఆయన ఒక్కసారి మా పైకి ఎగిరి మాతో లాడు చేస్తుంటది. దాని గోర్లుగా కాళ్ళ గోర్లు ఏమైనా తగిలితే మాకేమైనా ఇబ్బందిగా ఉంటుందా?
3: కాళ్ళు గోర్లు తగితే ఇబ్బంది కాదండి. ఇప్పుడు ఆ కాళ్ళు గోర్లు తగిన తర్వాత మళ్ళీ అది వచ్చి నాకడము, దాని సెలైవ గానీ మీకు టచ్ అయితే అప్పుడు మీకు రేబీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది మీరు పెంపుడు కుక్క ఉంటున్నారు కాబట్టి కంపల్సరిగా మీరు వ్యాక్సిన్ అయితే దానికి రెగ్యులర్గా వేపించండి. ఇంకేదైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా మీరు వెటనరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కంపల్సరిగా చూపించండి. సో దానివల్ల అయితే గీరడం వల్ల అయితే రాదు, అది నాకడం వల్ల, దాని సెలైవ వల్ల అయితే మీకు రేబీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి.
1: హలో హలో నమస్తే నమస్తే అండి, చెప్పండి.
5: హలో
1: హలో చెప్పండి, వినబడుతుంది మీ మాట. ముఖ్యంగా ఈ రేబీస్ లక్షణాలు కుక్క కరిచిన వాళ్ళలో, అంటే ఎవరైతే కుక్క కరుస్తుందో ఆ లక్షణాలు ఎలా గుర్తించాలి మేడం? అంటే వాళ్ళు ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా రేబీస్ అనేది ఆ వ్యక్తిలో ప్రస్ఫుటం అవుతుంది, ప్రజెంట్ అవుతుందని ఎలా తెలుసుకోవాలి?
0: ఫస్ట్ ఫీవర్ అండి, తర్వాత పారాలసిస్ సింప్టమ్స్ ఉంటాయి, తర్వాత మనకి నీళ్ళని చూడంగానే భయం,
1: హైడ్రోఫోబియా.
0: హైడ్రోఫోబియా ఎగ్జాక్ట్లీ. సో హైడ్రోఫోబియా ఉంటుంది, తర్వాత మింగడం చాలా కష్టంగా ఉంటుంది, మనం ఈజీగా గుర్తుపట్టొచ్చండి.
1: అలా ఒకవేళ అలాంటి పరిస్థితికి చేరుకున్నట్టయితే అక్కడ మనం కాపాడే పరిస్థితి ఉంటుందా?
0: ఉండదండి,
3: దాదాపు చికిత్స ఉండదండి. లక్షణాలు స్టార్ట్ అయ్యాక మాత్రం దాదాపు చికిత్స ఉండదు.
1: కాబట్టి
3: నివారణే దీనికి.
1: ప్రివెన్షన్ ఇస్
0: బెటర్ దెన్ క్యూర్. దేర్ ఇస్ నో క్యూర్ వన్స్ ద సింప్టమ్స్ ఆర్ షోన్.
1: హలో హలో హలో హలో నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో.

0: హలో సార్.
1: చెప్పండి. హలో డాక్టర్, కార్యక్రమానికి ఫోన్ చేశారు, చెప్పండి.
0: సార్, నేను రేముంతలో సార్ మాట్లాడుతాను.
1: చెప్పండి.
0: కుక్క సార్, కుక్క కరిచిన తర్వాత ఎంత టైంలో పోవాలి సార్ డాక్టర్ దగ్గరికి అనేది సార్?
1: ఖచ్చితంగా కరిచిన వెంటనే పోవాలండి. వెంటనే పోవాలి. ఇవాళ కాదు, రేపు వెళ్తా, మళ్ళీ వారం వెళ్తాను అనుకుంటే అది ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంటుంది. కుక్క కరిచిన వెంటనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ సలహా మేరకు చికిత్స తీసుకోవాలి. హలో.
2: హలో, నమస్తే సార్.
1: నమస్తే అండి.
2: దస్తగిరి అండి, నా పేరు కడప జిల్లా సార్, పొద్దుటూరు.
1: చెప్పండి దస్తగిరి గారు.
2: ఎలకలు వల్ల రేడియస్ వ్యాధి వస్తుంది సార్? కరిస్తేనా
1: డాక్టర్ గారు?
3: అవునండి, ఎలకల ద్వారా కూడా రేబీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీకు ఏ యానిమల్ బయట అయినా కూడా కంపల్సరిగా మీరు రాబీస్ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి.
2: అవునండి.
3: అవునండి. అవునండి.
2: ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ అండి మేడం.
3: థ్యాంక్ యూ అండి.
1: శ్రోతలందరూ డాక్టర్ గారు చెప్పిన మాట గుర్తు పెట్టుకుని, రేబీస్ వ్యాధికి చికిత్స లేదు, మందు లేదు. వచ్చినట్టయితే అది రాకుండా కాపాడుకుని మన జీవితాన్ని మనము సంరక్షించుకోవాలి. మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
4: హలో సార్, నమస్కారం.
1: నమస్తే, చెప్పండి.
4: నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు మా సాకున్న కుక్కలకు చాలా మంది కానీ మేమే కానీ ఎవరే కానీ కొన్ని ఏ ఆహార పదార్థాలు పెడితే ఏ బట్ట మంచిదండి ఒకటి. రెండోది ఏమిటి, కొన్ని కుక్కలు మరుగవండి, కొన్ని మురుసాయండి, ఎందుకు కారణాలు చెప్పండి రెండు కొంచెం.
1: ఈ కార్యక్రమంలో కుక్క కరిస్తే ఏం జాగ్రత్త పడాలన్న విషయం గురించి మాట్లాడుతున్నాము. మీ సమస్య కోసం మీ దగ్గరుండి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ గారు, ఈ రేబీస్ వ్యాక్సిన్ ఫుల్ బ్లోన్ అయినప్పుడు వాళ్ళని వాళ్ళు కరిచినా కానీ మిగతా వాళ్ళకి రేబీస్ వచ్చే ప్రమాదం ఉందంటది ఎంతవరకు నిజం?
3: వాళ్ళలో లక్షణాలు స్టార్ట్ అయిన తర్వాత కరిస్తే రేబీస్ అనేది వస్తుందండి. ముందుగా వాళ్ళు ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు అంత తొందరగా వైరస్ అనేది బ్రెయిన్కి రీచ్ అయ్యి అక్కడ నుంచి మన సెలవరీ గ్లాండ్కి వచ్చే ఛాన్సులు. ఎందుకంటే ఒక గుడ్ థింగ్ ఏంటంటే అది నర్వ్స్ ద్వారా వెళ్తుంది కాబట్టి దాని ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది కొన్ని రోజుల నుంచి ఆల్మోస్ట్ కొన్ని నెలల వరకు ఉంటుంది. కాబట్టి ఈ టైం పీరియడ్లో మనం ఏదైతే డాక్టర్ చెప్పినట్లుగా మనం వ్యాక్సిన్ అండ్ ఇమ్యునోగ్లోబులిన్స్ గాయం చుట్టూ తీసుకున్నట్లయితే మనకు ఏమంటారు రేబీస్ లక్షణాలు కనపడకుండా నివారించవచ్చు. దాదాపు 100% నివారించవచ్చు మనం ఈ ఫాలో అయితే. గాయాన్ని శుభ్రంగా కడగడం కావచ్చు, ఏదైతే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కావచ్చు, ఇమ్యునోగ్లోబులిన్ తీసుకున్నట్లయితే మనం 100% నివారించవచ్చు.
1: ఎట్టి పరిస్థితుల్లో కుక్క గర్చిన, పిల్లి గర్చిన, కోతి గర్చిన, ఎలక గర్చిన నిర్లక్ష్యం అనేది తగదుగాక తగదు. ఖచ్చితంగా మనము డాక్టర్ సంప్రదించాలి, ఆ గాయాన్ని శుభ్రపరచాలి, టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి. దానికి ఒకవేళ గాయం లోతైంది అయితే దాని చుట్టూ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఆ తర్వాత డాక్టర్ గారు చెప్పిన 4 ఇంజెక్షన్ల 6 ఇంజెక్షన్ల ఆ వ్యక్తి పరిస్థితిని బట్టి, ఒకవేళ ఇమ్యునో కాంప్రమైజింగ్ అంటే తీవ్రమైన జబ్బులు ఉండే వాళ్ళకి ఇంకొక ఎక్స్ట్రా డోస్ ఇవ్వాల్సింది ఉంటుంది. అది డాక్టర్ గారు, నిష్ణాతులైన డాక్టర్లు నిర్ణయిస్తారు. ఆ ప్రకారంగానే మనం నడుచుకోవాలండి.
5: దానితో పాటుగా అండి, మనము బయటకు వెళ్ళినప్పుడు మన పరిసరాలు అనేది గమనించుకోవాలి. మన చుట్టుపక్కల ఏమున్నాయి, కుక్కలు ఉన్నాయా, అవి ఉన్న పరిస్థితుల్లో మనం ఏంటి అంటే కొంచెం వాటికి దూరంగానే ఉండాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్.
1: చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ నిషిత గారు, డాక్టర్ శిల్ప గారు, అలాగే డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు. నమస్కారం అండి.
6: పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
7: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం. యశోద హాస్పిటల్స్, కాల్ 0404567457. ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం. యశోద హాస్పిటల్స్, కాల్ 0404567457.
6: పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
8: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరింతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 3:01 దాటి 22 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.

0: 1-800-875-5467.
1: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567-4567 కి కాల్ చేయండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరింతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు.

న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై వినొచ్చు. మరి ఇవాళ కార్యక్రమాలలో ఇంకొంచెం సేపట్లో మీ మాటలు, మీరు కోరుకునే పాటలతో సాగే మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమం షురూ అవుతుంది. అదైనాక అంటే 5:30 కతిందాం పిల్లల

కొంచెంసేపట్లో మీ మాటలు మీరు కోరుకునే పాటలతో సాగే మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమం షురూ అవుతుంది. అదైనాక అంటే 5:30 కతిందాం పిల్లల మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో ముందుకెళ్ళ విందాం డాడీ సినిమా నుండి ఉదిత్ నారాయణ్ చిత్ర గారు పాడి.

మన యాస మన భాషలో ప్రసారమవుతుందా మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ప్రతిరోజు పొద్దుగల 8:40 పజామట్టు 5 గంటలకు ప్రసారమయ్యే ఈ మాట చెప్పుండ్రి పాట అయినండి కార్యక్రమాలలో శ్రోతలు మీరు ఫోన్ ద్వారానే కాకుండా మీకు నచ్చిన పాటను ఉత్తరం ద్వారా కూడా కోరే అవకాశాన్ని కల్పించింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. అట్లనే మీరు అడిగిన

అవసర ప్రయాణాలు చేయకుండా అవసరం ఉంటేనే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలి. అట్లనే వాగులు, లోతట్టు ప్రాంతాలు, వరద ప్రవాహాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని, జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ సందర్భంగా వర్షాలు గాని వరదలకు సంబంధించిన అత్యవసర పరిస్థితులు లేదా సహాయం అవసరమైన సందర్భాల్లో ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 1800425 1939 ఈ నంబర్ను సంప్రదించాలని సూచించారు. టోల్ ఫ్రీ నంబర్

ఈడీ ఫ్రెడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత

మన తాట పైసలున్నప్పుడు రోగాలు రావు, పిలగాని పానంకేమన్నా అయితే అని ఎక్కేడ్చుకుంటా, యాడన్నా దొంగతనం చేసైనా మందులు తీసుకురాపో, లేకుంటే మనోడు మనకు దక్కడు అని అంటది. గమాటలిన్న దొంగ ఉలిక్కి పడతాడు. ఇల్లింటి పరిస్థితులు ఎంత దీనంగుంటే తప్పితే ఏ భార్య అన్నా స్వయంగా భర్తనే దొంగగమ్మంటది. జాలనిపిస్తుంది దొంగకు. మర్ర ఎనుకపోయి మందు తీసుకొనొచ్చి కడప ముంగాట పెట్టి తలుపు కొట్టి మర్ర దాక్కుంటాడు. ఎప్పట్లెక్కనే భార్య బయటకచ్చి చారడంత ముఖం చేసుకొని మందులు తీసుకొని మర్ర దేవుడే వంపి ఉంటాడు అనుకుంటా పిలగానికి మందేసి పడుకోబెడతది. ఇక తర్వాత మూడో నాడుసుక గదేయాళ్లకు దొంగ వాళ్ళింటి ముంగాటికెళ్ళి పోతుంటే లోపట్నుంచి ఏవో మాటలు వినిపించి ఆగిపోతాడు. ఏదైనా దంద చేయాలంటే పైస కావడుతుంది. పైస లేకుంటే దంద చెయ్యలేం. ఊళ్ళ్యా ఎంత తిరిగిన సుఖ ఏ పని దొరుకుతలేదు. తల్లిదండ్రులకు కూడా పానం మంచి లేదు. ఎట్లయినా డబ్బు సంపాదించి తల్లిదండ్రులకు మంచి దవాఖానలో చూపించబడుతుంది. నేనెప్పుడు సంపాదించాలా, వాళ్ళనెప్పుడు దవాఖానలో చూపించాలా, గీలోపట వాళ్ళకేమన్నా అయితే దేవుడు

మన తాట పైసలున్నప్పుడు రోగాలు రావు, పిలగాని పానంకేమన్నా అయితే అని ఎక్కేడ్చుకుంటా, యాడన్నా దొంగతనం చేసైనా మందులు తీసుకురాపో, లేకుంటే మనోడు మనకు దక్కడు అని అంటది. గమాటలిన్న దొంగ ఉలిక్కి పడతాడు. ఇల్లింటి పరిస్థితులు ఎంత దీనంగుంటే తప్పితే ఏ భార్య అన్నా స్వయంగా భర్తనే దొంగగమ్మంటది. జాలనిపిస్తుంది దొంగకు. మర్ర ఎనుకపోయి మందు తీసుకొని వచ్చి కడప ముంగాట పెట్టి

కథల సంపుటి నుండి నెమలి కోకిల ఈ కథల్ని వినొచ్చు. గిరిపదం కార్యక్రమంలో రేపు జమట్టు 6:20 తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం పార్వతీబాయి బృందం కొలాం భాషలో పాడిన జువారింగ్ పాటలు, ఇంకా ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన ఆత్రం షేకు

0: శంకరుని చేపట్టే తల్లులారా, తన పట్టు ఇడవకున్నా శంకరుని చేపట్టే తల్లులారా.
1: మెడలోన తులసి మాల, పార్వతికి జడలోన పూలమాల, తన పట్టు విడవకున్నా శంకరుని చేపట్టు తల్లులారా, తన పట్టు విడవకున్నా శంకరుని చేపట్టు తల్లులారా.
0: మెడలోన తులసి మాల, పార్వతీ జడలోన పూలమాల, తన పట్టు విడవకున్నా.

0: నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడం

0: తమ కలపవరే తల్లులారా.
1: ఏమి లేకున్నగాని తన భర్త బారించు వద్దు సుమ్మి, నారజీరలు గట్టుట జీవితము గడపవలే తల్లులారా. నారజీరలు గట్టుట జీవితము గడపవలే తల్లులారా.
0: సిరుమంతులు అడగచ్చిరి పార్వతిని శ్రీలించి లోలించిరి తన పట్టు.

ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెరా గ్రామానికి చెందిన అక్కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన శంకరుడి పాటలు విన్నారు. ఇది ఇయాల్టి పల్లె పదాలు కార్యక్రమం. రేపు జమట్టు 6:20 గిరిపదం ఆదివాసీ కథాగానాలను వినిపించే కార్యక్రమంలో తలమడుగు మండలం నరసాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం పార్వతీబాయి బృందం కొలాం భాషలో పాడిన జువారింగ్ పాటలు, ఇంకా ఆదిల అభ్యర్థులు 3 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

0: కార్యక్రమాలు యువతను సంస్కృతి, సాంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వం దిశగా ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. ఇటువంటి కార్యక్రమాలు పర్యాటకాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిలు పాల్గొన్నారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ సభ్యులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పార్లమెంట్ భవనంలో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించిన ఆయన, రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత వరద పరిస్థితులపై ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. ఇటువంటి సవాళ్లను ఎదుర్కోవడంలో ఆ రాష్ట ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. మరోవైపు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ బాధితులకు తక్షణ సహాయం, పునరావాస చర్యలు అందించేలా ప్రధాని మోదీ మార్గదర్శకాలను జారీ చేశారని తెలిపారు. నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యార్థుల నిరసనల సమయంలో జంతర్ మంతర్ వద్ద మోహరించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మందుగుండు సామగ్రి లాగ్ను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రాన్ని ఆదేశించింది. జన సమూహాన్ని అదుపు చేయడానికి మెటాలిక్ పెల్లెట్ గన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్లో చేసిన ఒక అభ్యర్థనను ప్రశ్నించింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జారీ చేసిన అడ్వైజరీని ప్రస్తావిస్తూ పోలీసులు అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే పెల్లెట్ గన్లను ఉపయోగించడానికి అనుమతి ఉందంటూ కోర్టు పేర్కొంది. జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందే మాతరం గేయానికి కూడా శాసనబద్దమైన చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ప్రతిపాదించిన బిల్లుపై లోక్సభలో చర్చ జరిగింది. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను లోక్సభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఈ బిల్లును రాజ్యసభ నిన్ననే ఆమోదించింది. 1971 నాటి జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టాన్ని మరింత సవరించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చట్ట నిబంధనలను ఉల్లంఘించే నేరాలకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించే అవకాశం ఉంది.
1: राष्ट्रगान हो तो उसके साथ साथ राष्ट्र गीत का भी गायन हो. अब एक भारत श्रेष्ठ भारत के लिए संपूर्ण वंदे मातरम चाहिए.
0: అంతకుముందు చర్చల్లో పాల్గొన్న డీఎంకే ఎంపీ కె కనిమొళి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఇది దేశ ప్రజల మధ్య విభజన తెస్తుందని ఆరోపించారు. కాగా బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర బిల్లుకు మద్దతు తెలుపుతూ గత ఏడాది నవంబర్ నుంచి వందే మాతరం గేయం 150 ఏళ్ల సందర్భంగా ఏడాది పొడవునా జాతీయ ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ పరిశీలన, ఆమోదం కోసం చేపట్టారు. ఈ బిల్లు నిన్ననే లోక్సభ ఆమోదం పొందింది. ఈరోజు భోజన విరామం అనంతరం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చించేందుకు 7 గంటల సమయం కేటాయించినట్లు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రకటించారు. ఈ చట్టంలో దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలు ఉన్నాయి. కేసులను వేగంగా విచారించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని తెలిపారు. మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడేందుకు ప్రభుత్వానికి ఉన్న అత్యున్నత కట్టుబాటుకు ఈ బిల్లు ప్రతీక అని పేర్కొన్నారు.
2: Prime Minister Modi ji lost no time to declare that nobody will be allowed to jeopardize the future of our children, and hence this legislation which seeks to make amendments in 2024 act in order to make it more stringent, more deterrent is being brought in. If there are any suggestions for improvement, I'll be taking note of it. This bill is a reaffirmation of the government's highest commitment to safeguard the welfare of the students and youth of this country.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. మొట్టమొదటి త్రివిధ దళాల మహిళా ప్రపంచ నౌకాయనం సముద్ర ప్రదక్షిణను విజయవంతంగా పూర్తి చేసిన 9 మంది మహిళా అధికారులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సన్మానించారు. అధికారులు ఇండియన్ ఆర్మీ సైలింగ్ ప్యానెల్ త్రివేణి నౌకపై 314 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తిరిగి చేరుకున్నారు. న్యూఢిల్లీలో అధికారులతో ముచ్చటించిన సింగ్, 4 మహాసముద్రాల గుండా దాదాపుగా 25,500 నాటికల్ మైళ్ల దూరాన్ని పూర్తి చేసినందుకు ఆ బృందాన్ని అభినందించారు. ఈ నౌకాయానాన్ని నారీశక్తి, త్రివిధ దళాల సమన్వయానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా మంత్రి అభివర్ణించారు.
3: अपने इस अभियान से मैं कह सकता हूं कि केवल आपने समुद्र को ही नहीं जीता है, आपने उस सारी रूढ़ियों के भी

0: पराजित किया है। जो कभी कहती थी हमारी बेटियां ऐसे कठिन सैन्य अभियानों का हिस्सा नहीं बन सकती, आपने सिद्ध किया है फिजिकल कैपेबिलिटी, मेंटल टफनेस और लीडरशिप क्वालिटी किसी जेंडर की मोहताज नहीं होती।
1: దేశంలోని గృహాలకు సరసమైన ధరలకే ఎల్పీజీ లభ్యమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పెట్రోలియం సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. ఈ నెల 1వ తేదీ నాటికి దేశంలో 10.58 కోట్ల ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కనెక్షన్స్తో సహా మొత్తంగా 33.13 కోట్ల గృహ వినియోగ ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్ ధర 942 రూపాయలు ఉండగా ప్రతి సిలిండర్పై 500 రూపాయలకు పైగా సబ్సిడీ అందుతోందని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో ప్రస్తుతం దాదాపుగా 17,000 MSME అనుసంధానమై ఉన్నాయని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఈరోజు తెలిపారు. భారత వైమానిక దళం, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్ సంయుక్తంగా నిర్వహించిన స్వదేశీకరణ అంశంపై సంకల్ప్ వర్క్ షాప్ అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. సంకల్ప్ అంటే స్వయం సమృద్ది, ఆత్మ నిర్భర్ భారత్, స్వదేశీ అభివృద్ది, జ్ఞాన ఆధారిత భాగస్వామ్యం అంటూ మంత్రి వివరించారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్స్ కు అర్హత సాధించారు. జావెలిన్ త్రోయర్లు రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్లు కూడా ఫైనల్స్ లోకి ప్రవేశించారు. అంతకుముందు పారా అథ్లెటిక్స్ లో భారతదేశం సరికొత్త చరిత్ర సృష్టించింది. నిన్న రాత్రి జరిగిన పురుషుల 100 మీటర్లు T47 ఫైనల్స్ లో దిలీప్ మహాదు గావిత్ స్వర్ణ పతకాన్ని, మహమ్మద్ బాసిల్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ మూసింది. బీహార్లోని బంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ జరిగింది. సాయంత్రం 5 గంటల సమయానికి బీహార్లో దాదాపుగా 34% ఓటింగ్ నమోదైంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను 2025 జూలై 12 మధ్యంతర నివేదికను 2026 జూన్ 12 ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రచురించిందని, ఇవి సంబంధిత వెబ్సైట్స్ లో అందుబాటులో ఉన్నాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ తెలిపారు. ఈరోజు లోక్సభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు పురోగతిలో ఉందంటూ పేర్కొన్నారు. సులభతర ఆర్థిక ప్రయోజనాలు అందించే పెట్టుబడి పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రోత్సహిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వీడియోను ప్రభుత్వం ఖండించింది. ఆ వీడియో నకిలీదని, దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ వెల్లడించింది. దేశంలో సెమీకండక్టర్స్ తయారీని బలోపేతం చేయడానికి స్వయం సమృద్ది గల సెమీకండక్టర్స్ వ్యవస్థను నిర్మించడానికి 1,27,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ప్రభుత్వం ఆమోదించినట్లు ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఈరోజు కర్ణాటక రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యుల బృందంతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నీటి లభ్యత, సాగునీరు, తాగునీటి పరిస్థితులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కేరళ వ్యాప్తంగా అక్రమ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చర్యలను తీవ్రతరం చేసిన రాష్ట పోలీసులు ఆపరేషన్ తుఫాన్లో భాగంగా మరో 62 మందిని అరెస్టు చేసి 58 కొత్త కేసులు నమోదు చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.

ആകാശവാണി ആദിലാബാദ് 1.2 FM മനസ്സു നിണ്ട കിസാൻ വാണി കേന്ദ്ര വ്യവസായ രൈത സംക്ഷേമ മന്ത്രിത്വ ശാഖ വാരി പ്രായോജിത കാര്യക്രമം రైతులు వివిధ పంటల సాగులో పాటించాల్సిన మెళుకువలు యాజమాన్య పద్ధతులను గురించి వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సూచనలు సలహాలను ముచ్చట్ల రూపంలో అందించే కార్యక్రమం ఇది. అట్లనే మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధించిన రైతుల అనుభవాలను పంచుకునే రైతు అంతరంగం సుఖ ఇళ్లనే ప్రసారమవుతుంది. ఇయలటి కిసాన్ వాణి కార్యక్రమ సమర్పణ కె లెనిన్. ఇయలటి కార్యక్రమంలో ఎల్ నినో పరిస్థితుల్లో ఉద్యాన పంటల్లో

చేపట్టవలసిన చర్యలను గురించి ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ మల్లేష్ తో ముచ్చట అదైనాక రైతు అంతరంగంలో పత్తి, వరి, పసుపు, మక్క, నువ్వు పంటల సాగు అనుభవాలను గురించి నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం లోలం గ్రామానికి చెందిన యువ రైతు బొల్ల అభిలాష్ తో ముచ్చట ప్రసారం అవుతుంది.

0: వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలో సగటున 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇచ్చోడ, బజార్హత్నూర్ మండలాల్లో 10 నుంచి 11 సెంటీమీటర్ల మేర భారీ వర్షం కురిసింది. వచ్చే 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. అంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన ఇన్నరు. ప్రకృతి ప్రసాదించిన వరం వర్షం. ఆ వర్షపు నీటిని నిలుపుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నీరే మానవ మనుగడకు ఆధారం. అటువంటి వాన నీటిని ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఒడిసి పట్టుకోవాలి. ఇళ్లల్లో, కార్యాలయాల్లో వర్షపు నీటిని ఒడిసి పట్టే వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. వర్షపు నీరు వృధా పోకుండా భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జల మట్టాన్ని పెంచుకోవచ్చు. అందుకే ఇంటికో ఇంకుడు గుంతను నిర్మిద్దాం, నీటి కరువును నివారిద్దాం, జల సంరక్షణలో భాగస్వాములమవుదాం, రేపటి భవిష్యత్తును కాపాడుకుందాం. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగల్లి నుండి ఎల్ నినో పరిస్థితుల్లో ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన చర్యలను గురించి ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ మల్లేష్తో ముచ్చట పెట్టింది ఈ వరలక్ష్మి.
1: నమస్కారం సార్.
2: నమస్తే మేడం.
1: ఎల్నినో ప్రభావం బాగా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మరి ఈ ఎల్నినో పరిస్థితుల్లో ఉద్యాన పంటల్లో ఎసుంటి చర్యలు చేపడితే మంచి ఉంటది? అసలు ఈ ఎల్నినో ప్రభావం అంటే ఏంది? అది రైతుల మీద ఎట్లా ప్రభావం చూపుతుంది?
2: ఫస్ట్ ఎల్నినో అంటే చాలా వరకు మనకు గవర్నమెంట్ ద్వారా కూడా చాలా మంది రైతులు అవేర్నెస్ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నారు. స్టేట్ లెవెల్లో అండ్ సెంట్రల్ లెవెల్లో దీన్ని చాలా ముఖ్యమైన అంశంగా తీసుకుని అన్ని రకాల రైతులతో పాటు ఈవెన్ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. యాక్చువల్గా ఇది దీని గురించి ఎల్నినో అంటే ఏంది చెప్పుకోవాలంటే, క్లుప్తంగా సముద్ర మట్టం పైన ఒక టెంపరేచర్స్ అనేది పెరగడం వల్ల మన వాతావరణంలో సడన్గా మార్పులు వస్తాయి. అది టెంపరేచర్ పెరగడం కావచ్చు, లేకపోతే వర్షపాతము అధికంగా రావడం, లేదంటే రాకుండా ఉండడము, ఒక వర్షానికి మధ్యలో గ్యాపులు ఎక్కువ రావడము, తర్వాత మన రెగ్యులర్ సీజన్లో 2 నుంచి 4 డిగ్రీల వరకు టెంపరేచర్లు పెరగడము. సో ఇలాంటి మార్పులు అనేది మనకి వాతావరణంలో చూడడం జరుగుతుంది. దీనివల్ల మొదటగా పంటలు ఎఫెక్ట్ అవుతాయి, రైతులు ఎఫెక్ట్ అవుతారు. తద్వారా ఇంకా నీటి లభ్యత లోపించినట్టయితే జనాలు కూడా, ప్రజలు కూడా పెద్ద మొత్తంలో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
1: మరి ఈ ఉద్యాన పంటల మీద ఈ ఎల్నినో ప్రభావం ఎంత వరకు ఉండొచ్చు?
2: ఉద్యాన పంటలలో కూడా ఎల్నినో ప్రభావం ఎక్కువే ఉంటుంది. బట్ మనకు పంటల్ని మనము 3 భాగాలుగా విభజించాలి. మనము జనరల్ రెగ్యులర్ గా పంటలైనా సరే, ఉద్యాన పంటలైనా సరే, ఏ విధంగా అంటే మనము నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు అంటాము. తర్వాత నీటి ఎద్దడిని అంటే నీటి ఎక్కువ అవసరం ఉండే పంటలు అంటాము. 2 రకాల పంటలు మెయిన్ గా ఉంటాయి. ఇదే కాకుండా ఇంకో విధంగా కూడా డివైడ్ చేయొచ్చు, దీర్ఘకాలిక పంటలు, తర్వాత షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్, లేదంటే మీడియం డ్యూరేషన్ క్రాప్స్, అంటే 3 రకాల పంటలు ఉంటాయి. సో ఒక్కొక్క పంట మీద వీటి ప్రభావం ఒక్కోలాగా ఉంటుంది. ఇంకొకటి ఏంది అని అంటే, కొన్ని రకాల పంటలు ఇప్పుడు తక్కువ వాటర్ని తట్టుకొని కూడా మనకు రూట్స్ లోపలికి, వేర్ల వ్యవస్థను లోపలికి పెట్టుకుని తట్టుకునే పంటలు ఉంటాయి. మనం జనరల్గా 6 తడి పంటలు అంటాం. సో వాటి వైపు చూసుకోవాలి. మనకు ఉద్యాన పంటల్లో చాలా వరకు 6 తడి పంటలే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒక్కొక్క పంట బిహేవియర్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులకు తగ్గట్టు కొన్ని రకాల పంటలను ఎంచుకోవాల్సి వస్తుంది.
1: ఈ ప్రభావాన్ని రైతులు తట్టుకుని ఉద్యాన పంటల్లో మంచి దిగుబడులు పొందాలంటే ఏం చేయాలి?
2: ఉద్యాన పంటల్లో మనకు జనరల్గా రైతులకు మనం ఇచ్చే ఫస్ట్ ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఉద్యాన పంటలను చాలా వరకు మనము నీరు అవైలబుల్ ఉన్న రైతులనే వెళ్ళమని మనం సజెషన్ ఇస్తాం. చాలా వరకు అంటే నీటి లభ్యత ఉన్న రైతులనే ఉద్యాన పంటల వైపు వెళ్ళండి అని మనము సజెషన్ ఇస్తుంటాం. అయినా కూడా కొన్ని రకాల పంటలు ఉన్నాయి, మనం నీటిని అంటే వర్షాధారంగా కూడా సాగు చేసేకి అనుకూలమైన పంటలు కొన్ని ఉంటాయి. దాంట్లో మనము లెగ్యూమినస్ బేస్డ్ పంటలు అంటాం మనం. అంటే ఏదంటే పప్పు ధాన్యాల జాతికి చెందిన కూరగాయల పంటలు, ఆ జాతికి చెందిన కూరగాయల పంటలు మనకి ఇప్పుడు గోరుచిక్కుడు కావచ్చు, లేదు అంటే మనకు అలసందలు కావచ్చు, కూరగాయలలాగా సాగు చేసే అలసందలు కావచ్చు. ఇట్లాగా కొన్ని కూరగాయల పంటలు ఉన్నాయి. వాటిని మనము జనరల్గా మనం వర్షాధారంగా కూడా సాగు చేయడానికి చాలా వరకు అనుకూలమైన పంటలు. అవే కాకుండా ఇంకా కొన్ని రకాల మనకు బహువార్షిక పంటలు. మనకి ఇప్పుడు మునగ కావచ్చు. సో మునగ కూడా మనకు నీటి లభ్యత తక్కువ ఉన్నా సరే ఒకసారి పంట మనం భూమిలో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనం తక్కువ వాటర్ని కూడా వాడుకొని అది పంట మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మనకు ఇంకా కొన్ని దీర్ఘకాలిక పంటలను మనము దీంట్లో సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, తీగజాతి కూరగాయలు కావచ్చు. ఇట్లాగా
1: మరి ఇట్లాంటి సమస్యలను రైతన్నలు తట్టుకొని మంచిగా ఎదగాలంటే ఎసుంటి దీర్ఘకాలిక మార్గాలు పాటిస్తే మంచి ఉంటుంది?
2: ఇప్పుడు మనము జస్ట్ ఒక ఫస్ట్ ఒక క్లూ ఇచ్చాను మీకు. ఫస్ట్ దీర్ఘకాలిక పంటల్లో మనకు మునుగ అని ఒకటి చెప్పాము. సో ఇదనే కాదు, ఏదైనా సరే ఫస్ట్ రైతు ఉద్యాన పంటలు ఎలాంటి ఉపద్రవం వచ్చినా ఎదుర్కోవాలి అని అంటే కనీస వాటర్ని, తక్కువ ఉన్న వాటర్ని రైతు వాడుకునే ప్లాన్ చేసుకోవాలి. అంటే ఎక్కువ ఉన్నప్పుడైనా సరే నీరు లభ్యత, తక్కువ ఉన్నప్పుడైనా సరే రైతు ఎలా ఉండాలి అంటే ఆ ఉన్న నీటిని సమగ్రవంతంగా సద్వినియోగం చేసుకోవాలి. సమగ్రవంతంగా అంటే ఏంటంటే మనం నీటిని పొదుపుగా వాడుకోవాలి. అంటే ఎక్కువ ఉన్నప్పుడైనా సరే తక్కువ ఉన్నప్పుడైనా సరే మనం తక్కువ నీటితోనే పంట పండేది, పంటకి ఎంత అవసరమో నీరు అంతే ఇచ్చే ప్లాన్లు చేసుకోవాలి. దాంట్లో మనకు మెయిన్గా సూక్ష్మ సేద్యము లేదా దాంట్లో ముఖ్యంగా బిందు సేద్యము. సో ఇది మనకు రైతులకి ఎక్కువ బెనిఫిట్ చేసే అవకాశం ఉంటుంది. సో మనం తక్కువ వాటర్ మనకు ఉన్నప్పటికీ కూడా సూక్ష్మ సేద్యం ద్వారా మనం గ్రౌండ్ వాటర్ రిక్వైర్మెంట్ చాలా తగ్గుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇదే కాకుండా రైతులు పంట ఎంపికలు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. సో ఎంపికల్లో ఇప్పుడు ఎక్కువ నీరు అవసరం ఉండే పంటల వైపు రైతు వెళ్ళినప్పుడు ఆయన నీటి లభ్యత కూడా చూసుకోవాలి. సో నీటి లభ్యత మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు పంట మనము లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే తక్కువ నీరు అవసరం అయితే మనం మునుగలాంటి పంట కావచ్చు, లేదు ఇంకా ఏదైనా సరే మనకు పెరినియల్ పంటల వైపు రైతు మొగ్గు చూపుకోవాలి. ఒక రైతుకు ఒక 3 ఎకరాలు 4 ఎకరాల భూమి ఉంది అనుకుంటే దాంట్లో కనీసం 1 ఎకరనన్నా మనకు దీర్ఘకాలిక పంటల్ని మనము ఆయన ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో మిగతా ఏరియాలో మనకు రెగ్యులర్గా వాటర్ అవసరం ఉన్న పంటల వైపు వెళ్ళాలి. ఇదే కాకుండా ఇంకా కొన్ని ప్రణాళికలు ఉన్నాయి దీర్ఘకాలికంగా. అంటే ఇప్పుడు రెగ్యులర్గా మనం కెమికల్ వ్యవసాయం చేసే రైతులకి మనము న్యాచురల్ ఫార్మింగ్ చేసే రైతులను మనం కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే కెమికల్ ఫార్మింగ్ అంటే మనకు ఇంగ్లీష్ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అవి వాడకుండా న్యాచురల్ ఫార్మింగ్ వైపు రైతులు మొగ్గు చూపే ప్లాన్ చేసుకోవాలి. ఇది అన్నిటికంటే ముఖ్యమైన దీర్ఘకాలిక ప్రణాళిక. సో దీంట్లో ఏమవుతుంది యాక్చువల్గా దానికి దీనికి తేడా ఏంది అని అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మందులు మనకు ఫర్టిలైజర్స్ కావచ్చు ఏవైనా కావచ్చు మనం కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో అంటే మనకు ఏదైతే మనకు న్యూట్రిషన్ పోషకం ఏదైతే ఉందో అది కాన్సన్ట్రేషన్ ఫామ్లో మనకు ఉంటుంది. అది ఒక్కసారిగా చెట్టుకు మనం ఇచ్చేసరికి దానికి సరిపోయినట్టు వాటర్ చెట్టు దగ్గర ఉంటే అంత వాతావరణం కరెక్ట్గా ఉంటేనే చెట్టు కరెక్ట్గా తీసుకుంటుంది. లేకపోతే చెట్టుకి స్ట్రెస్ వస్తుంది, అంటే ఒక రకమైన ఒత్తిడి చెట్టు మీద పడే అవకాశం ఉంటుంది. దానివల్ల చెట్టు సర్వైవల్కి ఎఫెక్ట్ అయ్యి పంటలో చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అంటే మిగతా వాతావరణం సహకరించినప్పుడే ఇలాంటి మందులు మనకు బాగా పనిచేస్తాయి. లేదు నీవు ఇంకో సైడ్ చూసుకుంటే మనకు ప్రకృతి సేద్యము. సో ప్రకృతి సేద్యంలో ఏమవుతుంది అని అంటే మనము చెట్టుకి కావలసిన వాతావరణం మనం న్యాచురల్ గా క్రియేట్ చేసి ఉంటాము. భూమిలో ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ న్యాచురల్ ఫార్మింగ్ లో చాలా గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. పోషకాల కోసము ఇలాంటి ఫర్టిలైజర్స్ మీద ఆధారపడే అవకాశం ఉండదు. భూమిలో ఉన్న సూక్ష్మజీవులే అంటే న్యూట్రియన్స్ పోషకాలు ఏవైతే అవసరమో మొక్కకి ఆ పోషకాలని సమకూర్చొచ్చు. కనీసం నీటితోటి మనము అది చేయొచ్చు. దీంతోపాటు వేరు వ్యవస్థ కూడా, మొక్క యొక్క వేరు వ్యవస్థ కూడా భూమి మనకు గుల్లగా మారుతుంది. చాలా పొడిగా పొడిగా భూమి మారడం వల్ల వేర్లు కూడా చాలా డెప్త్ గా వెళ్లేసి లోపల నుంచి కూడా నీరును తీసుకునే అవకాశం ఉంటుంది. మనకు ఈ సేంద్రియ వ్యవసాయం కానీ న్యాచురల్ ఫార్మింగ్ అంటాం మనం దాంట్లో కానీ ఇట్లాంటి దాంట్లో రైతులకి ఎక్కువ బెనిఫిట్ చేకూరే అవకాశం ఉంటుంది. అది ఉద్యాన పంటలు కావచ్చు, అగ్రికల్చర్ రిలేటెడ్ పంటలు కావచ్చు, ఏ పంటలైనా కూడా దీర్ఘకాలికంగా రైతులు ఎదుర్కోవాలి అంటే ఇది ఒక ముఖ్యమైన ప్రణాళిక. సో రెండు చెప్పాను, దీంట్లో ఒకటేమో బిందు సేద్యము లేదా వీటి మీద రైతులు డిపెండ్ కావాలి, ఉన్న వాటర్ని పొదుపుగా వాడుకోనికి ప్లాన్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకు ఈ కెమికల్ ఫార్మింగ్ కంటే న్యాచురల్ ఫార్మింగ్ వైపు మొగ్గు చూపాలి. దీంట్లో గవర్నమెంట్ కూడా ప్రోత్సాహకాలు ఇస్తుంది, రెండిట్లో కూడా గవర్నమెంట్ ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఆ రెండు ప్రోత్సాహకాలను సమర్థవంతంగా రైతులు వినియోగించుకుని ఇలాంటి వైపు ఇట్లాంటి దాంట్లో చూసుకోవాలి. దాంతోపాటు మూడవది కూడా ఏం చెప్తున్నాను, పెరినియల్స్ కి వైపు రైతులు వెళ్ళాలి. పెరినియల్స్ అంటే దీర్ఘకాలిక పంటలు. దీర్ఘకాలిక పంటలు అంటే దాంట్లో మనకి ఇట్లాంటి మనకి డిమాండ్ ఉన్న ఈ లోకల్ డిమాండ్ ఉన్న పంటలు ఏవైనా తీసుకోవచ్చు, మామిడి కావచ్చు, జామ కావచ్చు.

0: నిమ్మ కావచ్చు, దానిమ్మ కావచ్చు, తర్వాత అంజీర్ పంట కావచ్చు, లేదంటే కూరగాయలు చూసుకుంటే కరివేపాకు పంట కావచ్చు, లేదంటే మునగ పంట కావచ్చు. సో ఇట్లా ఇంకా తీగజాతి కూరగాయలు చూసుకుంటే దొండ లాంటి పంటలు కావచ్చు. సో ఇట్లాగా అంటే మనకి ఎక్కువ కాలము భూమిలో ఉండి రైతులకు పంట రెగ్యులర్ గా ఇచ్చేటట్టు పంటలు, ఈ పంటల ద్వారా ఏంటంటే వేరు వ్యవస్థ లోపలికి వెళ్తుంది భూమి లోపలికి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు కూడా అవి సర్వైవ్ అయ్యి బతికే అవకాశం ఉంటుంది. రెగ్యులర్ గా రోజు రోజు నీళ్ళు అవసరం లేని పంటలు ఈ పంటలు. సో అట్లాంటి పంటల వైపు రైతులు మొగ్గు చూపితే మంచి ఆదాయం ఉండే అవకాశం ఉంటుంది.
1: మన ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఎల్నినో ప్రభావం ఇప్పటిదాకా ఎంత వరకు ఉంది?
0: ఇప్పటి వరకు మనము చూస్తున్నాము క్లియర్ గా మన జిల్లాలో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఉట్నూరు కానీ అట్ సైడ్ ఏరియా సైడ్ మనకు వర్షంలో అంత గ్యాప్ రాలేదు, బట్ ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకు ఆదిలాబాద్ కి మనకు ఉత్తరం వైపు ఉన్న ఏరియాలు చూసుకుంటే చాలా వరకు ఫస్ట్ సోయింగ్ మనకు జూన్ లో వర్షాలు వచ్చినాయి లైట్ గా, అప్పుడు చాలా మంది రైతులు పంట వేసుకున్నారు. సో దాంట్లో 70% వరకు రైతులు పంట విత్తనం రాక అట్లా కొంత నష్టపోయారు, మళ్ళీ చాలా వరకు మళ్ళీ రీసోయింగ్ చేసుకున్నారు. సో అలాంటి రైతులకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ అంటే ప్రభావం అనేది మిశ్రమంగా ఉంది, సో దానికి తగ్గట్టుగా మనం ఏం చేయొచ్చు రైతులు అని అంటే, ఏదైతే పంట సీజన్ కాని పంటలు ఏవైతే ఉన్నాయో తొందరపడి రైతులు లేట్గా విత్తనం వేసుకోవద్దు, అంటే సీజన్ లేని పంటల వైపు వెళ్ళొద్దు, దీనికి సూటబుల్ అయ్యే పంటలనే ఎంచుకోవాలి. సో అవకాశం ఉన్న రైతులు చాలా వరకు ఈ కూరగాయల వైపు వెళ్ళండి. ఇంకా భూమి తక్కువ ఉండి సమర్థవంతంగా చేసుకుంటాం అనుకునే రైతులు, మనకిప్పుడు ఆకు లెవెల్లోనే తెంపి అమ్ముకునే పంటలు, మనకిప్పుడు ఆకుకూరలు కావచ్చు, సో అది తక్కువ కాలంలోనే మనకు 30-35 రోజులు మేనేజ్ చేసుకుంటే రైతులు అమ్ముకోవచ్చు, మార్కెట్ చేసుకోవచ్చు. ఇంకొకటి, ఒకవేళ పంట నష్టమైనా కూడా రైతుకి లాస్ తక్కువ ఉంటుంది. సో అట్లాంటి పంటలు ఆకుకూరలు పండించుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. అది కాదు ఇంకా భూమి ఎక్కువ ఉంది మేము వేరే పంటలు కూడా వేసుకుందాం అనుకున్న రైతులు, మనకు సూట్ అయ్యేటట్టు దీంట్లోనే కూరగాయల్లోనే మనకు వాళ్లకు ప్రావీణ్యత ఉన్న పంటను ఒకటి ఎంచుకొని కూరగాయల వైపు వెళ్ళాలి. ఎందుకంటే వెదరు కూరగాయల మీద ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. అదే మనకు పత్తి కానీ తర్వాత మొక్కజొన్న కానీ ఇలాంటి పంటలు వైపు వెళ్ళారంటే ఇప్పుడు వచ్చే వింటర్కి అవి తట్టుకోవు, మనకు పంట సమర్థవంతంగా వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు. అందుకే ఆ వెదర్ని తట్టుకొని వచ్చే వింటర్ని తట్టుకొని ఎదిగే పంటల వైపు మొగ్గు చూపాలి. అది నేను ఇచ్చే సజెషన్ రైతు.
1: ఈ ఎల్నినో పరిస్థితిలో ఉద్యాన పంటలో ఎసుంటి చర్యలు తీసుకుంటే మంచి దిగుబడులు పొందొచ్చో రైతన్నలకు చక్కగా చెప్తుంది సార్. ధన్యవాదాలు.
2: ఇప్పటిదాకా మీరు ఎల్నినో పరిస్థితుల్లో ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన చర్యలను గురించి ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ మల్లేష్తో ముచ్చటిన్నారు. గీ ముచ్చట పెట్టింది ఈ వరలక్ష్మి.
3: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం. మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను పంచుకునే కార్యక్రమం. ఈ అలటి రైతు అంతరంగంలో పత్తి, వరి, పసుపు, మొక్క, నువ్వు పంటల సాగు అనుభవాలను గురించి నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం లోలం గ్రామానికి చెందిన యువ రైతు బొల్ల అభిలాష్ తో ముచ్చటింటారు. గీ ముచ్చట పెట్టింది కె లెనిన్.
3: లోలం గ్రామానికి చెందిన బొల్ల అభిలాష్ యువ రైతు వారి పొలంలో మందు కొడుతున్నారు. వీరికున్న పొలంలో 2 కాలాల్లో అటు వానాకాలం పసుపు, పత్తి, వరి, ఇటు యాసంగిలో అయితే మొక్క, నువ్వు పంట సాగు చేస్తా ఉన్నారు. ఈ పంటల సాగుకు సంబంధించిన అనుభవాలని వారి నోటనే తెలుసుకుందాం. నమస్కారం అభిలాష్ గారు.
4: నమస్కారం సార్. నేను వచ్చేసి పసుపు, వర్షాకాలం పసుపు, వేసంగి ఇప్పుడు వర్షాకాలం వచ్చి పసుపు, పత్తి, వరి వేస్తాం. వేసంగి వచ్చేసి పత్తి చేసిన తర్వాత మళ్ళీ మొక్క వేసుకుంటాం. దాని తర్వాత మళ్ళీ పొలం కూడా ఏదో విధంగా నాటేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి పసుపు అనేది జనవరి 6 ఫిబ్రవరిలో మనకు క్రాప్ వస్తుంది, చేతికి వస్తుంది, అప్పుడు వస్తుంది పసుపు అనేది. కాటన్ అనేది మామూలు దీపావళి తర్వాత ఏదైనా చెప్పాలంటే డిసెంబర్ లాస్ట్ వరకు పచ్చి కాటన్ అనేది అయిపోతుంది. ఆ కాటన్ అయిపోగానే మొక్క పంట అనేది వేసుకుంటాం మళ్ళీ మనం.
3: అయితే ఇప్పుడు మనం ఈ పంటల గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకునే ముందు మీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తే వయసు అయితే తక్కువ చిన్ననే కనిపిస్తున్నది, కానీ దాదాపు 8-10 సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ఉన్నారు కదా. మీ వయసు ఎంత ఉంటది?
4: 25 సంవత్సరాలు.
3: ఎప్పటి నుంచి వ్యవసాయంలోకి వచ్చారు?
4: 10 సంవత్సరాలు, 10th క్లాస్ కాగానే నేను వ్యవసాయం ఫీల్డ్ దిగాను. నాన్న అనుకోగానే వ్యవసాయం ఇందులో దిగినాయి ఫీల్డ్ లో.
3: ఎంత ఉన్నది భూమి మీకు?
4: వచ్చేసి 8-9 ఎకరాలు ఉంటది.
3: ఇప్పుడు ఈ 9 రకాల్లో ఇప్పుడు మీరు చెప్పిన ఈ 5 రకాల పంటలు కాలంకు ఒక రకం
4: పండిస్తుంటాం. అది కూడా చెరిగింది కాదు, మళ్ళీ బోర్ ద్వారానే వేసుకుంటూ ఉంటాం మేము.
3: ఎట్లా మరి వ్యవసాయానికి సంబంధించిన పరిజ్ఞానం మీకు ముందు తెలుసా? ఇలా దిగినాకనే తెలుసుకున్నారా?
4: ఇలా దిగిన తర్వాత తెలుసుకున్నాం మనం. కాకపోతే అన్ని సీడ్స్ వాళ్ళు కూడా అన్ని కరెక్ట్ గా లేరు. వాళ్ళు ఇచ్చే సీడ్స్ డూప్లికేట్ వర్జినల్ అనేది కూడా మనకు అంత క్లారిటీగా తెలియదు. వాళ్ళు ఇచ్చేది కొన్ని ఇప్పుడు 4 రైతులు మెత్తున్నాం. 4 రైతులలో ఒక 2 దిగుబడి వస్తుంది, మంచి దిగుబడి వస్తుంది, ఇంకా మిగతా వారికి దిగుబడి వస్తుంది. ఈ సిడిస వాళ్ళు మరి ఏమన్నా డూప్లికేట్ ఇస్తుందా, వర్జినల్ ఇస్తుందా అనేది కూడా పట్టలేజీ వాళ్ళు తెలుసలేదు మనకు, ఏ విధంగా కూడా తెలుసలేదు.
3: అయితే ఇప్పుడు దాదాపు 10వ తరగతి అయిపోయిన తర్వాత అంటే 15-16 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి మీరు వ్యవసాయంలోకి వచ్చిండ్రు. దాదాపు 10 ఏళ్లుగా పంటలు సాగు చేస్తా ఉన్నారు కదా. ఇప్పుడు మీరు సాగు చేస్తున్న పంటల్లో ఒక్కొక్క దాని గురించి మాట్లాడితే, ఈ ప్రాంతంలో ఎక్కువ సాగులో విస్తీర్ణం అయ్యే పంట పసుపు. మీరు కూడా ఈ పసుపు సాగు చేస్తున్నారు. అయితే ముందు ఈ పసుపుకు సంబంధించిన అనుభవాలు చెప్పండి. ఎంత విస్తీర్ణంలో పసుపు పంట వేస్తారు, ఎట్లా ఉంటది పరిస్థితి?
4: పసుపు వచ్చేసి నేను వచ్చేసి ఒక ఎకరం నరేసిన దానికి స్టార్టింగ్ లో మనం రోటోవేటర్ అవి ఎరువు అవి వేసేసుకుని తర్వాత చేస్తే మనుషులు ఆరుకుంటే ముందు ఎడుతుండేసేది. ఇప్పుడు మిషన్ ద్వారా అట్లా వేస్తున్నాం. దాని వల్ల దిగుబడి అనేది కొంచెం తక్కువ వస్తుంది. ముందు వచ్చే దిగుబడి కంటే కొంచెం తక్కువ వస్తుంది దిగుబడి. ఎడ్డతునేసేదానికి దీనికి మనం దీని మిషన్ ద్వారా వేసేదానికి ఏమైతుందంటే పడ్డ జాల పడుతుంది, పడ్డం జాల పడతలేదు. కాకపోతే రైతులు నష్టపోవడం ఎక్కువ జరుగుతుంది. అది మనం చేసుకున్న తప్పులు. అవి ఎడ్లు అమ్ముకోవడము అనేది అది మనం చేసుకున్న తప్పులు. ఒకప్పుడు ఎడ్లుండేవి, ఇప్పుడు లేవు. అనే మిషన్స్ ప్రతిదానికి మిషన్స్ కాబట్టి కొంచెం వెనుకబడే ఉన్నాం అనిపిస్తుంది నాకు. మిషన్లు అంటే పెట్టుబడి దానికి ఎక్కువ అవుతుంది. ఎడ్లతో చేసుకునేది మనకు చాలా డబ్బులు మిగిలేదు. మన పని మన చేతులు ఉన్నది. ఇప్పుడు మన చేతులు లేదు పని. టైంకి వారు రావాలి, వాడు కొయ్యాలి.
3: అదే ఎడ్లు మన చేతిలో ఉంటే మనం అనుకూల సమయంలో
4: మన అనుకున్న టైంలో మన పని ఎంత విధిగా కొనసాగుతుంది.
3: అయితే ఎట్లా మరి ఈ ప్రాంతంలో ఎడ్లు లేవు, ఆ యొక్క కొరత ఉన్నది?
4: ఎడ్ల కొరత లోలంలో వచ్చేసి 1 ఎకరం అని. ఇప్పుడు లోలం విలేజ్ దిలాప మండలంలో నిర్మల్ డిస్ట్రిక్ట్ మంది లోలంలో వచ్చేసి 1 అరకాపులు లేదు. అసలు ఏం చేస్తాం? ట్రాక్టర్లు ఆ ట్రాక్టర్లకు పెడతావా, మందులకు పెడతావా, విత్తనాలకు పెడతావా, కైకుల్లో పెడతావా? మనకు చేతికి వచ్చారు కంటే ఏమి ఉంది? ఏం లేదు.
3: ఇప్పుడు పసుపు తీసిన తర్వాత ఇప్పుడు ఇవి ఉడకబెట్టుడు, కడాయి పెట్టుడు ఇవన్నీ ఉంటాయి, ఈ ప్రాసెస్ అంతా కూడా మీరే చేసుకుంటారు?
4: అది కూడా మనది. మళ్ళీ అవి దానికి కూడా మిషన్. మిషన్ దాన్ని కట్టెలో వేసి మళ్ళీ దాన్ని ఉడకబెట్టడం, మళ్ళీ దాన్ని 15-20 రోజుల తర్వాత మళ్ళీ దాన్ని ఆరబెట్టి మళ్ళీ మరుగు తీసుకువెళ్ళడము అటువంటిది, మళ్ళీ దాన్ని ఇంకా పాలిష్ చేయడం, అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ దానికి వాటర్ చెక్ చేసి ఇంత అంత దానికి కూడా రేట్ అనేది కరెక్ట్ రీజనబుల్ ఉండదు, అది కూడా కరెక్ట్ కాదు. అది కూడా వాళ్ళు కూడా ఇది న్యాచురలా కాదా అనేది కూడా వాళ్ళు కొనే వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలి. మనం న్యాచురల్ ఇస్తున్నాం పండడం, అది న్యాచురల్ గా అగ్రికల్చర్ ఫీల్డ్ వాళ్ళు కూడా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళు న్యాచురల్ ఎత్తుండ్రా, మందులు వాడుతుండ్రా, వాడతలేరా అనేది కూడా అగ్రికల్చర్ ఫీల్డ్ ఏఓ గారు, ఏఈఓ ఏఓ గారు దీని మీద కూడా చర్య తీసుకోవాలి. వాళ్ళు న్యాచురల్ పంటారు సరే అని చెప్పి మనకు అపాయింట్మెంట్ ఇస్తే కొనేవారు రైతు అని ఉంటారు కదా వాళ్ళు దళారు, వాళ్ళకు కూడా తెలుసు న్యాచురల్ పంట దీనికి ఎక్కువ దిగుబడి ఎక్కువ రేట్ పెట్టాలి అన్నది అనేది ఆప్షన్ కూడా ఒకటి ఉంటది. అటువంటి ఆప్షన్ కూడా లేదు. రైతు మన ఏఓ గారు కూడా అటువంటి మనకు డాక్యుమెంట్ పేపర్ అనేది ఇస్తే ఈ న్యాచురల్ వెళ్ళి వితౌట్ మందులతో వేసినారు అనేది ఒక పేపర్ ఇచ్చినా గానీ మనకు దాని ద్వారా కూడా మనం లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
3: అయితే ఇప్పుడు మీకు దాదాపు ఎంత వస్తున్నది పసుపు దిగుబడి?
4: పసుపు దిగుబడి వచ్చేసి ఇప్పుడు మనకి ఎకరానికి వచ్చేసి మొన్న లాస్ట్ ఇయర్ అయితే ఎకరానికి 22 టమ్ములు అంటే మిషన్ అంటే కడాయిలు, ముందు కడాయిలు ఉండేది సో కడాయిలు 20 టమ్ములు, ఒక టమ్ము వచ్చేసి 2.5 కడాయిలు ఏమో పడుతున్నాయట. అంటే 22 టమ్ములు అంటే క్యాచ్ చేసుకోండి, 22 టమ్ములు అంటే అనేది మనకు 40-60 టమ్ముల వరకు అవుతుంది, ఎకరానికి 60 కడాయిలు అలా అవుతున్నాయి.
3: అయితే ఇప్పుడు వరి పంటకు సంబంధించిన అనుభవాలు చెప్పండి, వరి ఏ రకం వరి సాగు చేస్తారు, ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు?
4: ప్రజెంట్ వరి సన్నది ఎకరం వేసుకుంటాం తిందికి, దొడ్డు వచ్చేసి మిగతా అంతా దొడ్డుది, మిగతా అంతా 4 ఎకరాల పొలంలో మొత్తం దొడ్డు వేసుకుంటాం.
3: దానికి ఏమేమి ఎగుమతులు చేయాల్సి ఉంటది, ఎట్లా ఏం చేస్తున్నారు వాటికి వరికి?
4: ఒకప్పుడు ఎడ్లతోని దున్ని గొర్రె కొడుకొని చేసుకునేది, ఇప్పుడు వచ్చేసి కేజీబీలు ట్రాక్టర్లు, ఆ ట్రాక్టర్ ద్వారా వేసుకొని మా అట్లా బీఆర్ యూపీ బీఆర్ వాళ్ళు వచ్చి వేసేసి వెళ్ళిపోతారు. దానికి మళ్ళీ మందులు చల్లుకోవడము, మళ్ళీ

0: యూరియాతోని ఇంప్రూవ్ చేయడము అలా జరుగుతుంది. న్యాచురల్ గా ఎరువులు అనేవి తగ్గినాయి, ఎరువులు అనేవి బాలలు గోధులు అనేవి తగ్గినాయి, ఎరువులు లేవు, మునుపటి వాళ్ళు ఎరువులు కొట్టుకోవడం లేదు.
1: మొత్తం రసాయన మందులు ఎరువుల
0: మీద ఆధారపడి ఉంది ఇప్పుడు మొత్తం. దానికి మన పెట్టుబడి అనేది ఎక్కువ అవుతుంది.
1: మొత్తం మీద ఈ ఎరువులు పురుగు మందులతో రైతుకు పెట్టుబడి ఖర్చు అనేది పెరుగుతుంది.
0: పెరుగుతుంది మా పెట్టుబడి ఖర్చు అనేది పెరుగుతుంది మనకు.
1: ఎంత దిగుబడులు ఎట్లా వస్తున్నాయి మరి వరిలో?
0: ఎకరానికి వచ్చేసి లాస్ట్ ముందు ఒకప్పుడు ఎడ్లు నప్పమన్న 40-45 క్వింటల్ వచ్చేది ఫస్ట్ ఎకరానికి. ఇప్పుడు వచ్చేసి 20-30 వద్దలు వస్తుంది. అంటే ఎగ్జామ్ 10 క్వింటల్ దిగింది. ఆ మిషన్ లో పోతున్నాయా మరి అడ్లు దేంట్లో పోతున్నాయా అనేది మనకు తెలియదు. అప్పుడు ఎడ్లతో అయితే మనం కరెక్ట్ గా చేసుకునేది ఇత్తుకుండా కరెక్ట్ కళ్ళం అనేది ఉంటుండే, అది కరెక్ట్ గా మనకు ఎంత దిగుబడి అనేది కరెక్ట్ క్యాచ్ చేస్తుండే. ఇప్పుడు ఈ మిషన్ ద్వారా మనకు మిషన్ లో పోతున్నాయి సగం అడ్లు, ఇట్లా అన్ని రకాల నష్టపోయేది మనమే.
1: అంటే పెట్టుబడి పెరుగుతున్నది కానీ దిగుబడి తగ్గుతుంది.
0: దిగుబడి తగ్గుతుంది అది విషయం. 40 క్వింటల్ వెళ్తున్నాయి కానీ మిషన్లు ఎన్ని పోతున్నాయి తెలుస్తుంది మనకు, మిషన్ లా ఎన్ని పోతున్నాయి ఏం కాదు అనేది కూడా తెలుస్తుంది అది విషయం మనకు వచ్చేసి.
1: ఇప్పుడు ఏ దశలో ఉన్నది ఇప్పుడు వరి? మీరు ఆనాకాలం వరి వేసినరా, నాట్లు వేసినరా, ఇంకా వేయాల్సింది ఉన్నది?
0: వేయాల్సింది ఉంది, వేసినాం కొంచెం అంతా. ఇప్పుడు స్టార్టింగ్ కోలుకోలేదు వరి, ఇంకా వేసేది ఉంది.
1: ఇప్పుడు పుట్ట దశ దాకా రాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది?
0: పుట్ట దశ అంటే డిసెంబర్ లాస్ట్ కోతకు వచ్చేదాకా కొద్ది డిసెంబర్ లాస్ట్.
1: అయితే ఇప్పుడు వరి తీసిన తర్వాత అక్కడ ఏమేస్తారు, పంట ఖాళీ ఉంచుతారా లేదా ఏదైనా పంట?
0: వరి వేస్తాం మేము, వరి వేసుకుంటాం, వరి దశలో వరి వేసుకుంటాం, తోట బొమ్మల మామూలుగా మక్క అటువంటి వేసుకుంటాం. మళ్ళీ మనం
1: ఇప్పుడు ఈ పసుపు తీసిన తర్వాత పసుపు జాగాలు ఏమేస్తారు?
0: పసుపు జాగాలు నువ్వు వేసుకుంటాం. నువ్వు
1: అంటే యాసంగిలో ఇప్పుడు ఈ ఆనాకాలం పసుపు తీసిన తర్వాత
0: జనవరి ఫిబ్రవరి ఇస్తాం కదా, జనవరి ఫిబ్రవరి తీయగానే నువ్వు వేసుకుంటాం అది విషయం.
1: నువ్వుల ఎట్లా ఉంటది మరి, ఏం చేయాల్సి ఉంటది మంచి దిగుబడి రావాలంటే ఏం చేస్తారు మీరు?
0: నువ్వుల దిగుబడి అంటే మామూలుగా ఖాళీ ఉంటే ఏం వస్తా అని చెప్పి నేను వేసుకుంటాను, అందించడం ఏం లేదు, నీళ్ళున్నా లేకున్నా అని వేసుకోవడం అంది.
1: దానికి నువ్వులకు నీళ్ళు ఎక్కువ అవసరం ఉండదు,
0: ఎంత ఆనం మీద అవసరం ఉండదు. మన పూత మీద కూర్చొని నీళ్ళు ఒక 4 తలలు ఎక్కించుకుంటే కొంచెం నువ్వులు మనకు మంచి దిగుబడి వస్తుంది.
1: ఇప్పుడు ఎట్లా మీకు నీళ్ళ సౌలతో అంటే వాన మీదనే ఆధారమా లేకపోతే ఇంకేమైనా సౌలతులు ఉన్నాయి?
0: బోరు ద్వారా ఒకటి, బోరు
1: కాలువలు
0: అని కాలువ అని అటువంటి ఏం
1: లేవు. ఎన్ని సార్లు ఇస్తారు నీళ్లు?
0: పసుపు వచ్చేసి మనం జనవరి వరకు ఇవ్వాలి, ఆగస్టు నుంచి పడితే డిసెంబర్ వరకు, డిసెంబర్ లాస్ట్ వరకు ఇవ్వాలి. జనవరిలో 1 మంత్ ఆపుతాం, ఆగు కోసిన తర్వాత ఆగుతాం అంటే కొమ్ము ఆగుతుంది, పచ్చబడుతుంది, పచ్చబడిన తర్వాత దాన్ని బయట మళ్ళీ నీళ్ళు ఇచ్చి మళ్ళీ దాన్ని బయటకు ఇస్తాం. అప్పుడు దాన్ని తీసి మళ్ళీ ఉడకబెట్టడం అలా అలా జరుగుతుంది. ఇక
1: అయితే ఇప్పుడు ఈ మక్క కూడా సాగు చేస్తామని చెప్పింది కదా, మక్క ఎప్పుడు వేస్తారు?
0: మక్క జనవరి అనుకో, జనవరి ఫస్ట్ సెకండ్ వీక్ లో వేస్తాం.
1: అంటే ఇప్పుడు ఈ పత్తి తీసిన తర్వాత వేస్తారా?
0: పత్తి తీసిన తర్వాత జనవరి ఫస్ట్ సెకండ్ వీక్ లో వేస్తాం, వచ్చేసి మార్చి అలా మన చేతికి వస్తుంది.
1: మక్కలు దిగుబడులు ఎట్లా వస్తున్నాయి అంటే అనుకున్నంత దిగుబడులు వస్తున్నాయి?
0: అనుకున్నంత దిగుబడి అంటే అది ఒక్కొక్క సీడ్స్ వాళ్ళు మనకు ఏ సీడ్ ఇప్పుడు 4 సీడ్లు ఎత్తున్నాం. ఏ సీడీ మనకు సక్సెస్ అవుతుంది, ఏ సీడీ సక్సెస్ అవుతుంది మనకు కన్ఫర్మ్ తెలుస్తుంది. నేను 3 సంవత్సరాల నుంచి 3 రకాలు వేసినాం. 3 రకాలు వేసినా కానీ 3 సంవత్సరాలు ఒక రకం ఇయర్ మంచి దిగుబడి వచ్చింది, 3 సంవత్సరాలు మంచి దిగుబడి రాలేదు నాకు అది విషయం. ఈ మక్కలలో కూడా కొంచెం మన లాస్ట్ క్రాప్ మళ్ళీ చేతికి వచ్చిన తర్వాత ఏదో ఒక పురుగు రోగం రావడం అది రావడం ఏదో ఒక జరుగుతుంది.
1: మరి ఇప్పుడు ఇట్లా ఈ పురుగుల సమస్య కానీ అంటే చీడపీడల సమస్య వచ్చినప్పుడు ఎట్లా చేస్తారు మరి?
0: ఏం చేస్తాం ఇక మందులు, ఇక మందులు వాడడం తప్పితే ఏం లేదు. ఇక
1: అంటే ఇట్లా మీ అనుభవంతోనేనా లేకపోతే ఎవరైనా అడిగి తెలుసుకుంటారు?
0: అనుభవంతో ఇక అనుభవంతోనే ఏమో అని పల్లంపూర్గా చింతకి మందు వేయాలా మందు కొట్టాలి అనేది అదే అనుభవంతోనే అందుకే.
1: పత్తి పరిస్థితి ఎట్లా ఉన్నది మరి?
0: పత్తి పరిస్థితి అంటే ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి అందే ఉంది. ఇంకా ఇప్పటికి పూతకు వచ్చే పత్తులు పూతకు రాలేవంటే చూసుకుని అర్థం చేసుకుని ఇంకా మీరే. ఇక
1: అయితే ఇప్పుడు దాదాపు అటు వానాకాలం యాసంగి కలిపి ఒక 5-6 రకాల పంటలు సాగు చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తున్నది మీకు?
0: ఎట్లా అంటే ఇజ్జత్ చేస్తుంది తప్పితే ఏం లేదు, అంతకుమించాడు ఏం లేదు. ఇక ఇప్పుడు రైతు భూమి ఉన్నది కదా, పట్టి తుంచుకుంటే ఏమైతే మంది బాధ కోసం చేస్తే తప్పితే అంతకుమించాడు ఏం లేదు. విషయానికి అంతే, ఏ రైతు అయినా కానీ అంతే, ప్రతి రైతు ఇజ్జత్ తప్పితే ఏం లేదు. జేబులకి నుంచి పైసలు పోతున్నాయా అని పోతున్నాయి కానీ అత్తనే విషయం పక్క పెట్టు పోనీ కానీ ఇక పడుతున్నది అన్న విషయం కాన్సెప్ట్ అంతకుమించాడు ఏం లేదు.
1: పొలాల్ని ఖాళీ ఉంచకుండా ఏదో ఒక పంట కనిపించేట్టు పంట చేసుడు,
0: ప్రజలకు అనచ్చట్లా పడుతుండకుండా కాలు తిరుగుతుండో తాగుకుండా తిరుగుతున్నా, సమాజం అనేది ఒకటి తెలియదు కదా. ఆ విషయానికి వచ్చేసి ఏదో పంట మనకు నష్టమా నా లాభమా అనుకోకుండా చేస్తున్నాం, అంతకుముంచాడు ఏం లేదు.
1: అయితే ఇప్పుడు దాదాపు 10 ఏళ్ల నుంచి వ్యవసాయం చేసుకుంటా వస్తున్నారు, ఎట్లా అనిపించింది మీకు ఈ 10 ఏళ్ల ఏమన్నా తక్కువలు దిగుబడులలో ఏదైనా మార్పు అట్లా గమనించారా?
0: ఇక మనము ఓన్ గా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ప్రాపర్టీ ఓన్ గా చేసుకునే వాళ్ళకు మనకు ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి, ఓన్ గా చేసుకునే వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ తక్కువ.
1: ఎట్లా మరి వ్యవసాయం లాభసాటిగా మలుచుకోవాలి, రైతుకు లాభం జరగాలి అంటే ఏ రకమైన తోడ్పాటు అవసరం?
0: తోడ్పాటు అంటే మన ఇంటి వల్ల మనం ఎక్కువ ఉంటే బట్ మనం చేసుకున్నది కొంచెం ఇన్నది దేనికైనా అని అదే మందిని పెట్టి చెప్పిస్తే మనకు వాళ్ళకి ఇస్తావా మనం తింటామా అది విషయం. ఇది ఆ విషయానికి వచ్చేసేస్తే
1: చాలా సంతోషం అభిలాష్ గారు. తక్కువ వయసులోనే వ్యవసాయంలోకి వచ్చి దాదాపు

0: ఒక దశాబ్ద కాలం అంటే 10 సంవత్సరాలుగా వివిధ రకాల పంటల్ని సాగు చేస్తూ ఇందులో అనుభవాన్ని సాధించిండ్రు. అదే అనుభవంతో ముందుకు సాగుతూ మరిన్ని పంటల్ని సాగు చేస్తున్నారు. మరి మీ ఈ సాగు సఫలంగా సాగాలి, భవిష్యత్తులో మీరు అనుకున్న రీతిలో దిగుబడులు సాధించాలి, తద్వారా మంచి ఆదాయం రావాలి అని ఆకాంక్షిస్తూ మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: థాంక్యూ సార్. థాంక్యూ సో మచ్ సార్.
2: ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగంలో పత్తి, వరి, పసుపు, మక్క, నువ్వు పంటల సాగు అనుభవాలను గురించి నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం లోలం గ్రామానికి చెందిన యువ రైతు బొల్ల అభిలాష్తో ముచ్చటిన్నారు. గీ ముచ్చట పెట్టింది కేలెనిన్. ఈ రైతు అంతరంగం మళ్ళా శనివారం రాత్రి 7:30కి కిసాన్ వాణి కార్యక్రమంలా, అట్లనే సోమవారం 7:30కి రాత్రి ఇల్లు యోసంలో, మళ్ళొచ్చే గురువారం రాత్రి 7:30కి కిసాన్ వాణి కార్యక్రమంలా ప్రసారమవుతుంది. ఇంతటితో ఇయలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. ఇయలటి కిసాన్ వాణి కార్యక్రమ సమర్పణ కే లెనిన్. ఈ కిసాన్ వాణి కార్యక్రమం మళ్ళా శనివారం, మంగళవారం, గురువారం రాత్రి 7:30కి ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7:30కి ఇల్లు యోసం, యోసం ధరల కార్యక్రమంలో చీడపీడల నివారణలో వివిధ రకాల ఎరలు, వాటి వాడకం వల్ల కలిగే లాభాలను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట, గదైనాక వర్షాధార రాగి సాగులో మెళకువలను గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్తో ముచ్చట ప్రసారమవుతుంది.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: వికసిత్ భారత్ యువత నైపుణ్య అభివృద్ధిలో జనశిక్షణ సంస్థాన్ పాత్ర గురించి జనశిక్షణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఎం మోహన్ గారితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే సరిపోదు. ఆ దేశంలోని యువతకు సరైన విద్య, ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు, స్వయం ఉపాధి అవకాశాలు, పరిశ్రమలకు అనుగుణమైన శిక్షణ అందాలి. నైపుణ్యంతో కూడిన మానవ వనరులే దేశ ప్రగతికి నిజమైన చోదక శక్తి. అందుకే భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే వికసిత్ భారత్ సంకల్పంతో నైపుణ్య అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత లభిస్తుంది. స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతకు వివిధ రంగాల్లో శిక్షణ, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు అందిస్తున్నాయి జనశిక్షణ్ సంస్థాన్ లాంటి సంస్థలు. మరి ఈరోజు మనకు తిరుపతి

0: జన్ శిక్షాన్ సంస్థాన్ డైరెక్టర్ డాక్టర్ ఎం మోహన్ గారు ఈ సంస్థ ద్వారా అమలవుతున్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి మన శ్రోతలకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం సార్.
0: సార్, ముందుగా ఈ జన్ శిక్షణ్ సంస్థాన్ ప్రధాన లక్ష్యం ఏంటి, అలాగే ఈ సంస్థ నేపథ్యం గురించి మన శ్రోతలకు తెలియజేస్తారా?
1: తప్పకుండా సార్. సార్, వివిధ ప్రాంతాలలో అనేక రకాలైనటువంటి కర్మాగారాలు, ఇండస్ట్రీస్, కంపెనీలు పనిచేస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. 1967లో భారత ప్రభుత్వం అటువంటి సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకి తగిన నైపుణ్యాల్ని కల్పించాలి, ఆ ఉత్పాదకత పెంచాలి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలని పెంచడంలో ఈ నైపుణ్యం అనేది కీలకమైన అంశంగా గుర్తించి అలా నైపుణ్యాలను పెంచే ఉద్దేశంతో శ్రామిక విద్యాపీఠం అని ఒక స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా పనిచేయాలని నిర్ణయించి ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమానికి బీజం వేసింది సార్. అప్పటి నుంచి మన భారత ప్రభుత్వం రకరకాల మార్పులు, చేర్పులు, పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమల డిమాండ్కి తగ్గట్లుగా పనిచేయడం కోసం ఈ స్కీమ్లో రకరకాలైనటువంటి మార్పులు, చేర్పులు తీసుకొచ్చి 2000 సంవత్సరంలో జన శిక్షణ సంస్థాన్ అని ఒక పేరుతో దేశవ్యాప్తంగా పనిచేయడానికి జిల్లాకు ఒక సంస్థ చొప్పున చాలా జిల్లాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 300 JSSల దరిదాపులుగా 300 జిల్లాలలో పనిచేస్తున్నాయి. ఈ జన శిక్షణ సంస్థాన్ ప్రస్తుత పరిస్థితుల్లో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి మహిళలకి, యువతకి తగిన శిక్షణలు అందించేదానికోసం పనిచేస్తూ ఉంది. ముఖ్య ఉద్దేశం తీసుకుంటే కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులకు తట్టుకుని మన జీవన ప్రమాణాలను పెంచుకునేదానికి తగినటువంటి నైపుణ్యాలను అందించడమే మా జేఎస్ఎస్ యొక్క ప్రధాన ఉద్దేశం సార్.
0: సార్, అయితే మరి ఇప్పుడు ప్రభుత్వం ఈ స్కిల్ ఇండియా మిషన్ అమలు చేస్తుంది, మరి ఇందులో జన్ శిక్షణ్ సంస్థాన్ పాత్ర ఏంటి?
1: స్కిల్ ఇండియా మిషన్ అన్నది ఒక అంబ్రెల్లా ప్రోగ్రామ్ లాంటిది సార్. దానిలో భాగంగా మనకి జన్ శిక్షణ్ సంస్థాన్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఇంటర్న్షిప్ లాంటివి కలిసి ఉన్నటువంటి ఒక అంబ్రెల్లా ప్రోగ్రామ్. దీనిలో జన్ శిక్షణ సంస్థ పాత్ర చాలా కీలకమైనది. ఇక్కడ జన్ శిక్షణ సంస్థాన్లో మనము తక్కువ స్థాయి, అసలు చదువు లేకపోయినా కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, యువత కావచ్చు, 45 ఏళ్ల వయసు లోబడి ఉన్నటువంటి వాళ్ళకి మనము శిక్షణ అందించే కార్యక్రమం సార్. రెండో అంశం ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన తేడాను గమనించాల్సింది, పెద్దగా పెట్టుబడి పెట్టలేని వాళ్ళైనా తగు మాత్రంగా చదువు సంధ్యలు, కాన్సన్ట్రేషన్ నుండి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనాన్ని సాగించలేనటువంటి వాళ్ళకైనా ఉపయోగపడే శిక్షణలు ఈ జన్ శిక్షణ సంస్థాన్ ద్వారా మనం అందిస్తున్నాం సార్.
0: సార్, అయితే ఇప్పుడు ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో జేఎస్ఎస్ ఎలా పనిచేస్తుంది?
1: సార్, మనం జేఎస్ఎస్ తరపున 2 రకాలైనటువంటి మార్గాలలో శిక్షణాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాం. ఎక్కడైనా ఒక ప్రాంతంలో, ఒక విలేజ్ లో గాని, ఒక గ్రామంలో 20 మంది ఒక కోర్స్ మీద నేర్చుకోవడానికి ముందుకు వస్తే జన్ శిక్షణ సంస్థాన్ వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికి వెళ్లి వాళ్ళ ముంగిట ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉంది.
0: సార్, అయితే ఇప్పుడు జేఎస్ఎస్ ద్వారా ఎలాంటి వృత్తి, ఇంకా సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నారు, ఇంకా ప్రస్తుత యువతలో ఎక్కువ డిమాండ్ ఎటువంటి కోర్సులకు ఉన్నాయి?
1: సరే, మన అందిస్తున్నటువంటి కోర్సులు తీసుకున్నప్పుడు 82% వరకు మహిళలు ఉంటున్నారు సార్. ఈ మహిళల యొక్క ప్రధాన వృత్తికి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని మనం ఎక్కువ డిమాండ్ ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్ సంబంధించిన అసిస్టెంట్ బ్యూటీ కేర్, అలాగే అపారల్ సెక్టార్ సంబంధించినటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, ఎంబ్రాయిడరీ కావచ్చు, ఇటువంటి వాటి మీద చాలా వరకు ఎక్కువ డిమాండ్ ఉంది. మనము ప్రతి సంవత్సరం కూడా భారత ప్రభుత్వం ఏమైతే మనకి కేటాయించిన 60 నుంచి 64 రకాల కోర్సుల్లో దరిదాపులుగా 16 నుంచి 17 రకాల కోర్సుల్ని ప్రతి జిల్లాలోనూ అమలు చేస్తాం. మన తిరుపతి జిల్లాలో ఈ సంవత్సరం అంటే 2026-27 సంవత్సరం కాను 16 రకాలైనటువంటి కోర్సుల్ని మనకి మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం మారుతున్నటువంటి కాలానుగుణంగా వస్తున్నటువంటి వాటిల్లో యువతకి సంబంధించి కొంత కొత్త రకాల కోర్సులు, న్యూ ఏజ్ కోర్సెస్ అంటున్నాం. ఉదాహరణకి డేటా అనాలిసిస్ అసిస్టెంట్, క్లౌడ్ కిచెన్, అలాగే వయోవృద్ధుల్ని సంరక్షించుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి నిమగ్నమైనటువంటి వాళ్ళకి, అలాగే పోషక సంబంధించి ఇటువంటి సంబంధించినటువంటి కొత్త రకాల కోర్సులు, పిఎం సూర్యగర్కి సంబంధించినటువంటి

0: సోలార్ ప్యానెల్స్ రిపేర్ చేయలేం. ఇటువంటి వాటిల్లో కూడా యువత ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు.
1: సరే, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ ఇందుకు కనీస అర్హత 45 ఏళ్ల లోపు ఉండాలి అన్నారు. దీంతో పాటు ఈ వయోపరిమితి కాకుండా ఇంకా ఇతర ఏ అర్హత ప్రమాణాలు ఉన్నాయి?
0: విద్య ప్రకారంగా తీసుకున్నప్పుడు మనకు ఈ జేఎస్ఎస్ ద్వారా శిక్షణ పొందడానికి సంబంధించినటువంటి చాలా కోర్సుల్లో చదవడము రాయడము తెలిస్తే చాలు సార్. లేకపోతే కొన్ని రకాల కోర్సుల్లో 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు, ఇంకొన్ని రకాల కోర్సులకు మాత్రమే ఇంటర్మీడియట్ వరకు మనము మినిమం క్వాలిఫికేషన్ కింద చూస్తున్నారు. వయసు సంబంధించి కొన్ని కోర్సులకి 15 ఏళ్ల నుంచి మొదలయ్యి 45 ఏళ్ల వరకు అనుమతి ఉంది. అలాగే కొన్ని కోర్సులకి 18 సంవత్సరాల నుంచి 45 ఏళ్ల మధ్యలో

0: మనం అక్కడికి అందించడంలో డిఆర్డిఏ తరపు నుంచి ఎస్ఎస్జిల్ని అలాగే ఎన్జిఓల్ని అలాగే మీలాంటి మీడియాని దాంతోపాటు అనేక మంది వాలంటీర్లతో పాటు మా శిక్షణ సిబ్బంది కూడా వెళ్లి గ్రామాలలో పరిచయం చేస్తున్నాం. దాంతో పాటుగా సోషల్ మీడియాలో కూడా మనము ప్రజలకి చేరువేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే మన దగ్గర ఒకసారి శిక్షణ పొందిన వాళ్ళు కూడా ప్రచారకర్తలుగా ఉన్నారు.
1: చాలా సంతోషం సార్. మరి మహిళల నైపుణ్యాభివృద్ధికి జన్ శిక్షణ సంస్థ ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది? అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు ఏంటి?
0: సార్, ఇక్కడ మనకి చాలా వరకు మహిళలు వివాహం తరువాత కొంతమంది ఏదో ఒకటి నేర్చుకుని 10 రూపాయలు సంపాదించుకుంటూ వాళ్ళ కుటుంబానికి చేదోడు బాదుడుగా ఉండాలని కోరుకున్న అటువంటి శిక్షణ పొందడానికి ఎన్నో రకాల అడ్డంకులు ఉన్నాయి. ఊరు వదిలి వెళ్లలేని పరిస్థితి, ఎక్కువ రోజుల పాటు సంసారాన్ని గాని కుటుంబాన్ని వదిలి బయట వెళ్లి నేర్చుకోలేని వాళ్ళు, ఫీజులు కట్టలేక లేకపోతే కొన్ని రకాలైనటువంటి బిడియము విషయాలతో కుటుంబం నుంచి కూడా సరైన మద్దతు లభించిన వాళ్ళు బయట వెళ్లడానికి, అటువంటి వాళ్ళందరికీ కూడా మన జేఎస్ఎస్ తరఫున అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించి శిక్షణ అందిస్తున్నాం. మనం గమనించినట్లయితే దేశవ్యాప్తంగా జేఎస్ఎస్ తరఫున అందిస్తున్నటువంటి శిక్షణలో 82% మంది మహిళలే ఉంటున్నారు. మహిళలకే పూర్తిగా కేటాయించి వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. ఈవెన్ చిన్నపిల్లలు ఉంటే తీసుకొచ్చుకొని క్రష్ లాంటిది కూడా మన దగ్గర పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం.
1: చాలా సంతోషం సార్. మరి ఇప్పుడు ఈ స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి జేఎస్ఎస్ ఎలాంటి శిక్షణ ఇంకా మార్గదర్శకత్వం అందిస్తుంది?
0: సార్, స్వయం ఉపాధి చేసుకోవాలనడానికి మన దగ్గర ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కోర్సుల్లో కూడా 2 రకాల సపోర్ట్ మనం అందిస్తున్నాం. ఒకటి, నేరుగా శిక్షణలో భాగంగా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. కొన్ని కోర్సుల నుంచి 30-40% డ్యూరేషన్ ఈ ఎంప్లాయబిలిటీ మీదనే ఉంటుంది. దాంతో పాటు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మనము వాళ్ళకి కొంత గైడెన్స్ ఇస్తున్నాం. ఉదాహరణకి ఉద్యమ సర్టిఫికెట్ లాంటివి పొందడం ఎలా, బ్యాంకుల దగ్గర నుంచి ఎలాంటి రుణ సౌకర్యం పొందొచ్చు, దీంతో పాటు మనం కొంతమంది బ్యాంకర్స్ కూడా పిలిపిస్తుంటాం. మనకి ఈ ఉపాధి కోరుకున్నటువంటి శిక్షకులకి సంబంధించినటువంటి బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, ఒక కస్టమర్తో ఎలా నడుచుకోవాలి, టైం మేనేజ్మెంట్, కాస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనం నేర్పిస్తాం. అంటే ఇక్కడ హార్డ్ స్కిల్తో పాటు వృత్తి శిక్షణతో పాటు ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కూడా జోడించి మనం అందిస్తున్నాం సార్.
1: సరే, అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి శిక్షణ అనంతరం కూడా మీరు వారి వ్యాపారాలు ప్రారంభించేందుకు మీ తోడ్పాటు అందిస్తున్నారని తెలియజేశారు. మరి ఈ బ్యాంకు రుణాలు, ఈ ప్రభుత్వ పథకాలు లేదా ఈ ఆర్థిక సాయం వారికి అందేలా మీరు ఎటువంటి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు, ఆ సమన్వయం ఎలా కల్పిస్తున్నారు?
0: సార్, ప్రతి జన్ శిక్షణ సంస్థలోనూ లైవ్లీహుడ్ సెల్ అని ఒక విభాగాన్ని క్రియేట్ చేశారు. దాంట్లో కొంతమందిని మనం పూర్తిగా డెడికేటెడ్ స్టాఫ్ ని ఉంచాం. వీళ్ళు ఎవరైతే సర్టిఫికేట్ పొందిన తర్వాత వాళ్ళు స్వయం ఉపాధి పొందాలని కోరుకుంటారో అటువంటి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు, హ్యాండ్ హోల్డింగ్ సర్వీసెస్ ని వాళ్ళు అందిస్తారు. దీంతో పాటు మనము వివిధ బ్యాంకుల్ని అలాగే వివిధ ప్రభుత్వ స్కీములు కూడా మనము అనేక రకాల డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలుచుకొచ్చి వీళ్ళకి మనం అవగాహన కల్పిస్తూ ఉంటాం.
1: సార్, మరి ఈ జేఎస్ఎస్ లో శిక్షణ పొందిన వారికి ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ పరిశ్రమలతో గాని ఈ ప్రైవేట్ సంస్థలతో గాని మీకేమైనా భాగస్వామ్యం ఉందా వాళ్ళతో?
0: సార్, మనము కొన్ని రకాల రెగ్యులర్ సెక్టార్స్ లో జేఎస్ఎస్ పనిచేస్తూ ఉంది. ఉదాహరణకి అపారల్ సెక్టార్, అదేవిధంగా బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్. ఇక్కడ అపారల్ సెక్టార్ లో జిల్లాలో పనిచేస్తున్నటువంటి కొన్ని కంపెనీలు కావచ్చు, ఇండస్ట్రీస్ తో కావచ్చు, నేరుగా మనం అవగాహన కలిగి ఉన్నాం. ఎవరైతే ఉద్యోగార్థులుగా ఉంటారో అక్కడ పోయి పనిచేయడానికి సిద్ధపడుతుంటారో వాళ్ళకి మనం రెఫరెన్స్ సర్వీసెస్ అందిస్తున్నాం. వాళ్ళని ఆ కంపెనీ యజమానాల్ని గాని ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తుల్ని కూడా పిలుచుకొచ్చి వాళ్ళ విధి విధానాలు, వాళ్ళకి ఏమైతే జీతభత్యాలు ఆఫర్ చేస్తారు అలాంటివి కూడా మనము వీళ్ళకి కోర్సు జరుగుతున్న సందర్భాలలోనే మనము వీళ్ళ దగ్గర పెడుతున్నాం. దాంతో పాటు చాలా కంపెనీస్ మన జేఎస్ఎస్ తరఫు నుంచి శిక్షణ పొందిన వాళ్ళకి కొంత పర్సంటేజ్ అదనంగా కూడా ఇవ్వడానికి ముందుకొచ్చాయి. ఈ విషయంలో ఒకే పని చేస్తున్నప్పుడు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ లోను, ఇంకోటి ఏమంటే ఉత్పాదకత పెంచే దాంట్లో వాళ్ళు గుర్తించి మన దగ్గర ట్రైనింగ్ అయిన వ్యక్తులకి కొంత ఇన్సెంటివ్ రూపంలో అందిస్తున్నారు సార్.
1: చాలా సంతోషం సార్. మరి చివరగా ఈ నైపుణ్యాభివృద్ధి ద్వారా

0: ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పొందాలని ఆశిస్తున్న యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువత ఇంకా మహిళలకు మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి?
1: చాలా ముఖ్యమైన అంశం. మన జేఎస్ఎస్ తరఫున మీరున్నటువంటి గ్రామీణ ప్రాంతమైనా కావచ్చు, ఎలాంటి ప్రాంతమైనా కావచ్చు, అక్కడికి దగ్గరకి తీసుకొచ్చి మీరు నచ్చిన కోర్సుల్లో మేము అందివ్వడానికి సంసిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు మీకు ఫీజ్ అన్నది ఆల్మోస్ట్ చాలా మందికి వర్తించదు. అలాగే మీ వీలైన సందర్భంలో మీరు నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకున్న విద్య కూడా మీరు అటు ఉద్యోగార్థికైనా వెళ్ళొచ్చు, లేకపోతే స్వయం ఉపాధికైనా మీరు వాడుకోవచ్చు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా శిక్షణను పొందండి, మరింత జీవితాన్ని మెరుగ్గా తీర్చుకునే విధంగా తయారకండి అని చెప్పి నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను.
0: ధన్యవాదాలు సార్. మరి ఈ నైపుణ్యాభివృద్ధి కేవలం ఉపాధి కల్పించే కార్యక్రమం మాత్రమే కాదు, అది ఆత్మ నిర్భర్ భారత్ నుంచి వికసిత భారత్ వైపు భారత ప్రస్థానాన్ని వేగవంతం చేసే మహత్తర సాధనమని మీ మాటల ద్వారా అర్థమైంది. మీ విలువైన సమయాన్ని వెచ్చించి జనశిక్షణ సంస్థ ద్వారా ఎటువంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో ఎంతో సవివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
1: ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు యువత నైపుణ్యాభివృద్ధి అభివృద్ధిలో జనశిక్షణ సంస్థాన్ పాత్ర గురించి జనశిక్షణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఎం మోహన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తుంది.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

హుషారు. ఎవరైనా సినిమా పాటల్ని వినిపించే కార్యక్రమం. శ్రోతలు మీరు చెప్పే హుషారైన ముచ్చట్లు, కోరుకునే జోరైనా సినిమా పాటలు. మరి మీరు ఫోన్ చేసి హుషారుగా ముచ్చట చెప్పి మీకు నచ్చిన జోరైనా పాటను వినాలనుకున్నా మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 08732. ఇవాళ్టి హుషారు కార్యక్రమాన్ని షురు చేసేద్దాం. ముందుగల్లా మస్కా సినిమా నుండి జుబిన్ గార్ కౌసల్య పాడిన ఈ పాటతో

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో జోరైన సినిమా పాటలు. మీరు కూడా ఫోన్ చేసి సరదాగా ముచ్చట చెప్పి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే ఈ కార్యక్రమానికి 8:45 వరకు ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 2300081 ఇంకొక నంబర్ 2950081 ఆదిలాబాద్ కోడ్ 087 32. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో.
1: హలో నమస్కారం మేడం.
0: నమస్కారం.
1: నా పేరు ఓబుల్రెడ్డి మేడం, కడప శ్రోత మేడం.
0: కడప జిల్లా నుంచి ఓబుల్రెడ్డి గారు, ఎట్లున్నారు, మంచిగున్నారా?
1: మేడం బాగానే ఉన్నారు మేడం. మీరు బాగున్నారు మేడం?
0: మేము కూడా బాగున్నాం. చెప్పండి, ఏం చేస్తుంటారు?
1: ఖాళీగా ఉన్నాను మేడం.
0: ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నారు?
1: అవును మేడం. ఏదో ప్రైవేట్ గా జాబ్ చేసుకుంటాను మేడం.
0: అవునా?
1: అవును మేడం. అది మేడం సంగతులు.
0: ఇంకా చెప్పండి మేడం, అంటే రోజు వింటుంటున్నారా ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలు?
1: అన్ని వింటున్నాను మేడం. రైతులు పోనీ ప్రోగ్రాము అన్ని వింటున్నాను మేడం.
0: అన్ని కార్యక్రమాలు వింటూ ఉంటారు?
1: అవును మేడం.
0: అరే మరి అంటే ఇట్లా మీ దోస్తులకు కానీ చుట్టాలకు కానీ చెప్పిండ్రా మరి ఇట్లా ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమం?

0: ఉంటాయి, ఫోన్ చేయడం, మనం కూడా మాట్లాడవచ్చు, వినొచ్చు అన్ని కార్యక్రమాలు అని. మీరు అంటే మీరు వింటున్నారు కానీ మీ దోస్తులకు ఇంత అట్లా ఎవరికైనా చెప్పినలా అంటున్నా. మీ దోస్తులకు గానీ అంటే మీ సన్నిహితులకు గానీ ఇట్లా చెప్పిండ్రా? అంటే వాళ్ళకు కూడా అంటే మాట్లాడాలని ఉంటది కదా. అవును, అంటే కార్యక్రమాలు వినడమే కాకుండా ఫోన్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు పంచుకోవాలని వాళ్ళకు కూడా ఉంటది కదా, అందుకని. వింటా ఉన్నారు అంటే యాప్ ద్వారా మనం ఎక్కడ ఉన్నా కూడా వినొచ్చు కాబట్టి అందుకే అడుగుతున్నా. సరే మరి చెప్పండి, ఇయ్యాల ఏ పాట వింటారు హుషారులా? హలో
1: హలో మేడం.
0: అందమే ఆనందం అదే పాటనా?
1: అదే పాట మేడం.
0: సరే మరి మీరు అడిగిన పాట వస్తుంది, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: బాయ్ మేడం, ధన్యవాదాలు మేడం.

0: ఉషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
1: హలో
0: హలో నమస్తే, శుభ సాయంత్రం. ఎవరు, ఎక్కడి నుంచి? ప్రశాంత్ గారు, బంగారుగూడ నుంచి. ఏం చేస్తుంటారు? అంటే ఇక్కడ ఆదిలాబాద్ లోనేనా? మరి వర్షాలు అయితే పడుతున్నాయి నిన్నటి నుంచి. మనకు ఆదిలాబాద్ లో కూడా బంద్ లేదు కదా వర్షం. బంగారు కూడా వాగొచ్చిందా లేదా?

0: రాలేదు మేడం.
1: రాలేదా? ఇంతకాలం పడతా అంటే నేను రాత్రి నుంచి పడుతూనే ఉన్నది కదా. అచ్చన్న రావచ్చు ఇప్పటి వరకు. అంటే కానీ ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి అటు అనుకుంటే దాటి వెళ్ళినాలంటే బ్రిడ్జ్ అయింది, అంతకు ముందు అయితే కష్టం అవుతుండే కదా. వాగొస్తే అంటే కొంచెం అంటే ఇప్పుడు ఒక రోజంతా పడ్డా కూడా ఇప్పుడు మనకి ఏమనిపిస్తలేదు తేడా, కానీ ముందు కొంచెం పడ్డా కూడా వాగు దాటి అటు వెళ్ళ రాకపోతుండే ఇటు రాకపోతుండే కదా. అవునవును, ఇప్పుడైతే అటువంటి సమస్య రాదుగా, చాలా వరకు తక్కువనే. మరి ఈ రోజు అయిపోయింది ఆ వరకు మీది?

0: చెప్పండి మరి, ఇలా హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
1: తెలంగాణ నుండి
0: మస్తు రోజులకు కోరుకుంటున్నారు పాట, ఈ పాట కదా. సరే మరి, పాట విన్నందుకు సరే, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు అడిగిన పాట వస్తుంది.
1: మీకు కూడా.

0: voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మన యాస, మన బస్సులో ప్రసారం అవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో జోరైన సినిమా పాటలు. కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి మాట్లాడి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2950081, ఇంకొక నంబర్ 2300081, ఆదిలాబాద్ కోడ్ 08732. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో గుడ్ ఈవినింగ్, ఎవరు ఫోన్ చేసింది, ఎక్కడ నుంచి?
2: ఆదిలాబాద్ నుంచి రణదీవేన.
1: ఆదిలాబాద్ నుంచి రణదీవేనగర్ ఫోన్ చేసిందా?
2: అవును.
1: నీ పేరు రణదీవేనగరా?
2: అవును.
1: నీ పేరు?
2: నా పేరు సాయి కృష్ణ.
1: మరి రణదీవేనగరా అంటే అవును అంటున్నావు. ఫోన్ కలిసినందుకు సంతోషంలా, ఏం మాట్లాడుతున్నావో అర్థమైతే లేదా? అంతేనా? చెప్పండి, నేను చెప్పన్నా నువ్వు చెప్తావా? హలో
2: హలో,
1: ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇలా హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసినావు, చెప్పు. అవునా, ఏ పాట కావాలా? నాని సినిమాలో నానిది కొత్త పాట కదా? అంటే సరిగా వినిపిస్తలేదు మరి, నువ్వు ఫోన్ చేసినావు కానీ సిగ్నల్ సరిగా లేదా, లేకపోతే మరి ఎందుకు అని కట్ అవుతుంది మాట్లాడుతుంటే. సరే సాయి కృష్ణ, మరి నువ్వు అడిగిన పాట వస్తుంది, విందాం.
2: ఓకే మేడం.

0: హలో మేడం.
1: వినిపిస్తుందా? నేను మాట్లాడింది.
0: వినిపిస్తుంది మేడం.
1: చెప్పండి, ఏం పనులతో బిజీగా ఉన్నా అన్నారు.
0: మేడం
1: అంటే ఫోన్ చేయడమే మర్చిపోయిందా, లేకపోతే కార్యక్రమాలు వినడం కూడానా? ఫోన్ చేయడం మాత్రం కుదరలేదు, ఈ రోజు కుదిరింది ఇప్పుడు. ఇంకా చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు ఇవాళ? తప్పకుండా. ఇంకా ఇంకేమైనా చెప్తారా ముచ్చట?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఒక ముఖ్య ప్రకటన. జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలందరూ తగిన జాగ్రత్తలతో పాటించాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అట్లనే అత్యవసర పరిస్థితులు మినహా ఎవరూ బయటికి రావద్దని తెలిపారు. వాగులు, చెరువులు, బ్రిడ్జీలు, లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లకుండా ఉండాలని కూడా సూచించారు. వర్షాలు, వరదల కారణంగా ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడినా లేదా సహాయం అవసరమైనా కూడా ప్రజలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 24 గంటల ప్రత్యేక కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1939 ఈ నంబర్కు వెంటనే సమాచారం అందించాలని తెలిపారు. అట్లనే శ్రోతలు, ఈ వర్షాలు కురుస్తున్న సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చు. ముఖ్యంగా కరెంట్ అంటే విద్యుత్, ఇటువంటి నియమాలు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ఈ వర్షాల వల్ల అక్కడక్కడ కింద పడిన విద్యుత్ తీగలు పడిపోయి ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా విద్యుత్ తీగలకు దగ్గరకు వెళ్లకుండా, తాకకుండా ఉండాలి. అట్లనే తడి చేతులతో స్విచ్లు కానీ, ప్లగ్గులు కానీ ఇతర విద్యుత్ పరికరాలను తాకవద్దు. అట్లనే విద్యుత్ తీగల కింద చెట్లు నరకడం లేదా ఇతర పనులు చేయవద్దు. పిల్లలు విద్యుత్ పరికరాలతో ఆడుకోకుండా జాగ్రత్తగా ఉండాలి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో జరిగిన సినిమా పాటలు. శరీరంలో అన్ని అవయవాలను నియంత్రించే అత్యంత కీలకమైన అవయవం ఏదంటే మెదడనే చెప్పచ్చు. ఎందుకంటే మనం రోజు చేసే కొన్ని చిన్న చిన్న అలవాట్లు కూడా మన మెదడు కణాలను నిశ్శబ్దంగా దెబ్బతీస్తాయి. అయితే ప్రారంభంలో అవి పెద్ద సమస్యగా అనిపించకపోయినా తర్వాత జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటి వ్యాధులకు దారితీస్తాయి. మన ఆరోగ్యం మనం పాటించే రోజువారీ అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. రోజువారీ జీవితంలో తెలిసి తెలియక చేసే కొన్ని అలవాట్లు మెదడు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. సరిపడా నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, అతిగా అంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు, స్క్రీన్లు చూడడం, నిరంతరం మానసిక ఒత్తిడికి గురి కావడం, ఇవన్నీ ఈ అలవాట్లు న్యూరాన్ల కనెక్షన్లను బలహీనపరిచి జ్ఞాపకశక్తి తగ్గడం, ఆల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక మానసిక సమస్యలకు దారితీయవచ్చు. రాత్రి వేళల్లో ఎక్కువగా నిద్రపోవడం, ఎక్కువసేపు ఫోన్ లేదా ల్యాప్టాప్, టీవీ ఇలాంటి స్క్రీన్లకే పరిమితమవడం, దీనివల్ల డిజిటల్ డివైజ్ల నుంచి వచ్చే నీలి ఈ కాంతి నిద్రలేమికి కారణమవడమే కాకుండా ఏకాగ్రత వహించే సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. అట్లనే మెదడుకు కూడా హానికరం. ఏదంటే జీవనశైలి కేవలం శరీరానికే కాదు, వ్యాయామం చేయడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. వ్యాయామం లేకపోయినా కూడా మెదడుకు సరైన పోషకాలు అందవు. దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి వల్ల కూడా శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీనివల్ల కూడా మానసిక ఉత్తేజం తగ్గి త్వరగా అలసిపోయి ఎక్కువగా చురుకుగా ఉండదు. మరి మెదడును ఆరోగ్యంగా చురుగ్గా ఉంచుకోవడానికి మనమందరం క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాలి. సమతుల్య ఆహారం, రోజు వ్యాయామం, తగినంత నిద్ర, మానసిక ప్రశాంతత, ఇవే మంచి అలవాట్లు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട ബാസരിച്ചു ചക്കനി സാഹിത്യ വചനരചനല നുണ്ടി എഞ്ചുക്കുന്ന ഖണ്ഡികളനു వినిపించే కార్యక్రమం ఎలా ప్రముఖ రచయిత పైడిమరి వెంకట సుబ్బారావు వచనరచనల నుండి ఓ ఖండిక ప్రముఖ కవి మలయశ్రీ రాసిన పద్యాలు చదివినది ఎస్ రాజవర్ధన్

ప్రముఖ తెలంగాణ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఇతను 1916లో నల్లగొండ సమీపంలోని అన్నేపర్తి గ్రామంలో జన్మించాడు. సంఘసేవా పరాయణుడు, జాతీయవాది, సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల, హిందీ, ఉర్దూ భాషలు తెలిసినవారు. దేశభక్తి కవితలు, వేదాంత గ్రంథాలు కూడా రచించినారు. 1945-46లో నల్లగొండ జిల్లాలో ఆంధ్ర సారస్వత పరిషత్తు వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించడంలో ప్రముఖ పాత్ర వహించినాడు. ఆ సభలోనే ఉషస్సు అనే కథా సంకలనాన్ని కూడా ప్రచురించినాడు. సామాజిక సాహిత్యోద్యమాల్లో తలమునకలుగా పాల్గొన్నవారు. భూస్వాములను, వారి ఆగడాలను నిరసిస్తూ కథలు రాసినాడు. నౌకరి అనే ఒక కథ నుంచి ఒక ఖండిక. నీవిచ్చిన దరఖాస్తు ఏమైందిరా బుట్ట దాఖల్, పెట్టు మరో దరఖాస్తు. చేతిలో లేదొక చిల్లి దమ్మిడి, గుజరాన్ జరిగే జరియా నువ్వు నౌకరీ సంపాదిస్తేనే కాని కాదు. కొండకెదిరి చూస్తున్నట్లు చూస్తున్నా. మా నాయన మాటలు వినేసరికి చురచురాన మంటలెత్తినాయి. అయితే మళ్ళీ నెమరుకు వచ్చింది. మొదట్నుంచి ఆయన సంపాదించుకున్న మంచి పేరు ఇమానంతోనే. ఆయన ఇప్పుడూ పనిచేతగాకున్నా ధర్మాత్ముడైన ఆ దొరగారి దగ్గర మునుపటి తరహానే ఏవో 4 పైసలు సంపాదించి మమ్మల్ని అందరినీ కూచోబెట్టి తినిపిస్తున్నాడు. అతి కష్టంతో నన్ను చదివించాడు. ఆయన ఉప్పిడి ఉపవాసాలు చేస్తూ ఎట్లానో బస్తీలో మజాగా సినిమాలు చూసుకుంటూ హోటళ్లలో తింటూ పాన్, బీడా, సిగరెట్లు ఉడాయిస్తూ ఉండడం కాకుండా మధ్య మధ్య లేచే పిల్ల తహరీలకు సందట్లో ప్రతి ఐందానికి కాందానికి చేసే హర్తాల్తో చదువంతా నాశనమై 2 ఏండ్లు ఇంతిహాన్లో తప్పి ముప్పు తిప్పల మీద ఈ మార్చి నెల ఇంతిహాన్లో దుర్జే సువంలో కామ్యాబ్ అనిపించుకున్నా. నా కామ్యాబ్ అనే మాట వినాలని, ఆ తర్వాత ఏదైనా నౌకరీ చేస్తుంటే చూడాలని మా నాయన తడపరాయిస్తూ ఉండేవాడు. ఏ రకంగానో ఒక రకంగా మెట్రిక్ కామ్యాబ్ పని ముగిసింది. అబ్రహా నౌకరీ మిగిలింది. మాటల రవాణాగిలో నౌకరీ అనేశా. దీన్నే తెలంగాణలో ఉద్యోగం అంటారు గదూ. మాటల్లో ఫరక్ ఎంత ఉన్నా కావలసింది నతీజా. అసలు రోజు రోజుకు బడా చెడాయించిపోతున్న కరువు, దాంట్లో బేరోజుగారి, చాలా కష్టమైపోతున్న బేరోజుగారిని చూసి బేజారయ్యి ఆఖరుకు మాలో పెద్దలు కొందరు సర్కార్ ములాజిమత్లో నాన్ ముల్కీలు ఉండడం వల్ల అని కొలంబస్ అమెరికాను కనిపెట్టినట్లు కనిపెట్టారు. నేను హస్దంగ్ చదివే రోజుల్లో ఒక తెహరీక్, దీన్ని తెలంగాణలో ఏమంటారో కానీ తెలిసిన వాళ్ళు మత్లబ్ మీరు దయచేసి తెలుసుకోవాలి,

అయితేనేం ముల్కీల గురించి తీశాం. అంతా మేమే. ఎవరు గైర్ ముల్కీలు అంటే అక్కడక్కడా కనబడే స్నేహితులు చాలామంది నాన్ ముల్కీలు. బిఏలు గియ్యేలు చదివి ఖామ్ఖా మాకు వచ్చే ములాజిమత్లు అన్న గద్దలు కోడిపిల్లలను తన్నుకుపోయినట్లు ఎత్తుకుపోతున్నారు. బిల్ ఫైల్ వాళ్లను నిజంగా వెళ్ళగొడితే మా ఇస్టేట్లో కనబడే బీరోజ్ గారి అంతా పోతుంది. హల్చల్ చేసినాం. హట్టాకే జబర్దస్తీన కొట్టి వెళ్ళగొట్టాలని ఇండ్ల మీద పడ్డాం. బోరియా బిస్తర్ చంకన పెట్టుకుని చలో మహారాజ్ రాజమండ్రికి గో బ్యాక్ అని గంతులేశాం. నా చేతులతోనే పాపం, ఆయన పేరేమో గుర్తులేదు. చాలా రోజులు గుజరాయించటం వల్ల యాది లేదు. పోనీలేండి, నెత్తిమీద కొట్టబోతే కన్ను చితికింది ఆయనకి. ఇంట్లో పిల్లలు గేబీ అని ఏడ్చినారు. ఆయన భార్య ఆయన కాళ్ళా వేళ్లా పడ్డారు. ఆ నజారా నా దృష్టిలో తాజాగా ఉంది. మేము మీ సాటి తెలుగు వాళ్ళం. ఎంఏ దాకా చదివాను, లా గ్రాడ్యుయేట్ను కూడా. ఏదో బతుకు తెరువు కోసం వచ్చాం. మనమంతా భాషలో సంస్కృతిలో ఒక్కటి. చంపేయండి ఈ నా భార్యను నా పిల్లల్ని. నా ఆత్మకు శాంతి ఒక తెలుగు సోదరుడు చంపాడంటే, నేను మాత్రం హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞుణ్ణి. చంపారంటే బతుకు తెరువు లేని బతుకు కంటే చావే మేలు. నీవు వ్యక్తిగా పగబూని రాలేదు కదా, నువ్వేం చేస్తావు, నీ మీద నాకేం ద్వేషం లేదు అంటూ ఎంతో గొప్పగా చెప్పాడు. ఆయన్ను ఆయన పిల్లల్ని ఆయన కుటుంబాన్ని డీలు వదలకుండా బేమురవ్వతుగా దండాసావు చేశాం. చదువుకునే బల్లలో ఉన్న బల్లలు కుర్చీలు రోడ్డు మీద లాంతర్లు పూర్జా పూర్జా అయ్యేట్లు పగులగొట్టాం. ఇదంతా విద్యార్థి బలం. ఏమన్నా అంటే రెచ్చిపోతుందని కొందరు, ఈ గొడవలు జరిగితే తమకు లాభసాటిగా ఉంటుందని మాటలతో ప్రోత్సహిస్తూ కొందరు. అందరూ తమ తమ తావుల్లో గమ్మున కూర్చున్నారు. ఫైరింగ్లు జరిగితే లాఠీ ఛార్జీలు జరిగితే అనుభవించింది మేము. ప్రముఖ తెలంగాణ కవి కరీంనగర్కు చెందిన మలయశ్రీ. ఇతను కరీంనగర్ జిల్లా సాహిత్య చరిత్రను రాసి పిహెచ్డి పట్టాన్ని పొందినాడు. అతని పద్యాలు: జానకి స్నానపుణ్య జలసార ప్రబుద్ధములైన చిక్కనౌ మానుల నీడలన్ గలడు రామగిరిన్ మును యక్షుడొంటిగా తాను ప్రమత్తుడౌచు ఒక తప్పునరించియు భూపుషాతపన్ మాని నివాసి స్వీయ మహిమల్సని కుందుచు వత్సరంబుకై గడిపే విరహార్తి చిక్కి కంకణముజార నెలలనెన్మి ఆషాఢంపు తొలి దినాన గున్న ఏనుంగు భూమిని కుమురీతి కొండ కొమ్మునున్న మేఘుని కనుగొని అశ్రువులనట్టులే కన్నులందు నిలిపి ఎట్టులో జక్కుడా మేఘునెదుట నిలిచే జలదముల చూడ జంటలే కలత చంద విరహులగు ప్రేమికుల వ్యధల్ తరమయెన్న కొండ మల్లెలు దోసిలి నిండగొనుచు స్వాగతము వల్కి తన క్షేమ వార్తనంపి ప్రియకు నూరట గల్పించి విరహ బాధన నపనయింపంగ భావించిన తడపుడు నీరదములేడ నిర్జీవ నిర్భరములు ప్రభల ప్రాణులు గొంపోవు వార్తలేడ కాని మోహార్తుడతడు మేఘంబునడిగే కామియగువాని నిక్కంబు కాలగలడే పుష్కలావర్తకములగు భువన విదిత వారి ధర వంశజుండవు వచ్రి చెలిమి వేడెద ఘనుడవగుటనిన్ విఫలమైన అల్పుడునరించు సఫలత కది అధికము తప్తులకీ వెదిక్కు జలధ ధననాతుని క్రోధశాప సంతప్తుడ నాదు వార్తలను తన్వికి చెప్పగబొమ్ము నాకు సంతృప్తి పురీ వనస్థహర దివ్య జటాలయ బాలచంద్ర సంవ్యాప్త ప్రభా విభాసితమునౌ అలకాపురి సౌధవీదికిన్ అలకల్పైకెగ ద్రోయుచుంగనిద రాప్యాయాన నీరాకలన్ వలపుల్ పొంగగ బాటసారుల సతుల్ భర్తల్ గృహాసక్తులై కలియన్ వచ్చదరంచు దంపతులు సౌఖ్యాలందు వర్షంబులన్ కలరా నావలె వీడుచున్ ప్రియను హృత్కాంతన్ పరాధీనతన్ మందముగ వీచు పవనం వందముగ చకోరి పల్కు అనుకూలతగన్ విందుగ కొక్కెర బారులు ముందుగ నిన్గొలిచి నడచు ముదముదలిర్పన్ వరగుణశీల నీ వదిన వారక రోజులు లెక్కబెట్టగన్ కరుణ రసప్రపూర్ణతనుగాంచి వచింపుము నాదువాక్కులన్ విరహపుటార్తి వ్రీలగలవే ప్రియకాంతల
ప్రాణ సూనముల్ తిరముగా.

0: పగల్గునది తిన్నగా ఆశయ పుష్పవృంతమై ప్రసవ భరితమ్ముగా భువి నవంద్యజేయు వినగ వింతైన నీదు నిస్వనము వినుచు మెత్తనగు తామరల తూండ్లు బత్యములుగా అంచలే తెంచు నిను గూడి మంచుములకు ఉన్నతుడు రాము పదముద్రలున్నవాడు చిత్రకూటుని వీడ్కొని మిత్రవరుని వర్షకాలాంతమున ఏట వదలి నిన్ను వేడి నిట్టూర్పులన్ వీడు ప్రియసకుండు.
1: భాషరుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత పైడిమారి వెంకట సుబ్బారావు వచనారచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి మలయశ్రీ రాసిన పద్యాలు విన్నారు. చదివినది ఎస్ రాజవర్ధన్. ఇదే కార్యక్రమం తిరిగి రేపు 8:30 పునః ప్రసారం అవుతుంది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 17వ భాగంలో పండిత్ దీనానాథ్ మంగేష్కర్ గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిందా ఫిల్మీ గానే హిందీ సినిమా పాటను వినిపించే కార్యక్రమం. ఇయాల్టి ఫిల్మీ గానేలో ముందుగా విందాం ఆప్కీ ఖాతిర్ సినిమా నుండి షాన్ సునిధి చౌహాన్ పాడిన ఈ పాట. ఈ సినిమా 2006 విడుదలైంది. సినిమాలో అక్షయ్ ఖన్నా, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలను పోషించగా అమీషా పటేల్, డైనో మోరియా, సునీల్ శెట్టి సహాయ పాత్రలను నటించారు. 2005 విడుదలైన అమెరికన్ చిత్రం ది వెడ్డింగ్ డేట్కు రీమేక్ అయిన సినిమా ఆప్కీ ఖాతిర్.
3: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు

ఇది మన యాసా మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఫిల్మీగానే కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు విందాం తుజే చాన్ చాహియే. ఈ సినిమా నుండి ఉదిత్ నారాయణ్ ఆల్కా యాగ్నిక్ పాడిన ఈ పాట విందాం.

ఆదివాసీ గిరిజన భాషలైన గోండి, కోలామి, లంబాడా లేక బోర్మాటి మధుర భాషల్లో ప్రాచీన పౌరాణిక జానపద పాటలను వినిపించే కార్యక్రమం గిరిపదం. మొట్టమొదటి 6:20 ప్రసారం. వినడం మర్చిపోకండి. గిరిపదం ఆదివాసీ జానపద సంగీత కార్యక్రమం.

0: రేపు రాత్రి 9:45 గీతం కి బహార్ కార్యక్రమంలో పాత హిందీ చిత్రాలలో పెళ్లికూతురు నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం 4వ భాగం ప్రసారమవుతుంది. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 10:00 కావస్తుంది. మరి కాసేపట్లో పార్లమెంట్లో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమ రికార్డింగ్ ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.
1: యే ఆకాశవాణి హై, కృపయా హమారే అగ్లే ప్రసారణ కి ప్రతీక్షా కీజియే. యే ఆకాశవాణి హై. అభీ ఆప్ ఆజ్ రాజ్యసభా మే ప్రశ్నకాల్ కే దౌరాన్ హుయి కార్యవాహీ కి రికార్డింగ్ సునేంగే. దిస్ ఇస్ ద ఢిల్లీ స్టేషన్ ఆఫ్ ఆకాశవాణి. ప్లీజ్ స్టాండ్ బై ఫర్ అవర్ నెక్స్ట్ బ్రాడ్కాస్ట్. యూ విల్ నౌ లిసన్ టు ద ప్రొసీడింగ్స్ డ్యూరింగ్ ద క్వశ్చన్ అవర్ ఇన్ రాజ్యసభా టుడే.
2: నౌ క్వశ్చన్ అవర్, క్వశ్చన్ నంబర్ 121, శ్రీమాన్ కాన్స్టంటైన్ రవీంద్రన్ జీ.
3: క్వశ్చన్ నంబర్ 21.
4: प्रश्न संख्या 121. क्या पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्री ये बताने की कृपा करेंगे कि क्या सरकार ने हाल ही के उन अंतर्राष्ट्रीय आकलनों की जांच की है जो ये दर्शाते हैं कि कुनमिंग मॉन्ट्रियल वैश्विक जैव विविधता ढांचे के अंतर्गत पारिस्थितिक तंत्रों के संरक्षण और सतत प्रबंधन में जनजातीय एवं स्थानीय समुदायों के महत्वपूर्ण योगदान को मान्यता देते हुए जैव विविधता संबंधी वित्त पोषण का एक बड़ा हिस्सा प्रत्यक्ष रूप से इन समुदायों को प्रदान किया जा रहा है. ख, जैव विविधता से संबंधित वित्तीय सहायता को पात्र वनवासी एवं जनजातीय समुदायों तक पारदर्शी, जवाबदेह और न्याय संगत रीति से पहुंचाया जाना सुनिश्चित करने के लिए सरकार द्वारा क्या उपाय किए गए हैं. ग, ऐसी निधि के उपयोग के संबंध में निर्णय लेने में सामुदायिक भागीदारी हेतु स्थापित संस्थागत तंत्र क्या है. और घ, परिणामों की निगरानी करने तथा प्रभावी संरक्षण सुनिश्चित करने के लिए क्या रक्षोपाय स्थापित किए गए हैं.
2: ऑनरेबल मिनिस्टर
4: श्री भूपेंद्र यादव, पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्री.
5: माननीय सभापति महोदय, उत्तर सदन के पटल पर रखा
2: है. फर्स्ट सप्लीमेंट्री श्रीमान Constantine Ravindran ji.
3: Thank you, sir. Will the Minister of Environment, Forest and Climate Change be pleased to state whether digital platforms will be introduced for transparent monitoring of biodiversity projects and its implementation? Any institutional mechanism proposed for ensuring greater participation of Gram Sabhas, women and the tribal communities in planning and implementation? Any frequency prescribed for publishing the state-wise and district-wise performance reports? Whether government proposes to establish an integrated coordination mechanism among the ministers dealing with environment, tribal affairs, agriculture, rural development and finance for biodiversity conservation? The expected...
2: Constantine ji, be specific about your question. So okay. Long question, then come to the specific question, please.
3: Okay.
2: Carry on.
3: The monitoring mechanism proposed to prevent duplication of expenditure and improve accountability. Thank you, sir.
6: Sir, the member raised a concern about whether there is any mechanism to giving a profit to a tribal community and other community as per the biodiversity fund is concerned. Sir, I want to submit that India has a well-established domestic access and benefit-sharing mechanism which is under the Biological Diversity Act of 2002 as amended in 2023, supported by the Biological Diversity Rules 2024 and Access Benefit-Sharing Regulation 2025. The present ABS framework provides for fair and equitable sharing of benefit arising from the utilization of biological resources and associated traditional knowledge. It operates through a three-tier institutional structure comprising the National Biodiversity Authority at the national level, the State Biodiversity Authority and Biodiversity Council and management committees at local level. Sir, the ABS mechanism has mobilized more than 266 crore, including 21 crore during financial year 25-26, and approximately 153 crore has been disbursed to benefit claimers, including 78.8 crore rupees during financial year 25-26.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. వాతావరణం: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా వాతావరణ శాఖ ఆదిలాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ను ప్రకటించింది. రాగల 24 గంటల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. రేపు పొద్దుగల 5:53 నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. అమ్మటాల సంగతులు కార్యక్రమంలో రేపు పొద్దుగల 7:00 కి తిండితో మనం వేయించిన నూనెలు ప్రభావాలు మంచిర్యాల

జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో కే లెనిన్ పెట్టిన ముచ్చట, ఇంకా హిందీ ఉపన్యాస సామ్రాట్ మున్షీ ప్రేమ్చంద్, ప్రభుత్వ జూనియర్ కళాశాల హిందీ అధ్యాపకుడు ఎం బాలాజీ ప్రసంగం, అట్లనే కైత శీర్షికన కాంచనపల్లి రత్నాకర్ స్వీయ పద్యాలు వినవచ్చు. కతిందాం కార్యక్రమంలో రేపు జమట 5:30 ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి ఎలుక పిల్ల పెళ్లి కథ, స్నేహితులు కథల సంపుటి నుండి నెమలి కోకిల ఈ కథలు ప్రసారమవుతాయి. 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకానగర్లోని డైరీ పార్లర్ నిర్వాహకురాలు జ్యోతితో వి సంధ్యాలీల పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. ఆదివాసీ కథాగానాలను వినిపించే కార్యక్రమంలో రేపు జమట 6:20 తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం పార్వతీబాయి బృందం కొలాం భాషలో పాడిన జువారింగ్ పాటలు, ఇంకా ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన ఆత్రం షేకు బృందం పాడిన గోండీ భజనలు ప్రసారమవుతాయి. ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో రేపు రాత్రి 7:30 చీడపీడల నివారణలో వివిధ రకాల ఎరలు, వాటి వాడకం, కలిగే లాభాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో కే లెనిన్ పెట్టిన ముచ్చట, ఇంకా వర్షాధార రాగి సాగులో మెలకువలు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్తో జి జ్యోతి పెట్టిన ముచ్చట వినొచ్చు. పుస్తకంతో కార్యక్రమంలో రేపు రాత్రి 9:30 సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 17వ భాగంలో పండిత్ దీనానాథ్ మంగేష్కర్ గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇవే కాకుండా పొద్దుగల 8:40 సింగిడిలో పజమట్టు 5 మాట చెప్పుండ్రి పాట నుండిలో, రాత్రి 8 హుషారులో సినిమా పాటల్ని వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 11:02 ఇంతటితో ఈఆర్టి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు 5:50 ఎఫ్ఎం 100.2 మెగాహెడ్స్ పై, ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ప్రసారాలు షురూ అవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.